శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 15వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 35 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు జేకే షహీమన్ బృందం వారి నాథియా కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అమ్మయే తొలి గురువు శ్రీ పఠాన్ మొహమ్మద్ ఆసిఫ్ ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తల్లిదండ్రులు సంతానానికి ఒక గొప్ప వరం. సంతానానికి ఉత్తమ శిక్షణ ఇప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఈ విషయంలో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, తల్లిదండ్రులు సంతానానికి ఇచ్చే కానుకల్లో ఒక మంచి కానుక విద్యాబుద్ధులు నేర్పడం. దానికి మించిన శ్రేష్టమైన కానుక మరేదీ లేదు. సంతాన శిక్షణ విషయంలో తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీరు ఉత్తమ తల్లుల్ని ఇవ్వండి, నేను మీకు ఉత్తమ జాతిని ఇస్తాను అన్న నెపోలియన్ మాట కూడా సంతాన శిక్షణ ప్రాముఖ్యత తెలియజేస్తుంది. శిశువు జన్మించిన తర్వాత అతని కుడి చెవిలో అజాన్, ఎడమ చెవిలో ఇఖామత్ పఠించాలి. తరువాత శిశువుకు ఒక మంచి పేరు పెట్టాలి. శిశువు చెవిలో దేవుని స్తుతి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన పడగానే శైతాన్ అక్కడి నుండి పారిపోతాడు. శిశువు జన్మించిన

0: ఏడవ రోజు తల వెంట్రుకలు తీయించి హఖీఖా చేయాలి. దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది, విశ్వసించిన ప్రజలారా, మీరు మిమ్మల్ని మీ ఆలు బిడ్డల్ని నరకాగ్ని నుండి కాపాడుకోవాలి అంటే వారిని చెడుకు లోటుపాట్లకు దోషాలకు దూరంగా ఉంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి. తల్లులు పిల్లలు తప్పు చేస్తే వారిని సరిదిద్దాలి. అనవసరంగా వారిని దూషించడం కొట్టడం చేయరాదు. వారిని మంచి మాటలతో దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. వారి కొరకు ఉత్తమమైన దువా చేస్తూ ఉండాలి. ఈ సందర్భంగా ఒక ఉత్తమమైన సంస్కారవంతమైన తల్లిని గురించి గుర్తు చేసుకోవాలి. ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు. అతని తల్లి ఒక గుణవంతురాలు. ఒకరోజు వారి ఇంటికి అతిథులు వచ్చారు. వారి కోసం ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధం చేసింది ఆ తల్లి. అంతలోనే ఆ అల్లరి పిల్లవాడు వండిన వంటకాలలో మట్టి కలిపాడు. ఆ పరిస్థితుల్లో వేరే మహిళ ఉంటే కొడుకుని కొట్టడమో చెడామడా తిట్టడమో చేస్తుంది. కానీ ఆ తల్లి తన కోపాన్ని నిగ్రహించుకొని అల్లరి చేస్తున్న కొడుకును పట్టుకొని, ఒరే, దేవుడు నిన్ను కాబాకు ఇమామును చేయుగాక అని విచిత్ర పద్ధతిలో తిట్టింది. పిల్లలను తిట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ తిట్లు నిజం కావచ్చునన్న భయం కొద్దీ తనకు కోపం వచ్చినప్పుడు తిట్లకు బదులుగా ఆశీర్వాద వచనాలు పలికేది ఆ తల్లి. ఆమె ఆశీర్వాద వచనాలపై దేవుని ఆమోదముద్ర పడింది. ఒకప్పటి ఆ అల్లరి పిల్లవాడే ఈరోజు యావత్ ప్రపంచానికి కేంద్రమైన పవిత్ర కాబాకు ఇమామయ్యాడు. ఆయనే షేక్ అబ్దుర్ రహమాన్ అస్సుదాయిద్. తల్లి మొదటి గురువు కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విషయాలను నైతిక విలువలను నేర్పుతూ ఉండాలి. పిల్లలకు గొప్ప వ్యక్తుల జీవిత గాథలు తెలియజేస్తూ ఉండాలి. నీతి కథలు మరియు మనోధైర్యాన్ని తమ పిల్లల్లో కలిగించాలి. వాఫిల్ జవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: మీరింతవరకు అమ్మాయే తొలి గురువు ఈ అంశం గురించి శ్రీ పఠాన్ మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో ఆకుకూరల సాగు వివరాలు వింటారు. ఈ అంశం గురించి శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారి వివరిస్తారు, విందాం.
2: ఆకుకూరలలో ప్రధానమైనదిగా తోటకూరను చెప్పుకోవచ్చు. ఈ తోటకూరలో విటమిన్లు పుష్కలంగా లభించి సంపూర్ణమైన ఆకుకూరగా ఉపయోగపడుతుంది. మన రాష్ట్రంలో ఉంటే పెరుగుదల సరిగా ఉండదు. అత్యధిక దిగుబడి సాధించాలి అంటే ఎలాంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా

ఉంటే పెరుగుదల సరిగా ఉండదు. అత్యధిక దిగుబడి సాధించాలి అంటే ఎలాంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇసుకతో కూడిన గరప నేలలు చాలా వరకు అనుకూలం. పిహెచ్ 6.0 నుంచి 7.0 ఉన్న నేలలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే బంకమట్టి నేలలు మరియు ఇసుక నేలలు ఈ పంట సాగుకు అంతగా అనుకూలం కాదు. అయితే ఈ పంటను ఎప్పుడు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు అన్న అంశంపై కూడా రైతు సోదరులు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. వర్షాకాలంలో వేసుకునేటట్లయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు వేసుకోవచ్చు. వేసవికాలం పంటగా వేసుకునేటట్లయితే జనవరి నుంచి మే వరకు కూడా ఈ తోటకూరను సాగు చేయవచ్చు. అయితే తోటకూరలో అత్యధిక దిగుబడి తీసుకోవాలి, నాణ్యమైన దిగుబడి తీసుకోవాలి అంటే రకాల ఎంపికలు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రకాల విషయానికి వస్తే RNA 1 ఈ రకం చూస్తే ఆకులు మరియు కాండము లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకంలో విటమిన్ ఏ సీలు అధికంగా ఉండడమే కాక కాండం కూడా పీచు లేకుండా చాలా మృదువుగా ఉండి రుచికరంగా ఉంటుంది. నెల రోజుల్లో 1 ఎకరాకు 6.7 టన్నుల వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉంది. మొదటి కోత విత్తిన 15 నుంచి 20 రోజుల లోపల వస్తుంది. కోత తరువాత బాగా శాఖలు విస్తరిస్తాయి. నీటి ఎద్దడి తెల్ల ఆకుమచ్చ తెగులను తట్టుకొని అధిక దిగుబడిని ఈ రకం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ మరియు వేసవి కాలంలో పండించేందుకు ఈ RNA 1 చాలా వరకు అనుకూలమైనదిగా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇకపోతే CO1, CO2 పూసా చోటి చౌలై, సిరికూర, పూసాబడి చౌలై ఈ రకాలని కూడా ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి మన ప్రాంతంలో. కో రకాన్ని గమనించినట్లయితే ఆకులు మరియు కాండం లావుగా ఉండి కండగలిగి ఉంటాయి. 1 ఎకరానికి 3 నుంచి 3.5 టన్నుల దిగుబడిని 25 రోజులలో ఇస్తుంది. ఆకులు వెడల్పుగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. విత్తనాలు చిన్నవిగా నల్లగా ఉంటాయి. ఈ రకం చాలా వరకు మంచి రకంగా నాణ్యమైన రకంగా మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే CO2 ఈ రకాన్ని గమనించినట్లయితే ఆకులు కోలగా ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. కాండం లేతగా మృదువుగా ఉంటుంది. విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది. కాండం కూడా కూరగా పనికి వస్తుంది. ఎకరాకు సుమారుగా 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. విత్తనాలు పెద్దవిగా ఉంటాయి, నల్లగా ఉంటాయి ఈ రకం కూడా. ఇకపోతే పూసా చోటి చౌలై, ఇవి మొక్కలు పొట్టిగా ఆకులు చిన్నవిగా ఉంటాయి. కోత రకం అంటే కోతలు ఎక్కువగా వచ్చేటువంటి స్వల్పకాలిక రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. పూసాబడి చౌలై రకాన్ని గమనించినట్లయితే మొక్కలు పొడవుగా కాండం లావుగా లేతగా ఉండి ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఇవి కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకాలుగా వ్యవసాయాధికారులు నిర్ధారించారు. ఇకపోతే సిరికూర, మొక్కలు పొట్టిగా ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం కూడా కూరగా పనికి వస్తుంది. ఎకరాకు సుమారుగా 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడినిచ్చేటువంటి మేలుజాతి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. విత్తనాలు పెద్దవిగా నల్లగా ఉంటాయి. ఈ రకాలే కాకుండా పూసా కీర్తి, పూసా కిరణ్, పూసా లాల్, పూసా లాల్ చౌలై, అర్క సుగుణ, అర్క అరుణ అంటే ఎర్రతోటకూర ఈ రకాలను కూడా చాలా వరకు మన ప్రాంతంలో ఎక్కువగా సాగుబడిలో ఉన్నటువంటి రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ పంట వేసే ముందుగా నేలను కూడా చాలా వరకు తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేల తయారీ విషయానికి వస్తే నేలను 4-5 సార్లు బాగా దుక్కి దున్నాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మల్లను బాగా చదును చేసుకొని పంట వేసుకున్నట్లయితే చాలా వరకు పంట దిగుబడిలో చీడపీడలు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక విత్తే విధానాన్ని గమనించినట్లయితే 2x1.5 మీటర్ల మడుల్లో పలుచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేసుకోవాలి. నారుమడిలో పోసుకొని కూడా 20x20 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే 1 కిలో విత్తనం సరిపోతుంది 1 ఎకరానికి. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఏ పంటలైనా మంచి దిగుబడి తీసుకోవాలి అంటే ఆ పంటకు సత్వ కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 20:20:20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసులనిచ్చే ఎరువులను వేసి బాగా కలిగిదున్నాలి. కత్తిరింపులు తీసుకునే రకాలకు ఎకరాకు 30 కిలోల నత్రజనిని 3 భాగాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత నత్రజనిని వేసి నీరు పెట్టాలి. విత్తిన 15

0: రోజుల తర్వాత 2% యూరియా, అదేవిధంగా 50% జిబ్బరెలిక్ యాసిడ్ కలిపిన ద్రావణం పిచికారీ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా 25% నత్రజనిని ఆదా కూడా చేసుకోవచ్చు. అయితే ఎరువులు వాడేటప్పుడు చాలా వరకు కూడా భూసార పరీక్షలు చేయించుకొని, భూసార పరీక్షా ఫలితాలను ఆధారం చేసుకొని వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు మాత్రమే మనం ఎరువులు వాడాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు సేంద్రియం ద్వారా పండించే ఆకుకూరలు నాణ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. వీటికి మార్కెట్లో ఎక్కువ ధర కూడా ఉంటుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయం వైపు రైతాంగం ముందుకు సాగాలి. ఒకవేళ రసాయన మందులు వాడవలసి వస్తే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే ఈ ఎరువులను వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎరువులు వాడేటప్పుడు వ్యవసాయ అధికారుల సలహాల మేరకు మాత్రమే ఎరువులు వేసుకున్నట్లయితే అటు పొలము దెబ్బతినకుండా ఉంటుంది. పండించిన ధాన్యం తిన్న మనిషి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఏ పంటలో అయినా మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే సత్వతో పాటు నీటిని కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నీటి యాజమాన్యం విషయానికి వస్తే ఈ తోటకూరలో భూమిలో తేమను బట్టి వారము 10 రోజుల వ్యవధిలో నీరు పెట్టుకుంటూ ఉండాలి. వేసవిలో అయితే ప్రతి 5-6 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చినట్లయితే కూర నాణ్యంగా ఏపుగా పెరిగి మంచి దిగుబడిని తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇక దిగుబడి విషయానికి వస్తే కోత రకాలలో విత్తిన 25 రోజులకు మొదటిసారిగా, తర్వాత 10 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజులలో 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మొక్కలను వేర్లతో సహా పీకి కట్టలు కట్టే రకాలలో 3 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. ఏ పంటలో అయినా చీడపీడలు అనేది సహజం. చీడపీడల విషయానికి వస్తే సాధ్యమైనంత వరకు రసాయనిక మందుల పిచికారిని తగ్గించి సేంద్రియ పదార్థాలను పిచికారి చేసుకున్నట్లయితే, వేప సంబంధిత రసాయనాలను పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుకూరలలో పురుగు మందుల అవశేషాలను తగ్గించుకోవచ్చు. ఈ పంటకు ముఖ్యంగా తెల్లమచ్చ తెగులు, ఆకులను తినే గొంగలి పురుగులు అనేవి ఎక్కువగా ఆశించే నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. తెల్లమచ్చ తెగులు విషయాన్ని గమనించినట్లయితే ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపిల వంటివి ఏర్పడతాయి. ఆకుల పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల కాఫర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మ్యాంకోజోబ్ మందును కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు దీనిని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అయితే రైతాంగం ముఖ్యంగా గమనించాలి, ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారి చేసుకున్నట్లయితే ఫలితం చాలా వరకు మంచిగా ఉంటుంది. ఇకపోతే ఆకులను తినే గొంగలి పురుగులు కూడా ఈ పంటకి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. చిన్న పెద్ద పురుగులు ఆకులను కొరికివేయడం వలన ఆకులు పనికిరాకుండా పోయే అవకాశం ఉంది. మార్కెట్లో సరైన రేటు కూడా రాదు ఇలాంటి కూరను అమ్మితే. వీటి నివారణకు మెలాథియన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకులను తినే గొంగలి పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు చేను మచ్చట్లు కార్యక్రమంలో ఆకుకూరల సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు

0: 15,003 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయడం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకువెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతీ నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈరోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి

0: మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్పీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు, కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కారణమా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరీ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తావాక్య వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ ఎస్టీడీ కోడ్ 0

8:56 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సంతనోతలపాడు భావజ్ఞ మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 ఆరోగ్య సలహాలు శిక్షణలో మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం జి మీనాక్షి గారితో పరిచయం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో చీడపురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం, అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట అనంతరం తెలుసుకుందాం రెండు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవం డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లే ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో ఎం రాములు బృందం పాడిన జానపద గేయాలు వింటారు, అనంతరం జానపద గీతాలు వింటారు. 10:30 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు
2: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

0: మరి ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబిలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్

0: నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టి సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యదేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche Advance Authorization Scheme ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారు

0: తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహీ, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటాయి. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా విందాం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక. పఠనం శ్రీమతి కె శైలజ వినబోయే ముందుగా
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

నా మీద కేసు నడిచింది. గవర్నమెంట్ వకీలు మరియు మ్యాజిస్ట్రేటు కంగారు పడ్డారు. ఏం చేయాలో వారికి పాలు పోలేదు. గవర్నమెంట్ వకీలు విచారణను వాయిదా వేయమని ప్రార్థించాడు. నేను చంపారణ్ వదిలి వెళ్లమని చెప్పిన నోటీసును ఖాతరు చేయలేదు. అపరాధం అంగీకరిస్తున్నాను అని అంటూ నేను రాసుకొచ్చిన పాఠాన్ని కోర్టులో చదివి

వినిపించాను. చట్టప్రకారం సెక్షన్ 144 క్రింద విధించబడ్డ ఆదేశాన్ని ఉల్లంఘించవలసి వచ్చిన కారణాల్ని మీ అనుమతితో క్లుప్తంగా వివరించదలుచుకున్నాను. అది నిరాదరణకు సూచకం కాదని మనవి చేస్తున్నాను. ఇక్కడి ప్రభుత్వానికి నాకు మధ్య గల అభిప్రాయ భేదమే ఇందుకు కారణం. ప్రజాసేవ ద్వారానే దేశ సేవ చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడి రైతులను యజమానులు సరిగా చూడటం లేదు. అందునిమిత్తం నన్ను గట్టిగా కోరినందున వారి స్థితిని చూచి సరిచేద్దామనే ఉద్దేశంతో వివరాలన్నీ తెలుసుకుందామని వచ్చాను. నా రాక వల్ల శాంతికి భంగం కలుగుతుందని కాని రక్తపాతం జరుగుతుందని గాని నేను భావించలేదు. ఇట్టి విషయాల్లో నాకు మంచి అనుభవం ఉన్నదని మనవి చేస్తున్నాను. కాని గవర్నమెంట్ మరో విధంగా తలుస్తూ ఉన్నది. ప్రభుత్వానికి గల ఇబ్బంది కూడా నేను ఎరుగుదును. తనకు అందిన సమాచారం మీదనే ప్రభుత్వం ఆధారపడవలసి వస్తుంది. నేను ప్రజాహితం చేస్తూ అందుకు సంబంధించిన చట్టాల్ని ఆమోదించి ఆ ప్రకారం నడుచుకోవాలని భావించేవాణ్ణి. కానీ నాకిచ్చిన ప్రభుత్వ ఆదేశాన్ని పాటించితే ప్రజలకు నేను న్యాయం చేయలేనని భావిస్తూ ఉన్నాను. వారి మధ్యన ఉండి మాత్రమే నేను ఇక్కడి ప్రజలకు సేవ చేయగలనని నమ్ముతూ ఉన్నాను. అందువల్ల నేను ఇప్పుడు చంపారణ్ విడిచి వెళ్లలేను. నాకిది ధర్మ సంకటం. అందువల్ల చంపారణ్ వదిలి వెళ్లమని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశపు బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించవలసి వచ్చినందుకు విచారిస్తూ ఉన్నాను. భారతదేశంలో ప్రజాజీవనంలో నా వంటి గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తి ఒక చర్యకు పూనుకున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించవలసి ఉన్నదని నాకు తెలుసును. కాని నాకు ఇక్కడ కల్పించబడిన పరిస్థితిని ఆత్మాభిమానం గల వ్యక్తి ఎవ్వడూ అంగీకరించలేడని చెప్పవలసిన అవసరం కలగడం దురదృష్టకరం. ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరించటం తప్ప వేరే మార్గం నాకు కనపడలేదని, అందువల్ల ఈ ధిక్కార నేరానికి తగిన శిక్ష విధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు నాకు విధించబోయే శిక్షను తగ్గించుకోవాలనే భావంతో నేను ఇలా రాయలేదని మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని ధిక్కరించాలనే భావన నాకు లేదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చట్టరీత్యా ఏర్పాటైన ఈ ప్రభుత్వ స్థానిక అధికారుల ఆదేశం కంటే నా అంతర్వాణి పెద్దదని, దాని ఆదేశాన్ని పాలించటం నా కర్తవ్యమని భావిస్తూ ఉన్నాను. నా ప్రకటనలతో కేసును వాయిదా వేయవలసిన అవసరం లేకుండా పోయింది. ఇలా జరుగుతుందని వకీలు గాని మ్యాజిస్ట్రేటు గాని ఊహించలేదు. అందువల్ల శిక్ష విధించేందుకు కోర్టు వారు కేసును ఆపి ఉంచారు. నేను ఈ వివరమంతా తంతి ద్వారా వైస్రాయికి తెలియజేశాను. పాట్నాకు కూడా తంతి పంపాను. భారతభూషణ్, పండిత మదనమోహన మాలవ్య వంటి పెద్దలకు కూడా తంతి పంపాను. నేను కోర్టుకు బయలుదేరుతూ ఉండగా వైస్రాయ్ గారి ఆదేశం ప్రకారము కేసును ఉపసంహరించుకోవడమైనదని మ్యాజిస్ట్రేటు నాకు సమాచారం అందజేశారు. మీరు చేయదలిచిన పరీక్షలు చేయండి అని కలెక్టర్ జాబు అందింది. అధికారుల సహాయం పొందవచ్చునని ఆ జాబులో ఆయన సూచించారు. మా చర్యకు ఇంత త్వరగా శుభ పరిణామం కలుగుతుందని కలలో కూడా మేము ఊహించి ఉండలేదు. నేను కలెక్టర్ మిస్టర్ హెకోస్ను కలిశాను. అతడు మంచివాడుగా కనపడ్డారు. మీరు అవసరమనుకున్న పత్రాలన్నీ చూడవచ్చు. అవసరమని అనుకున్నప్పుడు మీరు తిన్నగా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. ఏ సాయం కావాలన్నా మీకు అందిస్తాను అని ఆయన చెప్పారు. మరోవైపు భారతదేశానికి సత్యాగ్రహం అంటే ఏమిటో, చట్టాన్ని సవినీయంగా ఉల్లంఘించడం అంటే ఏమిటో పాఠం నేర్పినట్లయింది. పత్రికల ద్వారా నా ఈ వ్యవహారానికి పెద్ద ప్రచారం లభించింది. చంపారణ్లో నా ఈ కార్యక్రమానికి ప్రఖ్యాతి లభించింది. నేను అక్కడి పరిస్థితులన్నీ కూడా పరీక్షిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా నేను నిష్పక్షంగా వ్యవహరించటం అవసరమని, అయితే అందుకు పత్రికా విలేకరులను తీసుకుని వెళ్ళి వాళ్ల ప్రకటనలు వెలువరించవలసిన అవసరం లేదని నిర్ణయించాను. వాళ్ళు పెద్ద పెద్ద రిపోర్టు పత్రికల్లో ప్రకటిస్తే అపకారం కూడా జరగవచ్చు. అందువల్ల చాలామంది పత్రికా సంపాదకులకు మీ విలేకరులను పంపవద్దని, అవసరమైన వివరాలు నేనే మీ విలేకరులకు అందజేస్తూ ఉంటానని జాబులో రాశాను. చంపారణ్లో గల తెల్లఖామందులు బాగా కోపంగా ఉన్నారని నాకు తెలుసు. అధికారులు కూడా సంతోషంగా ఉండరని తెలుసు. వాళ్లకు కోపం వస్తే నన్నేమి చేయలేరు పాపం. అక్కడి నిరుపేదలకు రైతుల్ని ఏమ బాధలు పెడతారని, అందువల్ల నేను చేయదలుచుకున్న విచారణ సరిగా జరగదని గ్రహించాను. తెల్లదొరలు అప్పుడే విష ప్రచారం ప్రారంభించారు. వాళ్ళు నాకు నా అనుచరులకు వ్యతిరేకంగా అబద్ధ ప్రకటనలు పత్రికల్లో ప్రకటించటం ప్రారంభించారు. నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నందున
బహు చిన్న విషయాలలో సైతం సత్యం మీద ఆధారపడి ఉన్నందున తెల్లదొరలు ప్రయోగించిన బాణాలు గురితప్పిపోయాయి. ప్రజకిషోర్ బాబును బాగా దుమ్మెత్తి పోశారు. తెల్లదొరలు

వారిని నిందించిన కొద్దీ వారి గౌరవ ప్రతిష్టలు బాగా పెరిగిపోయాయి. ఇట్టి సున్నితమైన వాతావరణంలో రిపోర్టర్లను వెంట ఉండమని నేను ప్రోత్సహించలేదు, నాయకుల్ని కూడా ఆహ్వానించలేదు. అవసరమైనప్పుడు తనను పిలవమని, తాను సిద్ధంగా ఉన్నానని పండిత మదనమోహన్ మాలవ్య గారు మనిషి ద్వారా వార్త పంపారు. అయినా వారికి కూడా నేను శ్రమ కలిగించలేదు. ఈ సమస్యను నేను రాజకీయం చేయదలచలేదు. ఎప్పటికప్పుడు జరిగిన వివరాలు పత్రికలకు పంపుతూ ఉన్నాను. రాజకీయ సంబంధమైన వ్యవహారాలకు కూడా రాజకీయ అవసరం లేనప్పుడు రాజకీయ రూపం కల్పించితే రెంటికీ చెడిన రేవడి అవుతుంది. ఈ విధంగా అసలు విషయాన్ని స్థలం మారకుండా అక్కడే ఉండనిస్తే అంతా సర్దుకుంటుందని నా విశ్వాసం. ఎన్నో పర్యాయాలు కలిగిన అనుభవం వల్ల నేను ఈ విషయం గ్రహించాను. పరిశుద్ధమైన ప్రజాసేవ యందు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా రాజకీయం తప్పక పనిచేస్తుంది. చంపారణ్లో జరిగిన పోరాటం ఈ విషయాన్ని రుజువు చేసింది. చంపారణ్ పరిస్థితులను వివరించటం అంటే చంపారణ్ రైతుల చరిత్రను వివరించటమే. ఆ వివరాలన్నీ ఈ ప్రకరణాలలో పేర్కొనడం సాధ్యం కాదు. చంపారణ్లో జరిగిన పరిశీలనంతా అహింసా ప్రయోగమే. అందుకు సంబంధించిన వివరాలు అవసరమైనంత వరకే వివరించాను. మొత్తం వివరాలు తెలుసుకోదలిచిన పాఠకులు బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ సంగ్రామాన్ని గురించి రాసిన గ్రంథం చదవవచ్చు, లేక యుగధర్మ ప్రెస్ ద్వారా ప్రకటించబడ్డ ఆ గ్రంథపు గుజరాతీ అనువాదం చదువుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం. గోరఖ్బాబు గారి ఇంటి దగ్గర ఉండి నేను ఈ పరిశీలనా కార్యక్రమం నిర్వహించి ఉంటే వారు ఇల్లు వదిలిపెట్టి వెళ్లవలసి వచ్చేదే. మోతిహారీలో కిరాయి చెల్లించినా ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. అందుకు భయమే కారణం. కానీ బ్రజకిషోర్ బాబు వ్యవహార దక్షులు. ఆయన అద్దెకు ఒక పెద్ద భవనం సంపాదించారు. మేమంతా ఆ ఇంటికి వెళ్ళాం. అక్కడ డబ్బు లేకుండా పని జరిగే పరిస్థితే లేదు. ఇటువంటి ప్రజా కార్యక్రమాలకు ప్రజల దగ్గర విరాళాలు తీసుకునే పద్ధతి ప్రారంభం కాలేదు. బ్రజకిషోర్ బాబు వారితో పాటు ఉన్న మిత్రమండలి వారంతా వకీళ్లే. వాళ్లు తమ ఖర్చులు తామే భరిస్తూ అవసరమైతే మిత్రుల దగ్గర డబ్బు తీసుకుని ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవాళ్లు ఇతరులని డబ్బు ఎలా అడగటం అని వారి వాదం. చంపారణ్ రైతుల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకూడదని నా దృఢ నిర్ణయం. వాళ్ల దగ్గర డబ్బు తీసుకుంటే ఉద్యమం అర్థం మారిపోతుందని నా అభిప్రాయం. ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజల్ని కూడా డబ్బు అడగకూడదని నా నిర్ణయం. అలా తీసుకుంటే వ్యవహారానికి రాజకీయ రంగు పులిమే ప్రమాదం ఉంది. బొంబాయి మిత్రుల నుంచి 15,000 రూపాయలు ఇస్తామని ఒక తంతి వచ్చింది. కృతజ్ఞతలు తెలిపి వాళ్ల కోరికను నిరాకరించాను. బాగా ఆలోచించి చంపారణ్ బయట ఉండే బీహార్కు చెందిన ధనికుల దగ్గర బ్రజకిషోర్ బాబు బృందం సాధ్యమైనంత డబ్బు పోగు చేయాలని, లోటు పడితే డాక్టర్ ప్రాణజీవన్ దాస్ మెహతా గారి దగ్గర డబ్బు తీసుకుని భర్తీ చేస్తానని నేను చెప్పాను. అవసరమైనంత డబ్బు రాసి తెప్పించుకోమని డాక్టర్ మెహతా గారు మొదటే నాకు రాశారు. దానితో డబ్బును గురించి చింత తొలగిపోయింది. తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలని మా నిర్ణయం. అందువల్ల ఎక్కువ డబ్బు అవసరం పడలేదు. 2,000 లేక 3,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బు అవసరం లేదని భావించాను. వసూలు చేసిన డబ్బులో 500 లేక 1,000 రూపాయలు మిగిలినట్టు నాకు గుర్తు. ఆ రోజుల్లో మా సహచరుల అలవాట్లు విచిత్రంగా ఉండేవి. నేను రోజువారీ ప్రవర్తనను గురించి చెలోక్తులు విసురుతూ ఉండేవాణ్ణి. వకీళ్ల మండలికి చెందిన ప్రతి వకీలు దగ్గర ఒక వంటవాడు, ఒక నౌకరు ఉండేవాడు. ప్రతి వకీలకు వంట విడివిడిగా తయారవుతూ ఉండేది. రాత్రిపూట 12 గంటల వరకు భోజనం చేస్తూ ఉండేవారు. ఎవరి ఖర్చు వారు భరించినా నాకు వాళ్ల పద్ధతి నచ్చలేదు. మా అందరి మధ్య స్నేహబంధం గట్టిగా బిగుసుకున్నందున ఎవరెన్ని చెప్పినా ఎవరేమన్నా మా బంధం చెదరలేదు. నేను విసిరే మాటల బాణాల బాధను నవ్వుతూ వారు సహించేవారు. చివరికి నౌకర్లందరినీ పంపించివేయాలని, భోజన నియమాల్ని అంతా పాటించాలని నిర్ణయించా. అందరూ శాకాహారులు కారు. 2 కుంపట్లు ప్రారంభిస్తే ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఒకే కుంపటి వెలగాలని, శాకాహార భోజనం తయారు చేయాలని, భోజనం బహుసాదాగా ఉండాలని నిర్ణయించాం. దానితో ఖర్చు బాగా తగ్గిపోయింది. కార్యశక్తి పెరిగింది. సమయం కూడా బాగా కలిసి వచ్చింది. మా పని బాగా పెరిగిపోయింది. రైతులు గుంపులు గుంపులుగా వచ్చి తమ గాథలు రాయించసాగారు. రాసుకునే వారి దగ్గర గుంపులుగా జనం పెరిగిపోయారు. ఇల్లంతా జనంతో కిటకిటలాడిపోతోంది. చూడటానికి వచ్చే జనాన్ని నుండి నన్ను రక్షించడం కోసం నా సహచరులు ఎంతో శ్రమపడ్డారు. ఇక గత్యంతరం లేక సమయం నిర్ధారించి నన్ను బయటికి తీసుకురాసాగారు. 6 లేక 7 వకీళ్లు రైతులు చెప్పే కథలు రాసుకుంటూ ఉండేవారు. అయినా

సాయంకాలానికి రాత పని పూర్తయ్యేది కాదు. ఇంతమంది వాంగ్మూలాలు అవసరం. కానీ వారు చెప్పింది రాసుకుంటే రైతులు తృప్తిపడతారు. కథలు రాసేవారు కొన్ని నియమాల్ని పాటిస్తూ ఉండేవారు. ప్రతి రైతును ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేవారు. సమాధానం సరిగా చెప్పలేని వారి వాంగ్మూలం రాసుకోకూడదని, నిరాధారమైన కథలు కూడా రాసుకోకూడదని నిర్ణయించాం. అందువల్ల యథార్థమైన గాథలు, ఆధారాలు గల కథలే రాసుకోవటం జరిగింది. ఈ వాంగ్మూలాలు రాసుకునేటప్పుడు గొడుచారి పోలీసులు తప్పక ఉండేవారు. మేము కావాలంటే వాళ్ళు ఆగిపోయేవారే. కానీ మేము వాళ్లను రానివ్వాలని, వారి విషయంలో వినమ్రంగా వ్యవహరించాలని, అవసరమైన సమాచారం వాళ్లకు అందజేయాలని నిర్ణయించాం. వాళ్ల కండ్ల ఎదుట రైతులు కథలు చెప్తూ ఉండేవారు. ఇందువల్ల రైతులకు ధైర్యం వచ్చింది. గూఢచారి పోలీసులంటే జనం విపరీతంగా భయపడుతూ ఉండేవారు. వారి భయం పోయింది. వాళ్ళు చెప్పే కథల్లో అతిశయోక్తులు తగ్గిపోయాయి. అబద్ధాలు చెబితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో రైతులు నిజం చెప్తూ ఉండేవారు. తెల్లదొరల్ని భయపెట్టి వారిని పారద్రోలటం నా లక్ష్యం కాదు. వారి హృదయాలను జయించాలనే ఉద్దేశంతో నా ఈ సంగ్రామం సాగింది. ఫలానా దొరకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు వచ్చాయని తెలియగానే జాబులు రాసి వారికి తెలియచేయటమే కాకుండా వారిని కలిసి మాట్లాడుతూ ఉండేవాణ్ణి. తెల్లదొరల బృందాన్ని కలిసి వారి సాక్ష్యాలు కూడా సేకరించటం ప్రారంభించాను. వారిలో కొందరు నన్ను అసహించుకునేవారు, కొందరు తటస్థంగా ఉండేవారు, కొందరు మంచిగా వ్యవహరించేవారు. బ్రజకిషోర్ బాబు మరియు రాజేంద్ర బాబు గార్లది గొప్ప జోడి. వారిద్దరూ తమ అమిత ప్రేమతో నన్ను తాము లేకపోతే ముందుకు సాగలేనంత నిర్వీర్యుణ్ణి చేసివేశారు. వారి శిష్యులు లేక అనుచరులు శంభుబాబు, అనుగ్రహబాబు, ధరణిబాబు, రామనవమి బాబు మొదలగు వకీళ్లు దరిదాపు నా వెంటనే ఉండేవారు. ఇది బీహారీ సంఘం. రైతుల వాంగ్మూలాలు రాయటం వారి పని. ఆచార్య కృపలాని మాతో కలవకుండా ఉండగలరా? వారు స్వయంగా సింధీలే, అయినా బీహార్లో ఉంటూ బీహారీగా మారిపోయారు. వారి వలె ఒక ప్రాంతానికి సంబంధించిన వారు మరో ప్రాంతానికి వెళ్లి అక్కడి వారితో కలిసిపోయి తాము ఆ ప్రాంతం వారిలాగా మారిపోగలవారు బహు తక్కువ. ఆయన నాకు ద్వారపాలకుని వలె వ్యవహరించారు. చూడటానికి అసంఖ్యాకంగా వస్తున్న వారి నుంచి నన్ను రక్షించే బాధ్యత వారు వహించారు. అదే తమ జీవన సార్థకత అని భావించారు. ఆయన పరిహాసం చేస్తూ కొందరిని నా దగ్గరకు రాకుండా ఆపివేసేవారు. కొందరిని అహింసాత్మకంగా బెదిరించి ఆపేవారు. రాత్రిపూట ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించి అక్కడి వారందరినీ నవ్విస్తూ గుండెదిటవు లేని వారికి ధైర్యం చెబుతూ ఉండేవారు. మౌలానా మజహరుల్ హక్ నాకు సహాయకులుగా పేరు నమోదు చేయించుకున్నారు. నెలకు 2-3 సార్లు వచ్చిపోతూ ఉండేవారు. వెనుకటి రోజుల్లో గల వారి దర్జాకు, ఆడంబరానికి, ఇప్పటి సాదా జీవనానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మా దగ్గరకు వచ్చి మాలో కలిసిపోతూ ఉండేవారు. కానీ బయటివారికి మాత్రం వేరుగా, దర్జాగా కనబడుతూ ఉండేవారు. చంపారణ్లో పనిచేయటం ప్రారంభించిన తర్వాత ఈ గ్రామాలలో విద్యాప్రచారం జరిగితే తప్ప ఇవి బాగుపడవనే నిర్ణయానికి వచ్చేశాం. ఎవరికీ చదువు రాదు. పిల్లలు చదువులేక తిరుగుతూ ఉండేవారు. తల్లిదండ్రులు 2-3 కాసుల కోసం నీలిమందు పొలాల్లో చచ్చేలా పనిచేస్తూ ఉండేవారు. పురుషులకు రోజంతా పనిచేస్తే 10 పైసల కూలీ, స్త్రీలకు 6 పైసల కూలీ, పిల్లలకు 3 పైసల కూలి. 4 గణాలు తెచ్చుకుంటే కూలివాడు గొప్ప అదృష్టవంతుడుగా లెక్కింపబడేవాడు. సహచరులతో చర్చించి మొదట 6 గ్రామాల్లో పాఠశాలలు తెరిపించాను.

మీరింతవరకు మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. పఠనం శ్రీమతి కె. శైలజ.

0: सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: కార్యక్రమం ఇప్పుడు విందాం. సినీ భక్తి గీతాలు.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావల్ హరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఈనాటి భావల్ హరి కార్యక్రమంలో

పరిచయమే లేనటువంటి ఒక ప్రత్యేకమైన పేరు ఇది. ఎనర్జెటిక్ ఎవర్గ్రీన్ హీరోగా వీరికి పేరుంది. 1988 సంవత్సరం మే 15వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. వీరు తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ గారి మేనల్లులు, నటులు శర్వానంద్ గారికి బంధువు కూడా. వీరే రామ్ పోతినేని. ఈరోజు సినీ నటులు రామ్ పోతినేని గారి పుట్టినరోజు కావున వారి సినీ జీవిత విశేషాలు తెలుసుకుందాం. ప్రముఖ కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న హీరో రామ్ పోతినేని గారి సినీ విశేషాలు, జీవిత విశేషాలు, వారు సినీ జీవితంలో వారికి లభించిన విజయాల గురించి ఈనాటి భావల్హరి కార్యక్రమంలో తెలుసుకుందాం. రామ్ పోతినేని గారు 2006 సంవత్సరంలో దేవదాసు చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేశారు. ఇషా సహాని సరసన నటించిన రెండవ చిత్రం జగడం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించకపోవడంతో అనంతరం ఆ తర్వాత శ్రీనివైట్ల దర్శకత్వంలో జెనియల డిసోజియా గారితో కలిసి రెడీ చిత్రంలో నటించారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించింది. మరిన్ని విషయాలు వినబోయే ముందుగా ఈ పాట

రాంపోతిని గారు నటన శిక్షకులు ఎన్జి భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. 2009 రెండు చిత్రాల్లో నటించారు, ఒకటి మస్కా, మరో చిత్రం గణేష్. మస్కా చిత్రం ఒక మోస్తరుగా విజయం సాధించగా గణేష్ చిత్రం మాత్రం పరాజయం పాలైంది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ రాంపోతిని గారు తన నటనకు ప్రశంసలు మాత్రం సొంతం చేసుకున్నారు. 2011 రామ్ నటించిన చిత్రం కందిరిగా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మరిన్ని విషయాలు వినే ముందుగా ఈ పాట.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పేరు తెలుసుకుంటున్నాం. రామ్ పోతినేని గారి పుట్టినరోజు కావున వారి సినీ జీవిత విశేషాలు. 2012 సంవత్సరంలో ఏ కరుణాకరణ్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంట చిత్రంలో నటించారు రామ్ పోతినేని. ఇందులో తమన్నా కథానాయికగా నటించారు. భారీ అంచనాల మధ్య, ఎన్నో ఒడుదుడుకుల మధ్య విడుదలైంది ఈ చిత్రం. అంతే భారీగా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా వసూలు చేసింది. కానీ రామ్ మరియు తమన్నాల నటనకు భారీ ఎత్తున ప్రశంసలు కూడా అందుకున్నారు. రామ్ పోతినేని గారి కెరియర్లో ఈ చిత్రం ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలు రామ్ పోతినేని గారి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పాట

మీరు వింటున్నారు భావలహరి మృదు మధుర గీత మంచరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz. ఈరోజు తెలుసుకుంటున్నాం ఎనర్జెటిక్ హీరో రామ్ పోతిరేని గారి పుట్టినరోజు కాను వారి సినీ జీవిత విశేషాలు. 2016 కిషోర్ తిరుమల దర్శకత్వంలో నేను శైలజ చిత్రంతో మరొక విజయాన్ని అందుకున్నారు రామ్ పోతిరేని గారు. ఈ చిత్రంలో రామ్ గారి నటనకు మంచి పేరు రావడమే కాకుండా రామ్ గారి నటనను పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకులు. ఈ చిత్రం రామ్ గారి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచింది. దేవదాస్ చిత్ర విజయం తర్వాత అంతటి భారీ విజయాన్ని అలాగే రామ్ పోతిరేని గారిని మంచి నటులుగా నిలబెట్టింది ఈ చిత్రం. ఈ చిత్రం నుంచి మరి ఒక పాటను విందామా?

రామ్ పోతినేని గారి మరో బ్లాక్ బస్టర్ మూవీగా చెప్పుకునే చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ చిత్రం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు నటించారు. 2017 సంవత్సరంలో విడుదలై అంచనాలకు మించి మంచి విజయాన్ని సాధించింది ఈ చిత్రం. రామ్ పోతినేని గారి కెరియర్లో మరో విజయం వారి ఖాతాలో చేరిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో స్నేహం ప్రేమ ఈ రెండు పాత్రల్లో నటించారు రామ్ పోతినేని గారు. నటించారు అనటం కంటే ఆయా పాత్రలకు ఒక రామ్ గారు మాత్రమే చేయగలరు అనేంత పేరు ఈ చిత్రం ద్వారా అందుకున్నారు. మరిన్ని విషయాలు విందాం, ముందుగా ఈ పాట.

2018 సంవత్సరంలో విడుదలైన చిత్రం హలో గురు ప్రేమ కోసమే. తెలుగులో కొంత హాస్యంతో కూడిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వర్ గారు ముఖ్య పాత్రలో నటించారు. రామ్ గారి నటనకి ఒక ఆనిమిత్యం లాంటి చిత్రం అని చెప్పొచ్చు. దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులు 4, ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు 3 అందుకున్నారు. తన ఎనర్జెటిక్ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని ఎన్నో రివార్డులు, అవార్డులు, భారీ విజయాలను అందుకున్న మన రామ్ పోతినేని గారికి మరొకమారు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఆకాశవాణి
1: సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తావ్యాఖ్య ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభం ఎదుర్కోవలసి వస్తోంది. ప్రపంచానికి అవసరమయ్యే ముడి చమురులో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుంచి వస్తుంది. యుద్దం కారణంగా చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, రవాణా మార్గాలపై దాడులు జరిగే అవకాశం ఉండటంతో సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అస్థిరత భారత్కు భారీ సవాలుగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గి రూపాయి విలువ పడిపోయే అవకాశముంది. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు 10 ప్రధాన సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశం. ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడాలని, అవసరమైతేనే వాహనాలు వాడాలని, నగరాల్లో సొంత వాహనాలకు బదులుగా మెట్రో రైల్, బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఒకే మార్గంలో వెళ్లేవారు సొంత వాహనాల వాడకం తగ్గించి కార్ పూలింగ్ చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, కరోనా కాలంలో అవలంబించిన ఇంటి నుండి పని, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లను మళ్లీ పెంచాలని అన్నారు. ఇంధన ఆదా కోసం వీలైనంత ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, రోడ్డు మార్గంలో కాకుండా రైల్వేల ద్వారా సరుకులను తరలించడం పెంచాలని, తద్వారా డీజిల్ వాడకం తగ్గుతుందని ప్రధానమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వంట నూనెల దిగుమతి భారం తగ్గించడానికి ప్రజలు కుటుంబాలలో నూనె వాడకాన్ని 10% తగ్గించినా దేశ ఖజానాతో పాటు కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని అన్నారు. కనీసం 1 సంవత్సరంపాటు విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, విదేశాల్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని, దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు విదేశీ మారక ద్రవ్యం దేశం దాటి వెళ్లకుండా ఉండటానికి 1 సంవత్సరంపాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించాలని నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల దిగుమతుల భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. విదేశీ యాత్రలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతి తగ్గించేందుకు రైతులు సహజసిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. తద్వారా విదేశీ ఇంధన ఆధారిత ఎరువుల దిగుమతులు తగ్గుతాయని అన్నారు. భారత్లో ఉపయోగించే ప్రతి ఇంధనం విదేశాల నుంచి వస్తుందని, యుద్ద పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటం అంటే దేశాన్ని రక్షించుకోవడమే అని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని పాటించడం కూడా ఒక రకమైన దేశభక్తి అని నరేంద్రమోదీ పేర్కొన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోకుండా విదేశీ మారక నిల్వలను కాపాడటం ఈ సూత్రాల ప్రధాన లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశ సంక్షేమం సాధ్యమన్న ప్రధానమంత్రి అభిప్రాయం 100% సత్యం. ఈ 10 సూత్రాలు కేవలం తక్షణ పరిష్కారాలు మాత్రమే.

కాదు. భవిష్యత్తులో భారత్ను ఆత్మనిర్భర్ భారత్గా మార్చే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని చెప్పవచ్చు. పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడమే కాదు, స్వయంగా ప్రధానమంత్రి సైతం ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై ప్రధానమంత్రికి 2 వాహనాలతోనే ప్రోటోకాల్ భద్రతను అందించనున్నారు. ప్రధానమంత్రి ప్రజలకు చేసిన సూచనలను స్వయంగా ఆచరించి చూపించడం విశేషం. పశ్చిమాసియాలో యుద్దమనేది కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడిపై ప్రభావం చూపే ఆర్థిక వ్యవస్థ. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించినట్లుగా ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను వాడటం, స్వదేశీ ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా మాత్రమే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఈ నెంబర్ ఎస్టేడ్ కోడ్ 0859.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: హలో, ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం.
1: హలో.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్ రెడ్డి మేడం.
1: అశ్వత్ రెడ్డి గారు బాగున్నారా?
2: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
1: చాలా బాగున్నాం అండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాటు విందా
2: మేడం? శభాష్ రాముడు ఉందా మేడం?
1: శభాష్ రాముడు
2: మేడం. కళకళ విరిసి జగాలే పులకించే పాటు కావాలి మేడం.
1: శభాష్ రామునా, రాముడు ఉన్నారు సార్?
2: రాముడు మేడం.
1: ఆ చిత్రం లేదండి మన దగ్గర, శభాష్ రాము ఒకటే ఉంది. ఇంకా వేరే చిత్రం ఏదైనా కోరుకుంటారా?
2: నమ్మిన బంటు వేయండి మేడం.
1: నమ్మిన బంటు. ఆ చిత్రం చేపట్టండి.
2: చెంగు చెంగున గంతులు వేయండి.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హలో, ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం గారు.
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: పుల్లన్న మేడం గారు, నా పేరు. సనప గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. బాగున్నారు మేడం గారు?
2: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం గారు. శభాష్ పాపన మేడం గారు, చిత్రం పేరు అనురాగం ఊరు వస్తుంది అనే పాట వినిపించాను మేడం గారు.
2: శభాష్ పాపన్న?
3: అవును మేడం గారు.
2: ఏం చేస్తుంటారండి మీరు?
3: డిఓ ఆఫీస్ లో, పోస్ట్ ఆఫీస్ లో ఈఎంసీ బయట ఈగా పనిచేస్తాను మేడం గారు.

0: అయినాను.
1: ఓకే, రిటైర్ అయి ఉన్నారనమాట.
0: రిటైర్ అయిన తర్వాత బార్బర్ షాపులు మా కులవృత్తులు ఉన్నాయి మేడం గారు, బ్యాండ్ వాంచేది, తబలా వాంచేది, ఇవి ఉన్నాయి మేడం గారు.
1: చిత్రం పేరేంటండి? శభాష్ పాపన్న.
0: శభాష్ పాపన్న. అనురాగము ఊర్వశి ఆనంద సొగసి ప్రేయసి.
1: అండి ఆ చిత్రంలో 3 పాటలే ఉన్నాయండి, మీరు అడిగిన పాట లేదు.
0: అవునా మేడం గారు? సరే మేడం గారు, విప్రనారాయణ తీసుకోండి మేడం. అట్లయితే మేడం గారు,
1: విప్రనారాయణ.
0: సావిరహే తవ వీణ భానుమతి పాడింది పాటలు వినిపించండి మేడం గారు. అట్లయితే
1: విప్రనారాయణలో భానుమతి గారు పాడమాట.
0: అవును మేడం గారు.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే
0: కృతజ్ఞత
1: కాల్
0: వందనాలు
1: చేస్తున్నారు.
0: మేడం గారు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: ఓ నమస్తే.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్టినట్టుందండి.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం.
3: నమస్తే అండి. ఎవరు మాట్లాడు?
5: నా పేరు బాబు మేడం.

0: బాబు గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
1: మేడం ప్రజారాజ్యం కృష్ణాజీ ఉంది చూడు మేడం,
0: ఈ
1: గోపాలుడు వస్తే గోపమ్మను.
0: చిత్రం పేరు మరొకసారి చెప్పండి.
1: ప్రజారాజ్యం.
0: ప్రజారాజ్యం. ఓకే.
1: గోపాలుడు వస్తే గోపమ్మను అయిన పాట మేడం.
0: ఏం చేస్తుంటారు? కార్యక్రమాలు వింటుంటారా అండి?
1: విన్నాం మేడం. ఇందాక రామ్ చరణం ప్రోగ్రామ్ బాగుంది మేడం బావలగిరిలో.
0: రామ్ రామ్ రామ్ పోతినిని.
1: అవును మేడం.
0: దేవదాస్ హీరో అండి అతను.
1: అవును మేడం. మేడం ఉందా ప్రజారాజ్యం?
0: లేదండి, ఆ పాట లేదండి. మిగతా 4 పాటలు ఉన్నాయి కానీ. ఓకే అండి, వేరేది ఒకటి చూస్తాను అండి ఇంకో ఫోల్డర్లో.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, ఇందులో ఉందండి పాట చెప్పండి. ప్రజారాజ్యంలో
1: అదే
0: గోపాలుడు వస్తే గోపేమ. ఓకేనండి, వచ్చేస్తుంది పాట వినేద్దాం.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మేడం.
0: హలో,
1: హలో మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: దివ్య మేడం.
0: దివ్య. ఏం చదువుతున్నావు దివ్య?
1: సిక్స్త్ క్లాస్ మేడం.
0: 6th క్లాస్. హాలిడేస్ ఇచ్చినట్టున్నారు.
1: ఇచ్చారు మేడం.
0: మరి ఎంజాయ్ చేస్తున్నావా హాలిడేస్? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా?
1: వెళ్ళాను మేడం.
0: వెళ్ళలేదా?
1: వెళ్ళాను మేడం. ఏంటే
0: ఇక్కడేనా అమ్మమ్మ? ఏం ఏ అమ్మమ్మ నీకు స్వీట్స్ ఏం పెట్టలేదా? నీకు స్పెషల్ ఏం పెట్టలేదా? నీకు స్పెషల్ ఏం పెట్టలేదా అమ్మమ్మ?
1: పెట్టింది మేడం.
0: ఏం పెట్టింది?
1: మామిడికాయలు.
0: మామిడి పళ్ళు తిన్నావా? చూడ అమ్మమ్మ నీకు ప్రేమతో మామిడి పళ్ళు పెట్టింది కదా, చాలా మంచిది అమ్మమ్మ. చెప్పమ్మ దివ్య, మరి ఈరోజు ఏ చిత్ర నుంచి పాటు విందాం? నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో ఆ చిత్రం నుంచి ఏ పాట అమ్మా?
1: ఎన్టీఆర్ నుంచి నాన్నకు ప్రేమతో.
0: అదే ఆ చిత్రం నుంచి ఏ పాట అంటున్నా?
1: నాన్నకు ప్రేమతో పాడాడు.
0: ఓకే, టైటిల్ సాంగ్ వేయమంటావా? ఓకే అమ్మ, మరి వచ్చేస్తుంది పాట వినేద్దాం. థ్యాంక్ యూ అమ్మా దివ్య, ఇలానే కాల్ చేస్తూ ఉండు. నెక్స్ట్ టైం మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్తావా? మామిడి పళ్ళు ఇద్దరం తిందాం. ఓకే దివ్య, బాయ్ అమ్మా.
1: బాయ్ మేడం.
0: బాయ్ బాయ్.
1: అవును.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్టినట్టుందండి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మార్కాపురం మేడం, బీవీ మేడం.
0: బీవీ గారు బాగున్నారా?
2: బాగున్నా మేడం, బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నాం అండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాటు విందాం? అయ్యో, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు?
2: మేము ఆ చేస్తూనే ఉండము, నెల రెండు నెలల కిందట తగిలింది.
0: మళ్ళీ ఇప్పుడు చూడండి, మా ఇప్పుడు లక్కీనే కదండి, మీరు మీకు కలిసింది కదా లైన్. ఇంకా ఫీల్ అవ్వకూడదు, మంచి సాంగ్ ఏదో కనుక, మంచి సాంగ్ ఏదో సెలెక్ట్ చేసేయండి, వినేద్దాం.
2: ఆయుధంలో ఏమిటమ్మా మాయా మాయా పాట.
0: ఆయుధం. మీరు ఎప్పుడు ఈ పాటే అడుగుతారే?
2: అది మొన్న నచ్చలే మేడం పాట. అది
0: నచ్చలేదా? ఇది నచ్చిందా?
2: ఈ పాట నచ్చింది.
0: ఓకేనండి, మరి వచ్చేస్తుంది పాట, వినేద్దాం.
2: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది పాట వినేద్దాం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు సీతా మహాలక్ష్మి మేడం.
0: సీతామహాలక్ష్మి గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాం అండి. సీతామహాలక్ష్మి గారు కాల్ చేస్తు ఎన్ని రోజులు అయిందండి కాల్ చేసి? మీరు
1: 3 రోజులు అవుతుంది.
0: 3 డేస్కే మీకు కాల్ కలిసేసింది. చాలా లక్కీ కదండి మీరు.
1: మేడం
0: చెప్పండి, మరి చిత్ర నుంచి ఏ పాట విందాం ఈరోజు?
1: నాకు ముద్దులు మామయ్యలో నుంచి మామయ్య అన్న పిలుపు అన్న పాట కావాలి మేడం.
0: ముద్దుల మామయ్య. ఓకేనండి, మహాలక్ష్మి గారు వచ్చేస్తుంది పాట వినే.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నేను ఇళ్ళంబెల్ నుంచి రమేష్ మాట్లాడుతున్నాను మేడం.
0: రమేష్ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీ దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల.
0: నాన్న దయ కదండి, మనందరికి దేవుడు ఉండాలండి. దేవుడి దయ ఉండాలి.
1: ఎందుకంటే మీతో మాట్లాడాలంటే అది కోట్లో నూట్లో ఒకళ్ళు కలుగుతుంది మేడం. ఆనందం వేరుంటుంది మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ. మనంతా ఒక ఫ్యామిలీ కదండి, కాస్త మాట్లాడమంటే అదొక హ్యాపీగా ఉంటుంది.
1: అంటే అవును మేడం, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మనం మాట్లాడుతున్నాము, ఇట్లా ఒక మన వాయిస్ ప్రపంచం అంతా వింటుంది అని అంటే రేడియో వినే శ్రోతలు ఇప్పుడు ఈ మాత్రం సోషల్ మీడియాకు చాలా అడక్ట్ అయిపోయారు. కానీ రేడియో అనేది మనకు టీవీ లేనప్పుడు ఒక వార్త అని అన్ని విషయాలు మనకు ఒక రేడియో ప్రసారం చేసేది కదా.
0: అవునండి, మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రేడియో వినాలి అనేది.
1: ఇప్పటికి కూడా వార్తలు

0: క్రమం కొన్ని వ్యవసాయ
1: అవునండి,
0: సంబంధించిన కార్యక్రమాలు, లైవ్ కార్యక్రమాలు ఎన్నో అందిస్తుంది రేడియో.
1: మనకు వాస్తవాలన్నీ రేడియోలోనే వస్తాయండి.
0: అవునవును, ఎందుకంటే టీవీ చూసే వాళ్ళు తక్కువ ఉండొచ్చు కానీ రేడియో వినే వాళ్ళు చాలా ఎక్కువ. అంటే ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటూ మనం ఆన్ చేసుకుంటూ వీటి మన పని మనం చేసుకోవచ్చు.
1: అటు
0: టీవీ అయితే టీవీకి
1: ఇటు
0: అతుకొని ఉండాలి
1: అవునండి,
0: కదా, అలాంటప్పుడు కరెంట్
1: కార్యక్రమాలన్నీ
0: కూడా పోవచ్చు.
1: అవునండి.
0: అంటే ఇప్పుడు న్యూస్ వ్యాపారాలు కూడా వినొచ్చు, ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది మేడం.
1: ఇటు వార్తలు వినవచ్చు, పాటలు వస్తుంటాయి. ఏ రోజుకు ఆ రోజు స్పెషల్ డే ఏంటి అనేది దాని గురించి సంబంధించిన కొన్ని విషయాలు వస్తున్నాయి మనకు. నేటి
0: మేడం
1: మాటలో ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి గురించి
0: ఒకటి ఒక విషయం మేడం, ఎందుకంటే
1: వస్తూ ఉంటాయి కార్యక్రమాలు. మంచి మంచి కార్యక్రమాలు వస్తుంటాయండి, వింటూ
0: అవును
1: ఉండండి.
0: మేడం, ఒక విన్నపం మేడం. మేము ఎందుకంటే నేను ఉత్తరాలు రాయను, ఒక మాట చెప్తాను.
1: చెప్పండి, ఉత్తరాలు రాయండి, ఉత్తరాల్లో కూడా రాయండి, మనకు వినిపిస్తారు కదా. మీ పేరు, అడ్రస్సు, మీ విన్నపం ఏంటి, మీ సూచన ఏంటి, మీరు ఇంకా ఏమన్నా మార్పులు కావాలనుకుంటున్నారా అనేది, ఇలాంటివన్నీ మీరు ఉత్తరాల్లో రాయొచ్చండి. మనకు చాలా టైం ఉంటుంది ఉత్తరాల్లో.
0: అవునవును, అలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు మానవ హక్కుల గురించి కానీ ఇంకా ఇతర ఇప్పుడు జాగ్రత్తలు ఎలాంటి కొంచెం మన కోసం రేడియో పైన అభిప్రాయాలు కూడా తెలియజేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తే దాంట్లో కూడా పాల్గొనొచ్చని నా అభిప్రాయం మేడం.
1: తప్పకుండా అండి. మీరు ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మాకు ఒక విషయాన్ని మీకు మా దగ్గర దాకా తీసుకొచ్చారో, మేము ఈ విషయాన్ని మా ఫెక్స్ దాకా తీసుకెళ్తామండి. తప్పకుండా దీని గురించి చెప్తానండి సినీ సార్కి. తర్వాత నిర్ణయం అనేది వాళ్ళే తీసుకోవాలి కదండి. మీరు చెప్పిన సూచన మాత్రం వారి దాకా అందిస్తానండి.
0: ఓకే మేడం, నేను ఇప్పుడు ఇలా సంతోషంగా ఇప్పుడు నేను ఇక్కడ మన గవర్నమెంట్ సంబంధించిన ఈ పనికి వెళ్తున్నాను మేడం. ఇక్కడ మన మామూలుగా 300-400 కూలి పడుతుంది మేడం, ఎందుకంటే ఉపాధి హామీ పథకం అనేది.
1: ఓకే ఓకే,
0: ఇక్కడ పని చేస్తూ అందరితో హ్యాపీగా ఉంటూ అలాగే దొరికిన కాస్త బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఇట్లా మీకు ఫోన్ చేయడం, నాకు ఆ టైంలో కలవడం అంటే చాలా ఆనందంగా ఉంది మేడం నాకు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు అలానే హ్యాపీగా ఉండండి. చెప్పండి, మరి ఈరోజు
0: అంటే
1: అంతే
0: నాకు
1: హ్యాపీగా మంచి పాట విందాం.
0: ఈ యాపీ సందర్భంగా నాకు మా అన్నయ్య మూవీ నుంచి

0: తేలిపోతుంటే ఈ పాట కావాలి మేడం.
1: తప్పకుండా అండి, మీ దగ్గర అడిగిన పాట వచ్చేసి వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్
0: థ్యాంక్ యూ
1: చేస్తూ
0: మేడం.
1: ఉండండి. థ్యాంక్ యూ,
0: హాయ్ మేడం, నమస్తే
1: థ్యాంక్ యూ
0: మేడం.
1: అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.

0: ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నంద్యాల జిల్లా అల్లగడ నుంచి పాలెంపల్లెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి. పోలే గారు మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నాం మేడం. ఈరోజు మేడం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఉంది మేడం.
0: ఓకే,
1: అందరూ కలిసి ఉండాలి, పెద్ద కుటుంబాలు ఉండాలి, పెద్ద ఫ్యామిలీలు ఉండాలని కోరుకుంటూ,
0: ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలని
1: కోరుకుంటూ
0: చెప్పండి.
1: బాలకృష్ణ గారు నటించిన పెద్దన్నయ్య మూవీ నుంచి కుటుంబం అన్నగారి కుటుంబం ఆ పాట వినిపించండి మేడం. మేడం
0: ఓకే చెప్పండి.
1: అదే మేడం, పెద్దన్నయ్య మూవీ నుంచి కుటుంబం అన్నగారి కుటుంబం అనే పాట వినిపించండి మేడం.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను బార్బర్ మేడం. కార్యక్రమాలు ఎన్నుకుంటూ పాటలు ఎన్నుకుంటూ ఉంటాం మేడం.
0: మరి మీకు టైం సరిపోతుందా అండి? టైం కుదురుతుందా ఇలా చేయటం? ఫోన్ చేస్తూ మాట్లాడదు?
1: అదే మేడం, మనకు మనసులు లేనప్పుడు చేస్తూ ఉంటా, తర్వాత వింటూ ఉంటా.
0: వింటూ ఉంటారా?
1: మనం కాల్ చేసామంటే ఆ రోజు ఖాళీగా ఉన్నట్టు లెక్క. మామూలు పని ఉంటే కుదరదు మేడం చేయడానికి. మేడం మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. సూర్యపల్లి నుంచి చిన్నప్ప గారు, మార్కంశి అశోక్ గారు, శేషిరెడ్డి గారు, సల్మాన్ రాజు గారు, నల్లబొద్దుల వెంకటేశ్వరులు గారు, అలాగే ప్రియాంక గారు, లక్ష్మీ ప్రియాంక గారు, నరేందర్ రెడ్డి, సర్దార్ బాయి, రామయ్య గారు, వీరందరి కోసం ఈ పాట వినిపించండి మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేసింది, వినేద్దాం.

0: హలో ఎఫ్ఎంకి
1: హలో
0: స్వాగతం
1: మేడం,
0: అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శివకాశి మేడం.
0: శివకాశి.
1: అవును మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా శివకాశి?
1: 8th బోర్డ్ మేడం.
0: 8th క్లాసా?
1: ఆ
0: ఇవురే మార్కాపురేనా?
1: అవును మేడం.
0: ఓకే, చెప్పు మరి. హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు?
1: ఏం చేయలేదు మేడం, కావాలి చదువుకోవడమే.
0: చదువుకోవటమే.
1: ఇంత ఇందా నుంచి ట్రై చేస్తున్నా మేడం, ఎత్తలే.
0: ఓకే,
1: నేను పాట పాడాలనుకుంటున్నా మేడం.
0: చెప్పమ్మా, ఏ పాట విందాం ఈరోజు?
1: జానీలో నుంచి.
0: జానీ.
1: మా రాజుగా అప్పుడు మా అన్నయ్య. ఉందా మేడం?
0: జానీ ఆ పాట లేదమ్మా. ఇంకా వేరే ఏదైనా చిత్రం కోరుకుంటావా?
1: వేరేదా? ఇది మేడం లెజెండ్.
0: లెజెండ్ ఆ చిత్రం నుంచి ఏ పాట?
1: లెజెండ్ లోంచి ఫస్ట్ పాట మేడం.
0: ఓకే అమ్మా, మరి లెజెండ్ లో నుంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అమ్మా, ఇలానే కాల్ చేస్తుండు. థ్యాంక్ యూ.
1: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పాట వచ్చేస్తుంది.

মহিলা ভারতী, మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సంతానోత్తర పాడు భావజ్ఞ మహిళా మండలి.

సంతనోతల పాడు భావజ్ఞ మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం. నాలో ఉన్న శివునికి నేను నమస్కరిస్తున్నాను అన్న పాటను ఆలపిస్తున్న వారు కె రంగనాయకమ్మ, కె లక్ష్మి.

0: ఇప్పుడు పరమశివుణ్ణి పాట ఆలపించిన వాళ్ళు కె రంగనాయకమ్మ, కె లక్ష్మి. పిల్లల పెంపకంలో జాగ్రత్తలు వినిపిస్తున్న వారు కె లక్ష్మి.
1: పిల్లల పెంపకంలో జాగ్రత్తలు. పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిదండ్రులతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతారు. స్కూల్కు వెళ్ళడం అంటే తల్లిదండ్రుల నుండి వేరవుతున్నామని భావన కలుగుతుంది.

చెప్తుంది. ఆ భావనను వాళ్ళను దగ్గర తీసుకుంటూ మాటల ద్వారా వాళ్ళలో ఆ భావాన్ని పోగొట్టే ప్రయత్నం చేయవచ్చు. కొంచెం ఎదిగిన తరువాత స్కూల్లోని స్టూడెంట్స్తో కానీ అక్కడ వాతావరణానికి కానీ పిల్లలు కొంచెం సఫర్ అవుతారు. వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళకు కావలసిన పోషక పదార్థాలు ఇస్తూ వాళ్ళ మీద చికాకు పడకుండా నిదానంగా రిలాక్స్ను వాళ్లకు మనం కల్పించాలి. అలాగే చుట్టుప్రక్కల పిల్లలతో తగాదా పడి గొడవ పెట్టుకున్నప్పుడు ఆ గలాభా కారణం తెలుసుకొని పిల్లలకు ఆ విషయం గురించి ఇది తప్పు అని ఆ విషయాన్ని పూర్తిగా వాళ్లకు తెలిసేటట్లు చేయాలి. అంతేగాని ఇలా తప్పు చేశావు అని అరవకూడదు. అలాగే మనం పిల్లలను బాగా మంచిగా పెంచాలని అనుకుంటాము, కానీ పిల్లలు చదువు రీత్యా అనేక ప్రదేశాలకు వెళ్ళి హాస్టల్లో ఉండవలసి వస్తుంది. అప్పుడు సహ విద్యార్థుల అలవాట్లను బుద్ధులను అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది. కొన్ని చెడు గుణాలను కూడా అలవడతాయి. కాబట్టి పిల్లలకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాలి. ఇప్పటి రోజులలో పిల్లలకు తల్లిదండ్రులే ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఇవ్వటం, అడిగి అడగకుండానే కోరికలు తీర్చడం, సరదాలు తీర్చడం, అడిగినంత డబ్బులు ఇవ్వటం చేస్తున్నారు. ఇలా దర్జాగా అలవాటు పడిన పిల్లలు ఆ డబ్బులు చేతికి అందినప్పుడు చెడు మార్గాలు అంటే దొంగతనాలు చేయటం, డబ్బుల కోసం తల్లిదండ్రులను బాధ పెట్టడం చేస్తున్నారు. ఆ డబ్బుతో త్రాగడం, తినడం, తిరగడం మొదలైన చెడు గుణాలతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంతేగాక చేతిలో కావలసినంత డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు చదువు మీద కూడా శ్రద్ధ ఉండదు. కాబట్టి ప్రతి తల్లి పిల్లలకు తమ ఇంటి పరిస్థితిని వివరంగా చెప్పి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో వాళ్లకు వివరంగా చెప్పాలి. వాళ్లలో ఉన్నతమైన భావాలకు కలిగించి ఉన్నతమైన సంస్కారంతో తన కాళ్ళ మీద తాము నిలబడేటట్లు తయారు చేయాలి. పిల్లలను దండించి భయపెట్టి హింసించి సాధించేది ఏమీ లేదు. ప్రేమతో లాలనతో పిల్లలకు మంచి మంచి మహాత్ముల కథలు చెబుతూ చిన్నతనంలోనే మంచి ఆలోచనలు భావనలు కలిగేటట్లు చేయాలి. మొక్కై వంగనది మానైనాకు వంగుతుందా? కౌమార్యంలో విద్యార్థుల్లో శారీరకంగా, మానసికంగా, సమాజపరంగా చాలా మార్పులు కనిపిస్తాయి. ఈ వయస్సు పిల్లల్లో అనుకరణ, ఇతరులకు సలహా ఇచ్చే అలవాటు రెండూ ఎక్కువగానే ఉంటాయి. వీటి విషయానికి వస్తే తల్లిదండ్రులు అప్పటి వరకు తమ పాత్ర తాము ఎంత బాగా పోషించారన్న దాని మీదే ఈ సమయంలో పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లలు తమనే అనుకరిస్తారనుకుంటే తామెంత ఆదర్శంగా ఉన్నామన్న విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. పిల్లలకు సవ్యమైన మార్గంలో మార్గదర్శనం చేస్తున్నామా అని విశ్లేషించుకోవాలి. పిల్లల్లో విపరీత ధోరణులు కలగడానికి కారణం వారికి సరైన మానసిక ధైర్యాన్ని ఇవ్వకుండా పెంచడం. పిల్లలు ఆశయాలకు తల్లిదండ్రుల ఆశలు ఆశయాలకు మధ్య పూడ్చలేనంత తేడాలు ఉండటం. పిల్లలు తమ భావనలను, ప్రేమను వ్యక్తపరిచే అవకాశం, అవసరమైన కనీస స్వేచ్ఛ ఇవ్వకపోవడం, ఇలాంటి సమయంలోనే పిల్లలు బయట ప్రభావాలలోనవుతున్నారు. అప్పుడు స్నేహితులు, ప్రక్కవారు చెప్పిన మాటలు వేదల్లా అనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం ఇంకా పెరిగిపోయి పరస్పర విరుద్ధ భావాలతో ద్వేషించుకోవడానికి కారణమవుతుంది. తల్లిదండ్రులు కూడా తమ మాటలే కరెక్ట్గా భావించి తమను తాము సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయరు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండి స్నేహితుడిగా వ్యవహరించాలనే కానీ పెత్తనం చేయకూడదు. పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్లతో ప్రేమపూర్వకంగా కాలేజీ విషయాల గురించి అడిగి తెలుసుకొని వాళ్ళ మాటల ద్వారా తామెంతో ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు ప్రవర్తించాలి. తల్లిదండ్రుల దగ్గర ఏ విధమైన వాటి విషయాలు దాచనక్కరలేదు అనే భావన పిల్లలు కలిగేటట్లు చేయాలి. పిల్లల మాటలు విన్నప్పుడు భర్త రావడంతోనే పెద్ద నేరంగా ఫిర్యాదు చేసినప్పుడు పిల్లల్లో ధిక్కారణ ధోరణి ఏర్పడుతుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు కీచులాడుకోకుండా సమన్వయం పాటించాలి. పిల్లలు జాగ్రత్తగా పరిశీలిస్తూ వాళ్ళ తప్పులను భూతద్దంలో చూడకుండా వయస్సుకు సహజమైన

0: సహజమైనవిగా గుర్తించి వాటిని విడమర్చి చెప్పాలి. ఈ విధంగా పిల్లలను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే మంచి వ్యక్తిత్వంతో జీవించేటట్లుగా శ్రద్ధ తీసుకోవాలి.
1: ఇప్పుడు పిల్లల పెంపకంలోని జాగ్రత్తలు కె లక్ష్మి గారి వివరణ ఇంతవరకు విన్నారు. ఇంటిలో అవసరమైన చిట్కాలను వివరిస్తారు జై నాగమణి. బట్టల మీద టీ కాఫీ మరకలు పోవాలంటే వాటిపై టాల్కమ్ పౌడర్ చల్లి 10-15 నిమిషాల తర్వాత నేతితో రుద్ది దులిపివేయాలి. కుక్కరులో పప్పు ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూను నూనెను కలిపితే విజిల్ వచ్చేటప్పుడు పొంగు బయటకు రాదు. కొత్త బట్టలను వాడేటప్పుడు వాటి మధ్య లవంగాలు ఉంచితే బట్టలు తొలిచే క్రిములు చేరవు. వంటింట్లో చీమలు పోవాలంటే గది మూలల్లో కొన్ని చుక్కలు ఆవ నూనెను చల్లాలి. నిమ్మకాయ రసం, డిటర్జెంట్ పౌడరు, ఫినాయిల్ కలిపిన నీళ్లతో బాత్రూమ్ను శుభ్రం చేస్తే మురికి బాగా పోతుంది. కార్పెట్లో క్రిములు చేరినట్లు అనిపిస్తే ఒక తడి బట్టను కార్పెట్ మీద వేసి పదే పదే ఇస్త్రీ చేయాలి. క్రిములు వాటి గుడ్లు కూడా నశిస్తాయి. యాలుకలు, లవంగాలు పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ సీసాలో 2 ఉప్పు కల్లులు వేయాలి. బట్టల మీద తుప్పు మరకలు పోవాలంటే ఆ మరకలపై నిమ్మరసం పట్టించి ఆవిరి మీద పెట్టాలి. చపాతీలు ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే కొన్ని అల్లం ముక్కలతో కలిపి పెట్టాలి. వెన్న మరిగించేటప్పుడు కొత్తిమీర ఆకులు వేస్తే వాసన బాగుంటుంది. మీరు ఇంతవరకు జే నాగమణి గారి చిట్కాలు ఆలకించారు. ఇప్పుడు శ్రీ వాసవీదేవి అమ్మవారి పాటను ఆలపిస్తున్న వారు కె లక్ష్మి, కె రంగనాయకమ్మ గారు.

ఇంతవరకు మీరు శ్రీ వాసవీదేవి అమ్మవారి పాటను ఆలకించారు. పాడిన వారు కె లక్ష్మి, కె రంగనాయకమ్మ గారు. ఇప్పుడు ఎండాకాలంలో పండ్ల రసాలు ఉపయోగాలు వినిపిస్తున్నారు. జే నాగమణి. బత్తాయి, కమల, అరటి, ద్రాక్ష, యాపిల్, సపోటా, మామిడి, ఇలా రకరకాల పండ్లు మనకు లభిస్తాయి. ఈ పండ్లను విడిగా తినటం కన్నా వాటి యొక్క రసం తీసి అందులో పంచదారను పాలను కలిపి తీసుకుంటే మనకు పోషక పదార్థాలు లభిస్తాయి. ఎండాకాలంలో నిమ్మరసం, నీరు, పంచదార సమ పాలలో కలుపుకొని వాడుకున్నచో వేడిని తగ్గించును. ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ త్రాగినా ఆ క్షణానే దప్పిక తీరుతుంది, కానీ పూర్తిగా దాహం తీరదు. పిల్లలు కూడా

0: ఎక్కువగా చాక్లెట్లను బిస్కెట్లను కూల్ డ్రింక్స్ ని బాగా ఇష్టపడతారు. పండ్ల రకాలు తినమంటే మారాలు చేస్తారు. అప్పుడు పండ్ల రకాలను జ్యూస్లా చేసి అందులో ఐస్ ముక్కలు వేసి పిల్లలకు ఇస్తే చల్లగా ఉండటం వలన మారాం చేయకుండా త్రాగుతారు. అప్పుడు పిల్లలకు పోషక పదార్థాలు లభించడమే కాకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు క్యారెట్ తినటానికి ఇష్టపడరు, కాబట్టి క్యారెట్ ను జ్యూస్లా చేసి ఇస్తే చాలా మంచిది. అందువలన ఆరోగ్యమే కాకుండా నెత్తురు పెట్టడం, బాగా రంగు కూడా వస్తారు. మరియు క్యారెట్ పేస్ట్లా చేసి శరీరానికి ముఖానికి పూసుకుంటే చల్లగా ఉంటుంది, వేడిని తగ్గిస్తుంది. ఇంతవరకు ఎండాకాలంలో పండ్ల రసాల ఉపయోగాలు విన్నారు జై నాగమణి గారు ఆలపించారు. ఇంటిలోని వాడుకునే వస్తువులు వాటి జాగ్రత్తలు వివరిస్తారు కే లక్ష్మి గారు.
1: డైనింగ్ టేబుల్ కుర్చీలు వంటి వాటి కాళ్లకు పాత స్టాక్స్లు తొడిగితే వాటిని జరిపేటప్పుడు కుర్చీ కాళ్ళు అరగవు, నేల పాడవదు. వాడని ఫ్లాస్కుల్లో వచ్చే వాసన పోవాలంటే ఒక అరకప్పు వెనిగర్ను అందులో పోసి కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగి వేయాలి. సాధారణంగా దిండుగలేబులు తల ఉంచే చోట చినుగుతాయి. అక్కడ ఒక అందమైన చేతి రుమాలను కుడితే వాటిని మరికొన్ని నెలలు వాడవచ్చు. కొవ్వొత్తి ఒత్తికి కొద్దిగా ఉప్పు రాస్తే అది ఎక్కువసేపు వెలుగుతుంది. రేడియోల్లో టార్చ్ లైట్లలో ఉపయోగించిన బ్యాటరీలను వాడినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుంటే వెనిగర్ కలిపిన నీటితో శుభ్రం చేయాలి. కళ్లద్దాలు వాడటం వల్ల ముక్కుపై ఏర్పడే మచ్చలు కొబ్బరి నూనె రాస్తూ ఉంటే పోతాయి. దుస్తుల మీద రక్తపు మరకలు పోవాలంటే ఉప్పు నీటిలో ఆ మరకలు ఉన్న భాగాన్ని నానబెట్టి సబ్బుతో ఉతికితే పోతాయి. కొత్త వంట పాత్రలపై అంటించిన స్టిక్కర్లు పోవాలంటే పాత్రలను తేలిగ్గా వేడి చేస్తే సులువుగా పోతాయి. కొబ్బరి చిప్పల్లో ఉప్పు నీటిలో ముంచి ఫ్రిడ్జ్ లో ఉంచితే అవి కొద్ది రోజులు తాజాగా ఉంటాయి. చింతపండు నానబెట్టిన నీటిలో వెండి వస్తువులు 2 నిమిషాలు ఉంచి తీసి బ్రష్ తో సున్నితముగా రుద్దితే తడతడ మెరుస్తాయి.
0: ఇంతవరకు ఇంటిలో వాడుకునే వస్తువులు వాటి జాగ్రత్తలు కే లక్ష్మి గారి వివరణ విన్నారు. ఇప్పుడు బ్రహ్మపుర శుభవాణి భవాని అన్న పాటను వినిపిస్తారు.
2: బ్రహ్మపుర శుభవాణి.

బ్రహ్మపుర శుభవాణి భవాని అన్న పాటను చాలా చక్కగా వినిపించారు జి లక్ష్మీ మాలకొండమ్మ గారు. బొప్పాయి కాయలో ఔషధ గుణాలు, వాటి ఉపయోగాలు జే నాగమణి గారు వినిపిస్తారు. ఇటీవల కాలంలో బొప్పాయి మనకి విరివిగా దొరుకుతుంది. అయితే కాయల కన్నా పండ్లనే ఎక్కువగా వినియోగిస్తున్నాం. నిజానికి పచ్చి బొప్పాయిలోనే మన ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో విలువైన సుగుణాలు ఉన్నాయి. బొప్పాయి కాయ ప్రకృతి సిద్ధంగా లభించే కాయ. దీనిలో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. ఇది శరీరంలో జీర్ణకోశపు ఒత్తిడిని తగ్గించి జీర్ణశక్తి పెంచుతుంది. దీర్ఘకాలిక రోగాలకు కూడా ఈ కాయ ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స తర్వాత బొప్పాయి కాయ ఆకుపచ్చ రంగులో ఉండి ఇప్పుడు చెప్పిన గుణాలను కలిగి ఉంటుంది. ఈ కాయలో పోషక విలువల కన్నా ఔషధ విలువలు ఎక్కువ. బొప్పాయి కాయను పచ్చడి రూపంలోను కూర రూపంలోను వాడుకోవచ్చును. బొప్పాయి కాయ పచ్చడి, చిన్న బొప్పాయి కాయ ఒకటి, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ రసము తగినంత. తయారు చేయు విధానము: బొప్పాయి కాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు తరగాలి. తాలింపు వేసి పచ్చిమిర్చి కొత్తిమీరతో కలిపి మెత్తగా నూరాలి. దీన్ని బొప్పాయి ముక్కలతో కలిపి తగినంత ఉప్పు కలిపి నిమ్మరసం పిండాలి. మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో వేసుకొనవచ్చును. బొప్పాయి కూర కావలసిన వస్తువులు: బొప్పాయికాయ ఒకటి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు తగినంత, నూనె 2 చెంచాలు. తయారు చేయు విధానము: బొప్పాయికాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. బొప్పాయిలో నూనె వేసి బాణలిలో నూనె వేసి వేడి చేసి తాలింపును వెయ్యాలి. అందులో బొప్పాయికాయ ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక తగినంత ఉప్పు వేసి కలపాలి. 1 చెంచాడు పచ్చి ఆవాలను మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి. పొయ్యి మీద నుంచి కూర దింపి ఆవ ముద్ద కలిపి మూత పెట్టాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బొప్పాయి కాయలోని ఔషధ గుణాలను, వాటి ఉపయోగాలను తెలుసుకున్నారు జయ నాగమణి ద్వారా. శ్రీ సూక్తమును కె లక్ష్మి, కె రంగనాయకమ్మ విజయ గారు వినిపిస్తారు.

ఇంతవరకు శ్రీ సూక్తమును కె లక్ష్మి, కె రంగనాయకమ్మ విజయ గారు వినిపించారు. ఇప్పుడు జయభోం లలితాను అమ్మవారి పాటను ఆలపిస్తున్నవారు కె రంగనాయకమ్మ, కె లక్ష్మి, జయ నాగమణి గారు.

0: జయవోం లలిత అను అమ్మవారి పాటను విన్నారు. సంతనోతలపాడు భావగ్న మహిళా మండలి సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సంతనూతలపాడు భావజ్ఞ మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం.
1: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు.
2: సురక్షితంగా ఉంచబడుతుంది, గుర్తుంచుకోండి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
3: ఇటీవల క్రిటికాలిటీ సాధించడం ద్వారా దేశం అణుశక్తి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఈ విజయంతో భారత్ తన 3 దశల అణువిద్యుత్ కార్యక్రమంలో 2వ దశలోకి అడుగుపెట్టింది. స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో శక్తి అవసరాలను తీర్చడంలోనే కాకుండా క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అదేవిధంగా క్రిటికాలిటీ అంటే ఏంటి, ఇది సాధారణ అణు రియాక్టర్లతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది, దేశానికి దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి, భద్రతా పరంగా తీసుకున్న చర్యలు వంటి అంశాలపై పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం. సార్ శ్రోతలందరికీ కూడా నమస్కారం.
3: సార్, కార్యక్రమంలో ముందుగా ఇటీవల మనకి కల్పకంలో PFBR లో 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం ఎంత ముఖ్యమైన అంశం అంటారు?
4: సార్, ఫస్ట్ మనం ఈ విషయంలో మాట్లాడేటప్పుడు రియాక్టర్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. సార్, న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి 2 రకాలుగా ఆపరేట్ చేస్తారు. ఒకటి రీసెర్చ్ రియాక్టర్స్, 2 పవర్ రియాక్టర్స్. ఈ పవర్ రియాక్టర్స్ లో వచ్చేసరికి 500 మెగావాట్ కల్పకం అన్నది. మనకి హోమీ భాభా గారు మొదట్లో 3-stage ఇండియన్ పవర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం. రెండోది ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అనేది 2nd stage. ఇది ఈ రోజు మనం 1st stage లో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి Uranium-238 ని ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. అక్కడ ఆ Plutonium-239 యూజ్ చేసుకుని మనం పవర్ ను ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. ఇది అంటే 2nd stage మనం ఈ రోజు సక్సెస్ఫుల్ గా అచీవ్ అయ్యాం. దీని ద్వారా మనం 3rd stage కి వెళ్ళడానికి ఒక అవకాశం మనకు కలిగింది అన్నమాట.
3: సార్, మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం క్రిటికాలిటీ అనే పదాన్ని తరచుగా. సార్, మరి క్రిటికాలిటీ అంటే ఏంటి, దీని గురించి వివరిస్తారా?
4: క్రిటికాలిటీ అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ లో చాలా ఇంపార్టెంట్ టర్మ్ అన్నమాట. అది జనరల్ గా ఇక్కడ ఏంటంటే మనకి న్యూక్లియర్ రియాక్షన్ గానీ తీసుకున్నట్లయితే యురేనియం తోటి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 92 Uranium-235 అనేది ఒక ఫిసైల్ యురేనియం మెటీరియల్ అనమాట. ఇక్కడ ఫిసైల్ అనేది, ఫెర్టైల్ అనేది ఒకటి చెప్పుకోవాలి మనము. ఫిసైల్ మెటీరియల్ అనగా మనకి రియాక్షన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఫెర్టైల్ మెటీరియల్ అంటే ఏంటంటే అది న్యూట్రాన్ ని క్యాప్చర్ చేసుకొని అది మరలా మనకి ఇంకొక ఫిసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ కావడం అనమాట. ఆ విధంగా కానీ చూసినట్లయితే 92 Uranium-235 ని మనం ఒక థర్మల్ న్యూట్రాన్ తో మనము కొలిజన్ చేయించినట్లయితే అది మనకి 56 Ba and 36 Ca గా స్ప్లిట్ అవుతూ మనకి ఎడిషనల్ గా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 3 న్యూట్రాన్లు ఏమవుతాయంటే ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే జనరల్ గా సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటాం. ఇక్కడ ఏంటి సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటే, మనము ఒకసారి న్యూట్రాన్ తో రియాక్షన్ గాని చేసినట్లయితే ఆ న్యూట్రాన్ రియాక్షన్ జరిగిన తర్వాత సహజ సిద్ధంగా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది, 2 లేదా 3 న్యూట్రాన్లు. ఈ 2 లేదా 3 న్యూట్రాన్లు పక్కనే ఉన్నటువంటి యురేనియం న్యూక్లియస్ తో మరలా రియాక్షన్ జరిగి

మరలా ఇంకొక 2 లేదా 3 న్యూట్రాన్లను ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇది కంటిన్యూస్ గా చైన్ రియాక్షన్ గా వెళ్తుంది. అంటే ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో పాల్గొని 3 న్యూట్రాన్లు, 3 మళ్ళా 9 న్యూట్రాన్లని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ క్రిటికాలిటీ అంటే ఏంటంటే, అట్లీస్ట్ మనకి రియాక్షన్ జరగాలి అని అంటే ఒక న్యూట్రాన్ అన్నా మనకి అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకనే ఫస్ట్ దాన్ని ఏమని అంటామంటే ఆ వాల్యూని, క్రిటికాలిటీ వాల్యూని కే అనేది తీసుకొని is equal to 1 అని గాని మనం గాని అన్నట్లయితే, అంటే మనకి క్రిటికాలిటీ ఉంది, కంట్రోల్ గా వెళ్తుంది అనమాట న్యూక్లియర్ రియాక్టర్. అంటే ప్రతిసారి ఒక న్యూట్రాన్ వెళ్ళి రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది, కంట్రోల్ గా జరుగుతుంది అనమాట. అలా కాకుండా కే లెస్ దాన్ 1 అనుకున్నాను అనుకోండి నేను, అంటే రియాక్షన్ జరగడానికి అట్లీస్ట్ ఒక న్యూట్రాన్ కూడా మనకు అందుబాటులో లేదు అని అన్నప్పుడు అక్కడ దాన్ని ఏమంటామంటే సబ్ క్రిటికల్ అని అంటాం అన్నమాట. మూడోది సూపర్ క్రిటికల్, అంటే ఒకటి కంటే ఎక్కువ న్యూట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనుకోండి అక్కడ రియాక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టు అనమాట, దాన్ని సూపర్ క్రిటికల్ అని అంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే క్రిటికాలిటీ అని చెప్పారో, అంటే 2 లేదా 3 ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ అన్నింటినీ

0: తిరగడానికి అట్లీస్ట్ ఒకటి చోట్లను కూడా మనకు అందుబాటులో లేదు అని అన్నప్పుడు అక్కడ దాన్ని ఏమంటాం అంటే సబ్ క్రిటికల్ అని అంటాం అన్నమాట. మూడోది సూపర్ క్రిటికల్, అంటే ఒకటి కంటే ఎక్కువ న్యూట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనుకోండి అక్కడ రియాక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టు అనమాట, దాన్ని సూపర్ క్రిటికల్ అని అంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే క్రిటికాలిటీ అని చెప్పారో అంటే రెండు లేదా మూడు ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మనకి ప్రతిసారి ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో పాల్గొంటుంది అక్కడ చక్కగా, దాన్నే క్రిటికాలిటీ సాధించడం అని అంటాం. ఇందాక మీకు చెప్పేటప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ రియాక్టర్ లో థర్మల్ న్యూట్రాన్ అని చెప్పాను అనమాట, అదే ఇప్పుడు మనకి కల్పకంలో ఉన్నది ఫాస్ట్ న్యూట్రాన్. అక్కడ
1: సార్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి? అసలు ఇది సాధారణ న్యూక్లియర్ రియాక్టర్స్ కంటే ఎలా భిన్నంగా పనిచేస్తుంది?
0: యాక్చువల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, రియల్ గా. ఎందుకంటే మనం త్రీ స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఫస్ట్ స్టేజ్ లో మనం కానీ చూసినట్లయితే బాయిలర్ వాటర్ రియాక్టర్స్ అని, అలాగే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని అందులో క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం థర్మల్ న్యూట్రాన్స్ వాడతాము, దానికి వాడేటటువంటి ఫ్యూయల్ యురేనియం-235, దాన్ని ఫెసైల్ మెటీరియల్ అని అంటాం. థర్మల్ న్యూట్రాన్ ని మనం వాడతాం అనమాట. ఇక్కడ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో ఏంటంటే ఫాస్ట్ న్యూట్రాన్ ని వాడతాము, ఏదైతే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్టేజ్ 1 లో యురేనియం-238 అని చెప్పాను నేను, అది ఇది ఫెర్టైల్ మెటీరియల్. ఈ ఫెర్టైల్ మెటీరియల్ ఒక న్యూట్రాన్ ని క్యాప్చర్ చేసి ప్లుటోనియం-239 గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ప్లుటోనియం-239 అనేది మనకి ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో ఫ్యూయల్ గా యూజ్ చేస్తాం. అలాగే మన వాళ్ళు చాలా మంది చెప్పుకుని ఉంటారు కదా న్యూక్లియర్ వెపన్స్ అని, వాటిల్లో కూడా మనం ఈ ప్లుటోనియం-239 ని వాడతాం అనమాట. సో మిగతా వాటికి అంటే ఫస్ట్ స్టేజ్ 1 లో ఏదైతే మనకి యురేనియం-239 ప్రొడ్యూస్ అయిందో దాన్ని స్టేజ్ 2 ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ లో మనం ఫ్యూయల్ గా వాడతాం మనం అది. సో అప్పుడు మనకి ఇక్కడ వేస్టేజ్ అన్నది లేదు, చక్కగా మనం రెండోసారి ఇంధనంగా కూడా వాడుతున్నాం అనమాట ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ లో. ఓకే సార్, అందుకనే ఇది ఫస్ట్ స్టేజ్ 1 కంటే ఇది డిఫరెంట్ అనడానికి రీజన్ ఏంటంటే స్టేజ్ 1 నుంచి వచ్చినటువంటి న్యూక్లియర్ వేస్ట్ ను కూడా మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం ఫ్యూయల్ గా.
1: సార్, మీరు చెప్పడం జరిగింది మన దేశంలో 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అమలవుతుంది అని చెప్పి. సో అసలు ఈ 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి వివరిస్తారా?
0: మనకి హోమీ జహంగీర్ బాబా గారు మనకు డిఐకి అను పితామహుడు అనమాట, ఆయన 3 స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ అని ఒకటి డిజైన్ చేశారు ప్రోగ్రామ్. అందులో ఫస్ట్ ఆల్రెడీ మనం వాడుతున్నాము ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, స్టేజ్ 2 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, స్టేజ్ 3 వచ్చేసరికి మనకు అదేంటంటే అడ్వాన్స్డ్ సిస్టమ్. అది ఎందుకనంటే ఆ పాయింట్ స్టేజ్ 3 అన్నది చెప్తున్నది, స్టేజ్ 1 లో మనం యురేనియం-233 మనం ఇతర దేశాల మీద ఆధారపడి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, స్టేజ్ 2 లో మనం యురేనియం-238 ని మనం స్టేజ్ 1 లో దాన్ని ప్లూటోనియం గా కన్వర్ట్ చేసుకొని స్టేజ్ 2 ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ లో మనం ఫ్యూయల్ గా వాడుతున్నాం. బట్ ఇండియాకి వచ్చేసరికి చూసినట్లయితే మన దగ్గర హ్యూజ్ అమౌంట్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే మనం ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా ఏదైతే మనకు ఉన్నటువంటి యురేనియం థోరియం ఉందో ఆ థోరియం ని యురేనియం-233 ఫెసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేయటం అన్నది స్టేజ్ 3 అనమాట. దాని మీద ఆధారపడి పనిచేసేటువంటి రియాక్టర్ ప్రజెంట్ మనం స్టేజ్ 2 కంప్లీషన్ కి వచ్చేసాం మనం. సో నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం స్టేజ్ 3 మళ్ళా స్టార్ట్ చేసుకోవాలి.
1: సార్, ఈ యొక్క PFBR ద్వారా మనకి మోర్ ఫ్యూయల్ దెన్ ఇట్ కన్సూమ్స్ అని చెప్తూ ఉన్నారు కదా సార్, సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు?
0: ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా మోర్ ఫ్యూయల్ అంటే మనం స్టేజ్ 1 లో ఆల్రెడీ మనం యురేనియం-235 ను వాడాము ఫెసైల్ మెటీరియల్ గా, ఫెర్టైల్ మెటీరియల్ అయినటువంటి యురేనియం-238 ని 239 ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో మనం ఏం చేస్తామంటే ప్లూటోనియం-239 ని ప్లస్
2: యురేనియం-239
0: ప్రొడ్యూస్ అయినటువంటి ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏవైతే మనకి రియాక్షన్ జరిగిన తర్వాత ప్లూటోనియం-239 తోటి రిలీజ్ అయినటువంటి ఫాస్ట్ న్యూట్రాన్స్ పక్కనే ఉన్నటువంటి యురేనియం-238 తోటి రియాక్షన్ జరిగి మనకు మోర్ ప్లూటోనియం-239 ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనము ఖర్చు పెట్టే దానికంటే కూడా ఎక్కువ ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం మనం, అంటే మోర్ ప్లూటోనియం-239 ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. రియాక్టర్ లోపల మనం బ్లాంకెట్ లాగా యురేనియం-238 ని మనం కానీ వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు, దాన్ని ఈ ఫాస్ట్ న్యూట్రాన్ అవి అబ్జర్వ్ చేసుకుని మోర్ ప్లూటోనియం-239 ప్రొడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మనకి

0: అంటే తక్కువ ఖర్చు పెడుతున్నాం ఇంధనాన్ని, బట్ మోర్ ప్లూటోనియం 239 మనం బెనిఫిట్ గా పొందుతున్నాం. దీని ద్వారా ఏంటంటే మోర్ హాఫ్ లైఫ్ ఉన్నటువంటి రేడియో యాక్టివ్ మెటీరియల్ ని లెస్టర్ హాఫ్ లైఫ్ గా ఉన్నటువంటి తక్కువ టైంలో మనం తెచ్చుకోగలుగుతున్నాం అన్నమాట.
1: సరే, ప్రపంచంలోనే ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్న దేశాలు ఏమైనా ఉన్నాయా?
0: ఈ రంగంలో ఇటువంటి టెక్నాలజీ ఏదైతే ఫాస్ట్ ఫ్రేడర్ రియాక్టర్ టెక్నాలజీ ఉందో, రష్యా మాత్రమే ఒక 2 రియాక్టర్స్ ని కన్స్ట్రక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఆ తర్వాత ఇండియా ఈ రోజు క్రిటికాలిటీ అచీవ్ అయ్యాం కాబట్టి ఐ హోప్ 2026 ఎన్నికల్లో మనం అది స్టార్ట్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కి. సో మనం సెకండ్ కంట్రీగా మనం ఆవిర్భవించాం అన్నమాట ఈ రోజు. మిగతా కంట్రీస్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్ లో ఉన్నవి వాళ్ళ దగ్గర ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్, బట్ చాలా వరకు అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయింది. బట్ ఇక్కడ బ్రీడింగ్ అనే చెప్తున్నాం కదా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్ట్ అంటే ఫెర్టైల్ మెటీరియల్ ని ఫెసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేసే విధానం అన్నమాట.
1: సార్, ఈ రియాక్టర్ ద్వారా మన దేశానికి ఎలాంటి లాభాలు ఉంటాయంటారు? ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఎలా దోహదం చేస్తుంది?
0: ఇప్పుడు ఈ రియాక్టర్ ద్వారా మనకి సార్ ఏ కంట్రీ అయినా డెవలప్ అయింది అని అనుకున్నప్పుడు మనము ఆ కంట్రీలో పర్ క్యాపిటల్ ఎంత పవర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఆ కంట్రీ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనం భారతదేశంలో కానీ చూసినట్లయితే ఇప్పటికీ కొన్ని విలేజ్లో ఇంకా ఎలక్ట్రిసిటీ చూడని విలేజెస్ కొన్ని ఉన్నాయి. దీని ద్వారా మనం చీప్ గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ఒకటి, మోర్ ప్లూటోనియం 239 మనం పొందగలుగుతున్నాం కాబట్టి, అంటే ఇది ఎప్పుడు కూడా రక్షణ రంగం వైపు చూసినట్లయితే మనం ఏదైతే చెప్పుకుంటుంటారో న్యూక్లియర్ వెపన్స్ అని న్యూక్లియర్ బాంబ్స్ అని, అంటే ఈ ప్లూటోనియం 239 అనేది పవర్ ప్లాంట్స్ లోనూ యూజ్ చేసుకోవచ్చు, న్యూక్లియర్ వెపన్ గా కూడా వాడవచ్చు అనమాట. సో ఒక రకంగా చూసినట్లయితే మనకి ఎనర్జీ పాయింట్ లోను సెక్యూరిటీ పాయింట్ లోను ఇండియా ఈ రోజు ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది.
1: సార్, మరి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఉందో, సో ఈ ప్రాజెక్ట్ అనేది క్లీన్ ఎనర్జీ కిందకు ఎలా వస్తుందంటారు? సో ఇది ఇండియా నెట్ జీరో 2070 టార్గెట్ లక్ష్యాలకు ఎలా సహాయపడుతుంది?
0: క్లీన్ ఎనర్జీ అని అన్నప్పుడు మనకి కార్బన్ బేస్డ్ ఎమిషన్స్ ఏమైతే ఉంటాయో అవి ఎన్విరాన్మెంట్ లోకి మనం గాని రిలీజ్ చేయకుండా ఉన్నట్లయితే మనకి దాన్ని క్లీన్ ఎనర్జీ అని అంటాం. న్యూక్లియర్ ఎనర్జీలో వచ్చేసరికి మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే మనము పెట్రోల్ గానీ గ్యాస్ గానీ ఇలాంటి ఏవి బర్న్ చేయట్లేదు కార్బన్ బేస్డ్ అయితే. ఇక్కడ మనం యురేనియం థోరియం తీసుకున్నాం, అంటే కార్బన్ ఉద్గారాలు ఏమీ లేవు కాబట్టి న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది మనకి క్లీన్ ఎనర్జీ కింద కానీ, ఇంకా ప్యూర్ క్లీన్ ఎనర్జీ కానీ మాట్లాడినట్లయితే సోలార్ ఎనర్జీ మీకు క్లీన్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఎక్కడా కూడా కార్బన్ ఎమిషన్స్ లేవు, నేచర్ కి ఎటువంటి మనము డామేజ్ ని క్రియేట్ చేయట్లేదు. దీని రకంగా కానీ చూసినట్లయితే మనకి రాబోయే రోజులు ఏదైతే మన 2070 ఉందో ఆ టయానికి మనం లెస్ కార్బన్ ఎమిషన్స్ కానీ రిలీజ్ చేయగలిగినట్లయితే మనకి ఎన్విరాన్మెంట్ మనం బాగా చక్కగా ప్రొటెక్ట్ చేసుకున్నట్టే అనమాట. అందువల్ల దీన్ని క్లీన్ ఎనర్జీ అని అనుకుంటాం.
1: సార్, ఈ టెక్నాలజీకి సంబంధించి మనకి సేఫ్టీ కన్సర్న్స్ ఏమన్నా ఉంటాయంటారా? సో వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ మనకి ఇందాక మనం రెండు విషయాలు స్టార్టింగ్ లో చెప్పాను నేను, న్యూక్లియర్ రియాక్టర్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రీసెర్చ్ రియాక్టర్, 2 పవర్ రియాక్టర్. అక్కడ చెప్పేటప్పుడు మీకు ఒకటి చైన్ రియాక్షన్ అని కూడా చెప్పాను నేను, సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్. ఈ న్యూక్లియర్ బాంబ్ కి న్యూక్లియర్ రియాక్టర్ కి డిఫరెన్స్ ఏంటంటే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ బాంబ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు క్రిటికాలిటీ అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు బాగా, అంటే అట్లీస్ట్ ఒక న్యూట్రాన్ మోర్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అయినా మనకు ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో కనుక పాల్గొంటున్నట్లయితే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అండ్ కంట్రోల్డ్ క్రిటికాలిటీ ఉన్నట్టు, అంటే ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో క్రిటికాలిటీ అచీవ్ అయ్యామంటే సేఫ్టీ కన్సర్న్ లో రన్ అవుతుంది అనమాట మనకి. దీని ద్వారా మనం చూస్తున్నట్లయితే మనకి న్యూక్లియర్ బాంబ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. అక్కడ మన ఎంఫసిస్ అంతా కూడా ఏంటంటే మోర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అక్కడ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, బట్ ఇక్కడ క్రిటికాలిటీ అండ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనకి 75 ఇయర్స్ నుంచి ఈ రోజు మనం రన్ చేస్తూ ఉంటున్నాం. మనకి ఇండియాలో అప్సరా, భావిని, కామిని ఇట్లాంటి రియాక్టర్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రియాక్టర్స్ ఇంతవరకు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు మనకి. అంటే మనం ఎంత సేఫ్ గా మనం మన న్యూక్లియర్ రియాక్టర్స్ రన్ చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా కల్పకంలో ఉన్నటువంటి మన ఈ PFBR రియాక్టర్ ని విజిట్ చేయడం, 3 టైమ్స్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఆ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను క్లియర్ గా మనకు అక్కడ ప్రవీణ్ గారు అని HR మేనేజర్ గారు ఉన్నారు సైంటిస్ట్ వాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను దగ్గర ఉండి విజిట్ చేయడం కూడా జరిగింది అనమాట.
1: సార్, మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ ప్రాజెక్టు పూర్తిగా మన ఇండిజియస్ టెక్నాలజీతో చేసామని చెప్పి చెప్తూ వస్తున్నారు కదా సార్. సో

0: ఇందులో మన భారత శాస్త్రవేత్తల పాత్ర గురించి వివరిస్తారు.
1: జస్ట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, రష్యా తర్వాత ప్రపంచ దేశాలలో ఈ రోజు ఫాస్ట్ బ్రేడర్ టెక్నాలజీని ఇండియా అచీవ్ చేయగలిగింది, క్రిటికాలిటీ అచీవ్ చేయగలిగింది. అంటే ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ మీద మాత్రమే ఆధారపడి మనం చేయగలిగాం. అంటే దీని వెనక ఉన్నటువంటి మన శాస్త్రవేత్తల అహోరాత్రులు వాళ్ళు పడ్డ కష్టం కానీ, అంటే భారత్ను సూపర్ పవర్ గా తయారు చేయడంలో మన శాస్త్రవేత్తల కృషిని మనం చెప్పుకోవాలి. ఎంతైనా మనం ఎందుకంటే ఈ రోజు అగ్ర దేశాలైనటువంటి కొన్ని కంట్రీస్ ఇంకా ఈ ఫాస్ట్ బ్రేడర్ టెక్నాలజీని ఇంకా వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు. ఈ రోజు చైనా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రోగ్రెస్ వస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. బట్ మనము సూపర్ పవర్ గా ఆల్రెడీ రష్యా తర్వాత ద సెకండ్ కంట్రీ, కాబట్టి అదంతా మరి మన భారతదేశం యొక్క శాస్త్రవేత్తల గొప్పతనం. ఇదంతా కూడా
0: సార్, అంటే సాధారణ ప్రజలకు మనం మాట్లాడుకుంటే కనుక న్యూక్లియర్ అంటే ఈ పదం వింటేనే వాళ్ళు ఏదో భయాందోళనకు అలా వెళ్తూ ఉంటారన్నమాట జనరల్గా కూడా. సార్, మరి న్యూక్లియర్ ఎనర్జీపై ప్రజలకున్న భయాలను ఎలా తొలగించవచ్చు అంటారు?
1: చాలా మంచి క్వశ్చన్ సార్, ఎందుకంటే ఇది పబ్లిక్ దీని మీద చాలా అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ లో జనాలలో ఉన్న క్వశ్చన్ కూడా మనది కూడా అది వ్యాలిడ్ అయింది. ఎందుకంటే మనకు గతంలో చూసినట్లయితే 1947 హీరోషిమా అండ్ నాగాసాకి ఏవైతే ఉన్నాయో ఇన్సిడెంట్స్, దాని వల్ల ఉన్నటువంటి భయాలు కూడా ఇంకా ఎక్కువగా ఉంది. బట్ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి, న్యూక్లియర్ బాంబ్ అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. న్యూక్లియర్ పవర్ అనేది అది మన సస్టైనబిలిటీ కోసం మనం వాడుకునేటువంటి సిస్టమ్. ఈ రెండిటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, రెండోది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఇక్కడ మనం ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి, మనం ఏదైతే ఇప్పుడు రియాక్టర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నామో, న్యూక్లియర్ బాంబు కావాలి అని అంటే హిరోషిమా నాగాసాకి మీద బాంబు డ్రాప్ చేసే టయానికి ఆ రోజుకి రియాక్టర్స్ లేవు వరల్డ్ లో, కానీ దే మేడ్ ద న్యూక్లియర్ బాంబ్. సో ఇక్కడ మనకి మనం బాంబు కాదు, మన కాన్సెప్ట్ అంతా కూడా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ మాత్రమే మన ఎంఫసిస్ అంతా కూడా. ఇది ఆల్రెడీ 75 ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా మనం న్యూక్లియర్ పవర్ మీద మనం లేదు, కొత్తగా ఆల్రెడీ మన కాడ ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, కుదంకరం దగ్గర ఉంది మనకి, అలాగే రావత్ బాటా ఉంది గుజరాత్ అటువైపు, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. అంటే మనం ఎంత సేఫ్టీ తీసుకుని దాన్ని రన్ చేస్తున్నామని మనం అబ్జర్వ్ చేయాలి. అక్కడ జరిగిన 2 ఇన్సిడెంట్ తర్వాత చెర్నోబిల్ ఇస్ మ్యాన్ మేడ్ మిస్టేక్, అది ప్రపంచంలో ఎంతవరకు ఎక్కడా కూడా రియాక్టర్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల జరగలేదు. మనకు అందరికి ఉన్న భయం అంతా ఏంటంటే హీరోషిమా అండ్ నాగాసాకి, దట్ ఈజ్ ఏ వార్ బిట్వీన్ ద కంట్రీ, ఆ వార్ ని మనము న్యూక్లియర్ పవర్ తో కంపేర్ చేయకూడదు.
0: సార్, భవిష్యత్తులో మన దేశంలో ఇలాంటి మరిన్ని ఫస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా?
1: డెఫినెట్ గా సార్, మనం ఎప్పుడైతే మనం 2070 టార్గెట్ కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నామో, మరి మన దగ్గర భారత్ లో మనకి వరల్డ్ లో ఉన్నటువంటి స్టోరియం కంటే మెజారిటీ 25% అమౌంట్ ఆఫ్ స్టోరీ మన ఇండియాలోనే ఉంది. మరి అలాంటప్పుడు మనం కంపల్సరీగా మనం 3-stage పవర్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో మనకి ఆల్రెడీ స్వాతంత్రదేశ ఆల్రెడీ ఇప్పటికే కనుమరుగైపోతున్నాయి మనం. రెండోది గ్లోబల్ గ్యాసెస్ చూస్తున్నాం మనం, ఆల్రెడీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆల్రెడీ సమ్మర్ లోనేమో వింటర్లోనేమో సమ్మర్ గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. వీటన్నిటిని మనం తప్పించుకోవాలంటే కంపల్సరీ మనం కార్బన్ లెస్ ఎమిషన్స్ ఉన్నటువంటి ఫ్యూయల్స్ మీదనే ఆధారపడాలి. అలాంటప్పుడు కంపల్సరీ మనం ఇండియా డెఫినెట్ గా ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ ని హావ్ టు కన్స్ట్రక్ట్. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో కల్పకంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బావిని నదీకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్స్ తో డెవలప్ చేసేద్దాం.
0: సార్, ఇప్పుడున్న యూత్ లో న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఆసక్తి పెంచడానికి యాజ్ ఎ ప్రొఫెసర్ గా మీరు వారికి ఏం సూచిస్తారు?
1: అంటే పిల్లల్లో ఉత్సాహం కొంచెం మంచి రీసెర్చ్ చేయాలి లేదా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి చూడాలి అన్నప్పుడు డెఫినెట్లీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇస్ గుడ్ ఆప్షన్. నేను కూడా 2003లో గుంటూరు ఏసీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఉన్న అభిమానంతో మా గురువు గారు చెప్పినప్పుడు వెంటనే ఆసక్తి రాయడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఫిజిక్స్ సీట్ ఇస్తానన్నా కాదు, న్యూక్లియర్ ఫిజిక్స్ కావాలని జాయిన్ అవుతుంది. తదుపరి కాలంలో నాకు ఇక్కడే ఉద్యోగం రావడం, ఇక్కడే ఈ డిపార్ట్మెంట్లోనే ప్రొఫెసర్ గా సెటిల్ అవడం జరిగింది. ఈ రోజు మీరు క్యాన్సర్ రీసెర్చ్ కానీ ఏదైనా చూసినట్లయితే మనకి ఈరోజు మోర్ క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను మన ప్రసంగంలో ముందు స్టార్టింగ్ లో చెప్పినట్లు రియాక్టర్స్ 2 రకాలు ఉన్నాయని, ఒకటి రీసెర్చ్ రియాక్టర్స్ లో మనం ఒకసారి చూసినట్లయితే హైపర్టాక్స్ ప్రొడ్యూస్ చేస్తామన్నమాట,

0: ఏదైతే మనం ఇండస్ట్రీ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ లేదా మన మెడికల్ పరంగా కానీ చూసినట్లయితే ఐసోటోప్స్ మనకు కావాలి. ఆ ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే న్యూ మెటీరియల్స్ ని ఎలిమెంట్ ని న్యూట్రాన్స్ కొలిగింగ్ చేయిస్తాను. ఇలా కొలిగింగ్ చేయటమే మనకి ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. వీటి ద్వారా ఈరోజు మెడికల్లో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కు వాడుతున్నాము, అలాగే అగ్రికల్చర్ లో మోర్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. యాక్సిలరేటర్స్ మీద వర్క్ చేయటము, డిటెక్టర్స్ మీద వర్క్ చేయటము, రియాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయటము. రియల్ గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను 2011 లో ఐయుఎస్ న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ 14 యూడి పెలెక్ట్రాన్ ఉంది, 15 యూడి పెలెక్ట్రాన్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటేషన్ అనిపించింది. అంటే పార్టికల్స్ తో వర్క్ చేయటం అన్నది హై ఎనర్జీలో మనం చాలా ఇంట్రెస్టింగ్. రాబోయే రోజుల్లో న్యూక్లియర్ ఫిజిక్స్ కి చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే డిఎంఆర్ఐటీ అని కొత్త కోర్సు ఒకటి ఆఫర్ చేస్తున్నాను అనమాట. ఈ క్యాన్సర్ ఇండస్ట్రీస్ లో ఈ ఐసోటోప్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒక మెడికల్ ఫిజిసిస్ట్ కావాలి, డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ కానీ. అలా మనకి ఎక్కువ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి నెక్స్ట్, వాటి అన్నింటిలో మనకు ఆపరేట్ చేయడానికి వాటికి మోర్ న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్ కావాలన్నమాట. ఇది చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాలో. ఇంట్రెస్టింగ్ ఉన్న పిల్లలకు మాత్రం ఇది నిజంగా మంచి ఛాలెంజింగ్ గా ఉంటుంది.
1: సరే, కార్యక్రమంలో చివరిగా ఈ యొక్క అభివృద్ధి మన దేశాన్ని గ్లోబల్ ఎనర్జీ రంగంలో ఎలా నిలబెడుతుందంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. రియల్ గా మనం ఈరోజు ఇస్రో గారిని చూసినట్లయితే ప్రపంచ దేశాల తరఫున మనం ఏదైతే మనం ఈరోజు శాటిలైట్స్ అన్ని మనం పంపిస్తున్నామో, అలాగే ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ క్రిటికాలిటీ అచీవ్ చేయటం వల్ల మనం నౌ వి బికేమ్ ద సూపర్ పవర్. మోర్ కంట్రీస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి మనల్ని డెఫినెట్ గా ఇన్వైట్ చేస్తాయి. అక్కడ వాళ్ళ రియాక్టర్స్ ని డెవలప్ చేయమంటానికి గ్లోబల్ ఎనర్జీ లో మనం రాబోయే రోజుల్లో మనది ఎక్కువ పర్సంటేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఇండైజీనియస్ గా మనం డెవలప్ చేస్తున్నటువంటి టెక్నాలజీ. సో గ్లోబల్ ఎనర్జీ రంగంలో డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు డామినేట్ ఇన్ ద వరల్డ్.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని న్యూక్లియర్ టెక్నాలజీలో మన దేశ నూతన దశ యొక్క PFBR సాధించిన ఘనతపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం.
1: ఇంతవరకు న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ PFBR సాధించిన ఘనతపై ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన మువ్వ గోపాలుడు చేతి నుంచి పాట, గీత రచన వెన్నెల కంటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తాన్రావు, దామర్ల పెద్దమస్తాన్రావు.

0: విన్నారు.
1: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతితరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

కార్యక్రమంలో ఇప్పుడు కార్తిక్ పాడిన వానాచిత్ర నుంచి ఈ పాట, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి ప్రతాప్ గారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన మొవ్వ గోపాలుడు చిత్ర నుంచి పాట, గీత రచన వెన్నెల కంటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, వీరి కోసం ఈ పాట.

0: చిన్నమ్మాయ్, ఓ చిన్నమ్మాయ్,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయ్.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: శ్రోతలు, రాబోయే తిది కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ప్రేమ చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పెద్దన్నయ్య చిత్రం నుంచి పాట, సంగీతం కోటి, సాహిత్యం సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. వీరికోసం ఈ పాట.

మరి కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నేటి సిద్ధార్థ చిత్రం నుంచి పాట, సంగీతం లక్ష్మీకాంత్, సాహిత్యం వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపూర్ నుంచి భారతీ కిషోర్. మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ విమర్శకులు శ్రీ విఏకే రంగారావు గారి కబుర్లు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు ముఖే ముఖే సరస్వతి. ఈ సరస్వతి ఎందరిలోనూ ఉంటుంది, బహుశా అందరిలోనూ ఉన్నదని కూడా చెప్పొచ్చునేమో. అదిగో ద్వారక, నేను రంగస్థలం మీద గొప్ప గొప్ప నటులు ఆ పద్యం చదవడం వినకముందు బొబ్బిల్లో రాజమహల్ అనే ఒక వేట విడిదుండేది. అక్కడ తిరుగుతున్నప్పుడు పశువులు, గొర్రెలు, మేకలు కాచుకునే పాడగా విన్నాను. అంటే ఆ మహాత్ముడు ఎంతటివాడు రాశాడో ఆ పద్యం, ఎంతటి గాయకులు, ఎంతటి నటులు రంగస్థలం మీద దానికి ప్రాణం పోశారో. ముఖ్యంగా సినిమా పాటలు అంటే ప్రజాదరణను ఆలంబనంగా చేసుకుని నిలిచే పాటలు. ఒక సినిమా పాట కానీ, ఒక సినిమా పాట వరుస కానీ, ఒక సినిమాలో ఉండే నాట్యాన్ని కానీ మనం విమర్శించేటప్పుడు సినిమా మాధ్యమం వలన వాటి వ్యాకరణంలో ఎటువంటి మార్పులు, చేర్పులు, కూర్పులు ఉంటాయో, ఉండవలసి వస్తాయో మనం గ్రహించాలి. ఇప్పుడు త్యాగరాజ కీర్తన గురించి మనం ఆలోచించే విధంగా ఒక సినిమా పాట గురించి ఆలోచిస్తే అది అవివేకమే అనిపిస్తుంది. సినిమా పాట లక్ష్యం వేరు, లక్షణం వేరు. ఇప్పుడు నేను 1932 భక్త ప్రహ్లాద మొట్టమొదటి సినిమా, మొన్నటి వరకు 1931లో విడుదలైంది అని అనుకుంటూ వచ్చాము. కానీ రెంటాల జయదేవ పరిశోధన వల్ల 1932లోనే ఆ చిత్రం విడుదలైందన్న సంగతి నిర్దుష్టంగా తెలిసిపోయింది. 1932 నుంచి ఒక 25 సంవత్సరాలు, 57-60 వరకు ఎటువంటి సంగీతం సినిమాల్లో వినిపించింది, ఎటువంటి పాటలు ప్రజాదరణ పొందాయి, అవి పాడిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వ్రాసిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా సినిమా సంగీత చరిత్రలో ఒక భాగం. ఒక పాట విని ఆనందించడానికి ఇవన్నీ మనకు తెలియాలని లేదు. కాదు సుమా కల కాదు సుమా, కీలుగుర్రం సినిమాలో ఘంటసాల వక్కలంక సరళారావు పాడారు. ఆ పాట వ్రాసింది తాపీ ధర్మారావు. ఈ పాట ఆనందించడానికి ఈ విషయాలన్నీ తెలియాలా? ఆ సినిమా చూసి ఉండాలా? సినిమాలో ఈ పాటకు ఎగిరే గుర్రం మీద అభినయం చేసింది అందరికీ తెలిసిన అక్కినేని నాగేశ్వరరావు, ఈనాడు ఎవ్వరికీ తెలియని సూర్యశ్రీ.

ఇప్పుడు సినిమా పాటకు ఉండేది నాలుగు కొలతలు. ఒడ్డు పొడుగు మాత్రమే కాకుండా సినిమాలో దానికి ఉండే స్థానం. జయభేరిలో మా గురువుగారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒక పాట రాశారు. ఒక పాట కాదు, ఎన్నో పాటలు రాశారు. గొప్ప పాటలు అని అనిపించుకున్నవి అందులో రెండున్నాయి. మది శారదాదేవి మందిరమే, రసికరాజ తగువారము కామ. ఇది ఘంటసాల పాడతారు, పెండ్యాల సంగీతం చేశారు, తెర మీద నాయకుడైన నాగేశ్వరరావు అభినయం చేశారు.

పాతాళ భైరవి సినిమాలో ఘంటసాల సంగీతం, పింగళి నాగేంద్రరావు సాహిత్యం, తెర మీద పాడింది నేపథ్యం, అంటే సొంతంగా పాడుకున్నది రేలంగి వెంకటరామయ్య. వినవే బాల నా ప్రేమ గోలా.

0: ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అది ఒక విదూషకుడు పాడిన పాట, రసికరాజ వంటి స్థాయి లేదు సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ పాడటంలో కానీ అని అనుకుంటే అది మనం ఏ మాధ్యమంలో ఉందో అన్న సంగతి విస్మరిస్తున్నాము అన్నమాట. ఎందుకు విస్మరించకూడదు అంటే, మంచి సంగీతజ్ఞుడైన నాయకుడు సినిమాలో పాడటం, విదూషకుడు తాను ప్రేమించిన రాజకుమారిని ఏదో ఒక విధంగా అలరించడానికి వీలుగా పాడటం, ఈ రెండిటికి తేడా లేదా? ఈ తేడా గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటి పాట రేలంగి సొంతంగా పాడుకున్నాడు. ఆయన పాడగలడు, సంగీత జ్ఞానం ఉంది, కానీ సంగీతజ్ఞుడు కాదు. మాయాబజారు సినిమాలో సుందరిని దివ్య రూపము అన్నది రేలంగే అభినయించాడు. సన్నివేశం కూడా అటువంటిదే, విదూషకుడు నాయిక ఆమె పట్ల తనకుండే శృంగార భావాన్ని ద్యోతకం చేస్తున్నాడు. అయితే అందులో పాడింది ఘంటసాల. ఈ రెండిటికి కూడా స్వల్పమైన తేడా ఉంటుంది. ఘంటసాల ఆ విదూషకునికి, ఆ లక్ష్మణకుమారునికి, ఆ వేషం వేసిన రేలంగికి, ఆ సన్నివేశానికి తగినట్టుగానే పాడారు. అయినా ఈ పాతాళ భైరుల పాటకి దానికి తేడా ఉంటుంది.
1: తుందది నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా.

0: కదా.
1: దూరం దూరం
0: దూరం ఎందుకు తెలియ, వరి ఇంటి వచ్చిన ఆద్య పుత్రుడని ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ, వరి ఇంటి వచ్చిన ఆద్య పుత్రుడని ఇంక నేనే కదా. మన పెళ్లి వేడుక.

0: సుందరి
1: పెట్టితే ఎలా పెద్దలున్నారు
0: పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముద్ద కలించనాలే కదా.

0: ஓ சுந்தரி, சுந்தரி, ஓ சுந்தரி, ஓ சுந்தரி, ஓ சுந்தரி.
1: సినిమా పాటల గురించి ఆలోచించేటప్పుడు ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. మొదటి పదేళ్లలో అంటే 1932 నుంచి 42 వరకు వచ్చిన సినిమాల్లో మనకు అందుబాటులో 10-12 సినిమాల కంటే ఎక్కువ లేవు. ఈ 10-12 సినిమాలు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా పూణేలో ఈ 10 సినిమాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న 10 సినిమాలు నేను చూశాను. ఎప్పుడు? చిన్నతనంలో, 4 ఏళ్ళప్పుడు 5 ఏళ్ళప్పుడు చూడటం కాదు. సినిమా అంటే ఒక అవగాహన ఏర్పడిన తరువాత నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్కి వెళ్ళి వారు బయట ఎక్కడైనా ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భంలో చూపించిన సినిమాలు చూశాను. వీటిలో ఆనాటి లవకుశ ఉంది, కన్నాంబ అద్దంకి నటించిన హరిశ్చంద్ర సినిమా ఉంది, కాస్త ఆలస్యంగా అంటే మొట్టమొదటి రోజుల్లో చివరి అంటే 1940, 41, 42 సంవత్సరాల్లో విడుదలైన భూకైలాస్ సినిమా ఉంది. ఈ మొట్టమొదటి 3-4 సంవత్సరాల్లో అంటే మొదటి దశకంలో 1932 నుంచి 1941 వరకు వచ్చిన సినిమా పాటలు సినిమాల్లోనే కాకుండా నా దగ్గర ఉన్న గ్రామ్ఫోన్ రికార్డుల్లో కూడా నేను విన్నాను. వాటి గురించి ఎన్నో విషయాలు నేను పాతకాలపు సంగీత దర్శకులు పిండియాల, పాతకాలపు నటీమణులు శాంతకుమారి వీరందరి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మొట్టమొదట ఈ తెలుగు సినిమాల్లో, మొదటి 4-5 సంవత్సరాల్లో వచ్చిన తెలుగు సినిమాల్లో పాటలు పద్యాలు నాటకాలలాగే ఉండేవి. 35-36 వరకు వచ్చిన సినిమాల్లో చూసిన, గ్రామ్ఫోన్ రికార్డులో విన్నా, ఆ రోజు నాటకాలలో ఎలా ఉండేవో పద్యాలు పాటలు అలాగే ఉండేవి. అయితే 1940 ప్రాంతాలకి సినిమా పాటకంటూ ఒక ప్రత్యేకమైన స్వరూపం వచ్చింది. ఈ ప్రత్యేకమైన స్వరూపం ఎందులో వచ్చింది? అన్నిట్లో. సాహిత్యంలో వచ్చింది, సంగీతంలో వచ్చింది, వాద్యగోష్ఠిలో వచ్చింది, పాడిన పద్ధతిలో వచ్చింది, ధ్వనిముద్రణ అంటే రికార్డింగ్ చేసే పద్ధతిలోనూ వచ్చింది. ఇప్పుడు మొట్టమొదట అటువంటి ఆధునికత కనిపించింది, వినిపించింది. కనిపించడం నేను ఎందుకంటున్నానంటే, పాటల చిత్రీకరణలో కూడా పాట రక్తి కట్టడానికి ఒక ముఖ్యమైన అంశం. ఆ రోజుల్లో మంచి సంగీతం, విశ్వమోహిని అనే సినిమాలో బలిజేపల్లి

లక్ష్మీకాంత కవి వ్రాసిన పాట. ఓగిరాల రామచంద్రరావు గారి వరస. బెజవాడ రాజరత్నం పాడుతుంది ఈ పూ పొదరింట అనే. భలే అందమైన పాట. ఈనాడు వింటే ఈనాటి పాట అని అనుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు, కానీ దాంట్లో ఉండే రంజన మనం మరొకసారి విందాం అని అనిపిస్తుంది.

ఆధునికత పూర్తిగా వచ్చిన పుణికిపుచ్చుకున్న పాటలు భూకైలాస్ అనే సినిమాలో ఉన్నాయి. ఈ భూకైలాస్ సినిమా ఒక 4 భాషలకు కూడలి. ఆ చిత్రాన్ని నిర్మించిన వాళ్ళు కన్నడిగులు. ఆ సాహిత్యం వ్రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, తెలుగు. ఆ సినిమా దర్శకుడు సుందర్రావు నడకర్ని, మహారాష్ట్రులు. ఆ సినిమాకి సంగీతం చేసింది ఆర్ సుదర్శనం. ఆ పాటలు పాడింది నటీనటులైన కన్నడిగులే. అందులో విశ్వం అనే అతను వటుడు వేషం వేస్తాడు. ఆయనొక్కడే తెలుగువాడు. తక్కినవాళ్ళు సుబ్బయ్యనాయుడు, లక్ష్మీబాయి, ఆర్ నాగేంద్రరావు, వీళ్ళందరూ కూడా కన్నడిగులే. ఈ భూకైలాస్ నాటకం కన్నడ నాటక రంగంలో మహాప్రసిద్ధమైన నాటకం. కన్నడంలో వేయకుండా తెలుగులో చేయడానికి కారణం, ఆ రోజుల్లో కన్నడ సినిమాకి ఉండే ప్రేక్షకుల కంటే తెలుగు సినిమాకు ఉండే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ, కాబట్టి విజయవంతం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని తెలుగులో తీశారు ఈ కన్నడిగులు. ముఖ్యంగా 2 పాటలు. లక్ష్మీబాయ్ మండోదరి వేషం వేస్తూ ప్రేమానందమయ సదయ అన్న పాట పాడుతుంది. మరొక పాట సరదా పాట, మండోదరి చెలికత్తెలు. సుమడోలి కేళి

0: ఇప్పటికి వింటే దాంట్లో కొత్తదనం. ఇది 40లో చేసిందా, 41లో వచ్చిన సినిమాలో ఇటువంటి పాట ఉందా, లేదే 50లోనో 60లోనో చేసుంటారు అన్న భ్రమ కలిగిస్తుంది.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ విమర్శకులు శ్రీ విఏకే రంగారావు గారి కబుర్లు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలతా. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने कहा है कि विद्यार्थी सरकार की प्राथमिकता हैं और सरकार उनके लिए संवेदनशील है. आज नई दिल्ली में संवाददाता सम्मेलन में श्री प्रधान ने कहा कि राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने मेडिकल में प्रवेश के लिए नीट यूजी 2026 परीक्षा दोबारा 21 जून को आयोजित करने की घोषणा की है.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీపు హర్షిక పాడిన పాట వింటారు. భాస్కర భట్ల రవికుమార్ గీతానికి నచ్చావులే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత సమ్మోహనం చిత్రం నుంచి హరిచరణ్ కీర్తన పాడారు, వివేక్ సాగర్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

భాషాశ్రీ సాహిత్యానికి శివరామ్ శంకర్ సంగీతంలో శ్రేయ ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు స్నేహితుడ చిత్రం నుంచి.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ

0: నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ, అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ సీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 से शुरू హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రిమండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రిమండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమీ తార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్

0: డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122.98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్తి సంగీతం వింటారు. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో ముందుగా శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన భక్తి గీతాలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రీ రఘునాథ పాణిగ్రాహి గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తెలుగు చిత్రగీతాలు వింటారు.

0: రిధమ్ చిత్రం నుంచి పాట విన్నారు.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు.
2: మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం. సమయం 1:20 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. 15,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు

0: రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యా ఆధ్యాత్మికతా శిక్షా ఔర్ సేవా భావ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్య సాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య ఔర్ మానవ సేవా కే అనేక సంస్థానో కే రూప్ మే అప్నా జో ఆశీర్వాద్ ఇస్ నగర్ కో దియా హై వో ఆజ్ భీ యహాన్ కీ ప్రగతి కే ముఖ్య కారణో మే సే ఏక్ హై.
0: అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్య సాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన రైతు బజార్ నిర్మాణంతో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరితగతిన రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: రైతు బజార్లు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన.
0: నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, డిజిటల్ పర్యాటక ఉత్సవాల నిర్వహణతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3,942 గ్రామాలకు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం అందనుండగా 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్ సేవలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. అపర భగీరథులుగా పేరుగాంచి

0: నా సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట్ర ప్రజల ముఖ్యంగా రైతులు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15 ఇంగ్లాండ్లో జన్మించారు. భారతదేశంలో పనిచేసేందుకు కాటన్కు బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయనిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంటచేలకు అందించే వరప్రదాయనిగా మార్చారు. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి పంట భూములను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ను ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికి అనేక గ్రామాల్లో ఆయన విగ్రహాలను పెట్టి ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు. కాటన్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. కాటన్ తన దూరదృష్టితో గోదావరి డెల్టాకు ఆనకట్ట కట్టి లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారని గుర్తు చేశారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం కృష్ణా బ్యారేజీల నిర్మాణంతో పాటు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కాలువల వ్యవస్థను అభివృద్ది చేసి వ్యవసాయ రంగానికి అపార సేవలందించారని కొనియాడారు. కాటన్ స్ఫూర్తితో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామన్నారు. అలాగే డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: సరార్థం కాటన్ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత తెలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 790 కోట్ల రూపాయలు ఓఎన్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం మే నెలలో చేసుకోవడానికి మొన్ననే 397 కోట్ల రూపాయలు సైతం ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రైతాంగానికి బాసటగా అండగా నిలిచింది అని అంటే ఆ కాటన్ మహాశయుడు అందించినటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి కూడా ఫలాలు అందించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: വനിതാവാണി.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వివాహ పూర్వ అవగాహన శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం వింటారు.
1: మన దేశంలో వివాహ సాంప్రదాయం ఎంతో ప్రాముఖ్యమైంది. విదేశాల్లో సైతం మన దేశ వివాహ వ్యవస్థ పట్ల ఒక అపారమైనటువంటి గౌరవం ఉంది, ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే ఈ వివాహం అనేటువంటిది ఎవరు ఏ సాంప్రదాయాల్లో చేసుకున్నా, అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ప్రేమ వివాహం కావచ్చు, వివాహం చేసుకోబోయే ముందు ఆ ఇద్దరు లేదా ఆ ఇరు కుటుంబాలు ఒక అవగాహనతో ముందుకెళితే ఎంతో ఆరోగ్యకరంగాను ఫలప్రదంగాను ఉంటుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఈ నేపథ్యంలో వివాహ పూర్వ అవగాహన, ప్రీ వెడ్డింగ్ కౌన్సెలింగ్ మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే, ఈ వివాహ పూర్వ అవగాహన వల్ల అసలు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, నిజంగా మన సమాజంలో ఇది అవసరమా, ఆ వివరాలు అందించడానికి సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మారం శ్రీప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీప్రియ గారు.
2: నమస్తే అండి.
1: మేడం, అసలు వివాహం చేసుకోబోయే వారు ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేటువంటిది అవసరం అంటారా? కౌన్సిలింగ్ అంటే ఏ ఏ అంశాల మీద కౌన్సిలింగ్ ఇస్తారు?
2: ముందుగా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరమా అనే క్వశ్చన్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మన వివాహ వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది, ఎంత బలహీనపడుతుంది అనేది మనం బాగా తెలుసుకోవచ్చు. ఎంత బలహీనపడుతుంది అంటే దాదాపుగా వారం 10 రోజుల్లోనే, నెల రోజుల్లోనే అసలు ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ చేసుకోకుండానే తెగతెంపులు చేసుకుంటూ విడాకుల కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న జంటల్ని లెక్కేసుకోవచ్చు అండి. మరి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక్కసారి గనక చిన్న ఆలోచన కనుక చేసినట్లయితే తప్పనిసరిగా దీని అవసరం ఉందా లేదా అనేది ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది. మన భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అంతకు ముందు రోజుల్లో ఏంటి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్దవాళ్ళు మన కుటుంబాల్లో ఉండేవారు. ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ వారు ఏముందులే పోని సర్దుకుపో అని చిన్న చిన్న మాటలు అలా ఆ పర్టికులర్ టైంకి వాళ్ళు అలా నెగోషియేట్ చేయటం మూలంగా వీళ్ళు అప్పటికప్పుడు సర్దుకుపోయే వాళ్ళు అయిపోయేది ఆ రోజుతో. బట్ వేర్ యాజ్ ఇళ్లల్లో పెద్దవాళ్ళు లేకపోవడం అనేది కూడా, అంటే కొంచెం వృద్ధులని ఇంట్లో ఉండనివ్వకపోవటం, ఇప్పుడు జనరేషన్ ప్రైవసీ ప్రైవసీ అనే పేరుతో వృద్ధులను కానీ పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇళ్లల్లో ఉండనివ్వకపోవడం మూలంగా ఎంతసేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీని వలన కూడా ప్రస్తుతం మరి ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ యొక్క అవసరం అనేది చాలా ఉంది ప్రస్తుత సమాజంలో.
1: మీరు చెప్పినట్టు ఇప్పుడు వివాహం చేసుకోబోవడానికి ముందు ఒకవేళ కౌన్సిలింగ్ తీసుకుంటే, ఈ అంశాలన్నీ మీరు కౌన్సిలింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది అని భావించవచ్చా?
2: ప్రతి వాళ్ళు ప్రీ మ్యారిటల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ పార్టీస్ చేసుకుంటున్నారు, కానీ అసలు ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనే దాని పట్ల దృష్టి నిలపట్లేదండి. పెళ్లికి ముందు చక్కగా సినిమాలకి, పార్కులు, రెస్టారెంట్స్, వీటికి వెళ్ళటానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ మరి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్కరోజు వారి భవిష్యత్తు వివాహ జీవితానికి, వైవాహిక జీవనానికి వన్ డే కనుక వాళ్ళు ఒక పునాదిలాగా వేసుకుంటే కనుక, ఒక్క గంట ఒక కౌన్సిలర్ దగ్గరికి వచ్చి కనుక ఇటువంటి ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కనుక అటెండ్ అవుతే ఎంతో బలంగా ఉంటుంది వారి వైవాహిక జీవితం. మరి మీరు అడిగారు ఎందుకు ఇట్లా ఇటువంటి గొడవలు వస్తున్నాయి, మరి ఇంత ఎర్లీ స్టేజెస్లోనే ఎందుకు ఇటువంటి డైవోర్స్ దాకా వెళ్ళిపోతున్నారని అడిగారు. దీనికి కమ్యూనికేషన్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎక్స్పెక్టేషన్స్ అండి. మోస్ట్లీ ఫస్ట్ ప్రయారిటీలో ఉండేది ఎక్స్పెక్టేషన్స్. ఈ యంగ్ కపుల్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, వారి సమాజం నుంచి నేర్చుకుంటుంది ఏదైనా కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఒక అమ్మాయి అనుకుంటుంది నా హస్బెండ్తో డైనమిక్గా ఉండాలి, అందరికన్నా తెలివిగా ఉండాలి, నన్ను ఎంతో బాగా చూసుకోవాలి. ఎస్, ఇవన్నీ జరుగుతాయి. బట్ వేర్ హ్యాజ్ ఎప్పుడు జరుగుతాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని దానికి కంపాటబుల్ పర్సన్ దొరికినప్పుడు. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ తను మంచిగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతుందా ఒకసారి గమనించుకోవాలి. మరి యువత ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ఓకే, మరి దాన్ని కమ్యూనికేట్ చేసుకోవటంలో మన స్పౌజ్ని మనం అండర్స్టాండ్ చేసుకొని వారి మనోభావాలను అర్థం చేసుకో ఎంతవరకు మనం చేస్తున్నాము. ఎప్పుడు ఎదుటి మనిషి మీద నిందలు వేయకూడదండి. వారు ఎంతవరకు అవతల వారికి కంపాటబిలిటీగా ఉంటున్నారు, వారి మనోభావాలకు తగిన విధంగా వీళ్ళు ఎంతవరకు ఉంటున్నారు

0: అనే విషయం మీద కనుక మనం శ్రద్ధ చూపిస్తే కంపల్సరీగా ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. వెనకటి నుంచి చూస్తుంటే మన పెద్దవాళ్ళందరూ మరి వాళ్ళు విడాకులు తీసుకుంటూ పోతే మనం ఎక్కడుండేవాళ్ళమండి? సో ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ వేసుకోవాలి, మనం మన స్పౌస్తో ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చెయ్యాలి అని అనే ఉద్దేశంతో మరి యువతకి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి అనేటువంటి ఒక మెసేజ్ని సొసైటీలో స్ప్రెడ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అండి.
1: అయితే మేడం, ఇప్పుడు పాత రోజుల్లో, ఇప్పుడు నా తరం అవ్వచ్చు, నా తల్లిదండ్రుల తరం అవ్వచ్చు, ఇంకా ముందు తరం అవ్వచ్చు, అప్పుడు అంటే ఇంత ఏదో భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి అవగాహన రాహిత్యం కానివ్వండి, ఇద్దరి మధ్య రకరకాల అభిప్రాయ భేదాలు అవనివ్వండి ఉన్నప్పుడు ఎక్కువగా ఆడవాళ్లే సహనంతో ఉండేవాళ్ళు. ఆ తల్లిదండ్రులు కూడా అనేవాళ్ళు, అమ్మా అలా చేయకూడదు, సర్దుకుపోవాలి, ఆడవాళ్ళు అలా ప్రతిదానికి ఇది చేయకూడదు అని. ఆ భారం అంతా తన మీదే పడేటువంటి ఉదంతాలే నాకు అర్థం అవుతున్నాయండి. అంటే ఎన్నో చూసి ఉంటాం మనం. ఆ రోజులు ఏంటంటే మగవాళ్ళు ఏం చేసినా, ఎలా చెందినా, ఏ రకంగానూ ఏమి ఉండేది కాదు. అంటే అప్పట్లో ఈ కౌన్సిలింగ్ లాంటివి కూడా లేవు. ఇప్పుడు ఏంటంటే అంటే ఆ తరం వాళ్ళంత సహనం అనుకుందామా, లేదనుకుంటే వాళ్ళలాగా ఓర్పు వహించేటువంటి వాళ్ళు వీళ్ళలో తక్కువ అయ్యారు అని అనుకోవాలన్నా అనుకున్నది తప్పు అవుతుందేమో. మగవాళ్ళు వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు, వీళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నారు, వీళ్ళు ఏదన్నా అడగాలనుకుంటే ఏమి వెనకాడకుండా వీళ్ళని అడుగుతున్నారు, వీళ్ళు వాళ్ళని అడుగుతున్నారు, ఇలా జరుగుతుందండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది అటు అబ్బాయి పరంగాను ఇటు అమ్మాయి పరంగాను, అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉందేమో. ఎలా దీన్ని మనం చేస్తే సమన్వయంగా ఉంటుందండి?
0: ముందుగా అసలు ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్కి వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం ఒకసారి. అప్పటి వరకు నేను నాది అనేటువంటి మైండ్ సెట్తో ఉండే యువతకి మనము మనది మనకి అనే విధంగా మనం ట్యూన్ చేయగలుగుతాం ఈ కౌన్సిలింగ్ ద్వారా. ఇంకా మీరన్నట్లు అప్పట్లో ఆడవాళ్ళు ఎంతో సహనంగా ఉండేవారు, నిజమే. ఇప్పటి జనరేషన్కి ఆ రోజుల్లో ఆడవారికి ఉండేటువంటి సహనం ఓర్పు ఇలాంటివి లేవండి. దీనికి ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఆడవారిని తప్పు పట్టట్లేదు, మగవారిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు అలా ఉంటున్నాయి. మరి ఈవెన్ ఆడవారికైనా మగవారికైనా చాలా ఛాలెంజెస్ ఉంటున్నాయి, ఇద్దరికి సమానమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఛాలెంజెస్ అంటే ఏంటంటే వారి బాధ్యతలు కావచ్చు, వారి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎవరికి తక్కువ ఉండట్లేదు. అందుకనే నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వారిని అర్థం చేసుకుంటూ ఎవరిని ఎవరు కించపరుచుకోకుండా, ఎవరిని ఎవరు అగౌరవపరచకుండా, ఎవరిని ఎవరు వారి యొక్క లిమిటేషన్స్ అనేవి తెలుసుకొని వారికి తగిన విధంగా అనుకూలంగా కనుక ఒకరికొకరు ట్రావెల్ చేస్తే చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి మ్యారీడ్ లైఫ్. ఆ వివాహ బంధంలో ఉన్న తీయదనాన్ని, ఆ వివాహ బంధంలో ఉన్న ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ ఒక సౌకర్యవంతమైన కంఫర్టబుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయాలని నేను యువతను కోరుకుంటున్నాను. చాలా మందికి నేను కాలేజెస్కి అట్లా అప్రోచ్ అవుతున్నాను. అట్లా అప్రోచ్ అయినప్పుడు చాలా మంది యూత్ నా దగ్గరికి వచ్చి పర్సనల్గా అడుగుతున్నారు, మేడం నాకు పేరెంట్స్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు డూ ఏ మ్యారేజ్, నాకు అసలు మ్యారేజ్ అంటే చాలా భయంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. నాకు తెలిసిన చాలా మంది నా ఫ్రెండ్స్, కొంచెం తెలిసిన వాళ్ళు క్లోజర్ సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు అండి, అసలు భయపడుతున్నారు. ఫస్ట్ అసలు మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు. అటువంటి విధంగా ఉంది ప్రస్తుతం సామాజిక పరిస్థితి. ఇది ఇంకా ముందు ముందు డెవలప్ అవుతూ ఉంటే ఎటు పోతుంది మన భారతీయ వివాహ వ్యవస్థ అండ్ మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ ఎక్కడికి పోతుంది? మన నైతిక విలువల గురించి మాట్లాడితే ఇప్పుడు అంతకు ముందు వచ్చేసి ఫస్ట్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత ఇప్పుడు సింగిల్స్ అంటున్నారు, ఆ తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటున్నారు, ఇంకా రకరకాలు. అంటే ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోకూడదు కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ మీరు నమ్మరండి, 55% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఈవెన్ ప్రీ మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉన్నాయండి, బహుశా లేని వాళ్ళు లేరేమో అన్న విధంగా కూడా ఉన్నాయి. వీటన్నిటి సంగతి ఏంటి? మన భారతీయ విలువలు ఎటు పోతున్నాయి? వెస్టర్న్ ట్రెండ్స్ అయితే మనం ఫాలో అవ్వచ్చు, కానీ ఈ విధంగా మన వాల్యూ సిస్టమ్ని బలి చేసి వెస్టర్న్ ట్రెండ్స్ ఫాలో అవ్వకూడదనే ఉద్దేశంతోనే మనం ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ప్రోత్సహించాలి, ఇటువంటి సిస్టమ్ని మనం కొంత అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ అండ్ మ్యారేజ్ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మన సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ యొక్క సహాయంతో కొన్ని ప్రోగ్రామ్స్

0: ప్రోగ్రామ్స్ మరి సొసైటీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రస్తుతం నీడ్ ఆఫ్ ద అవర్ లాగా మారిందండి.
1: తర్వాత అండి, ఈ మధ్య కొత్త సంఘటనలు వింటున్నాం, అంటే సంఘటన అనొచ్చో లేక ఇలా జరుగుతున్నాయి అని చెప్పి అనాలేమో, విదేశీ సంబంధాలు, అంటే ఇక్కడ విదేశంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ సంబంధం కుదరగానే పెళ్లి చేసుకున్న తరువాత ఆ అమ్మాయికి వీసా రావడానికి కొంత టైం పట్టొచ్చేమో, వెంటనే వచ్చేది కదా, అతనికేమో నాకు టైం లేదు, నేను ఫలానా టైంలో వెళ్ళి జాయిన్ అయిపోవాలని చెప్పి ఆయన ఏదో వెంటనే వెళ్ళిపోవడం, ఆ తర్వాత చాలా రోజుల వరకు తీసుకెళ్లకుండా ఉండడం, ఇక్కడ రెండు ఉన్నాయి. నిజంగానే వీసా అమ్మాయికి రావడానికి జాప్యం జరగడం ఒక కారణం అనేది నిజం అయి ఉండొచ్చు, రెండోది అతను ఏదో ఉద్దేశం పెట్టుకొని తీసుకెళ్లకపోవడం జరుగుతూ ఉండడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ముందుగానే కౌన్సిలింగ్ కానీ లేదా ఆ కుటుంబం ఈ కుటుంబాల గురించి పూర్తిగా తెలుసుకోవడాలు ఇవేమైనా అవసరం ఉంటాయి? కౌన్సిలర్లు మీరేమన్నా దీనికి సహాయం చేయగలరా?
0: వండర్ఫుల్ క్వశ్చన్. అసలు ఎగ్జాక్ట్గా మేము ఒక కేస్ డీల్ చేస్తున్నాం సార్, ఎగ్జాక్ట్గా మీకు తెలిసి అడుగుతున్నారా అన్నట్టుగా ఉంది మీ క్వశ్చన్. సేమ్ సిచ్యుయేషన్ హ్యాపెనింగ్ విత్ మై క్లయింట్ అండి. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది, తను గ్రీన్ కార్డ్ హోల్డర్ అండ్ వేర్ యాజ్ తను వాళ్ళ వైఫ్ని తీసుకువెళ్ళట్లేదు. అగైన్ బ్లేమింగ్ దట్ గర్ల్, లైక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి కాల్స్ చేయటము, వీడియో కాల్స్ చేసి చూపించు, ఎక్కడికి వెళ్ళామని హరాస్ చేయటము, ఈ విధమైనటువంటి హరాస్మెంట్కి గురవుతున్నారు. ఇటువంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ పాయింట్ మీద నేను గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నిజంగా చాలామంది గర్ల్స్ ఇటువంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తున్నారు. వేర్ యాజ్ కౌన్సిలర్స్కి కూడా కొన్ని, నేను ఏ పాయింట్ మీద అఫీషియల్స్ని మీట్ అవుదాం అనుకుంటున్నానంటే, మరి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ జంటలు ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నారు అండ్ కోర్టులకు వెళ్తున్నారు. బట్ ఒక కౌన్సిలర్ దగ్గరికి రావాలి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి రావాలి అనేటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంది. అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో కొంతవరకు అవగాహన వస్తుంది, దట్ ఈస్ బెటర్. ఇంకా చాలా మార్పు రావాలండి. ఒక కౌన్సిలర్ దగ్గరికి రావాలి మనం ఏదన్నా వచ్చినప్పుడని అవగాహన పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం ఇప్పుడు. అండ్ ఇంకా ఏంటంటే, ఇటువంటి అవగాహన గురించి మనం కూడా కొంత అనౌన్స్మెంట్స్ అండ్ ఇంకా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు, వేరాజ్ ఒక పోలీస్కి ఎటువంటి వారికి పవర్ అయితే ఉంటుందో, అదేవిధంగా మేము ఆ క్లయింట్ యొక్క బాధను వినగలుగుతున్నాము, కానీ మేము దానికి ఏమి చేయలేకపోతున్నాం. ఎస్, ఆ క్లయింట్తో మాట్లాడుతున్నాము, ఆ పర్టికులర్ అమ్మాయితో మాట్లాడుతున్నాం, తనని ఎంతో కొంత డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాగలుగుతున్నాం, కానీ తన సమస్య ఏదైతే ఉందో దాన్ని మేము రెక్టిఫై చేయలేకపోతున్నాం. సో నేనేం అనుకుంటున్నానంటే, ఒక పోలీస్కి ఎట్లా అయితే ఒక పవర్ ఉంటుందో, ఆన్సర్ చేసే పవర్ ఉంటుందో, ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే వెళ్ళి డైరెక్ట్గా ఆ క్లయింట్ని మనం అడ్రస్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం ఉంటుందో, అదేవిధంగా ఇటువంటి కొంచెం చిన్న చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్, క్రిమినల్ కాదు చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నప్పుడు ఒక కౌన్సిలర్కి కూడా కొంతవరకు ఒక లిమిటెడ్ పవర్స్ కూడా ఇస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అండి. ఇది మరి చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. మీరన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు చాలా మంది అందులో, ఈ 2 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, చాలా మంది ఈ రకమైన ప్రాబ్లంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంకొంతమంది ఉన్నారు, ఇంకొక క్లయింట్ ఉన్నారు సార్. ఎట్లా అంటే, అమ్మాయి చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ గర్ల్, అయితే అంత మెత్తగా ఆడపిల్లలు ఈ రోజుల్లో అయితే ఉండకూడదండి. ఎప్పుడు అమ్మాయికి సర్దుకుపో అని చెప్తూనే ఉంటాము. సర్దుకుపోవడం దట్ ఈజ్ ఓకే, ఆ సర్దుకుపోయేది చేతగాని తనంగా అవతల వారు చూసుకోని విధంగా ఒక అమ్మాయి ఉండాలి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా చేతగానితనంగా ఉన్నప్పుడు, తన కుటుంబాన్ని నిలుపుకోలేనప్పుడు మరి ఆ విధంగా అంత సహనంగా ఓర్పుగా ఉండాల్సిన అవసరం లేదు. మన సహనము, మన సర్దుకుపోవటం మన లైఫ్ని నిలబెట్టే విధంగా ఉండాలి, కానీ పడిపోయే విధంగా కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి 5 ఇయర్స్ నుంచి పుట్టింట్లో ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి అమ్మాయిలు ఏం చేయాలండి? అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి పంపించేది ఎందుకు పుట్టింటి వారు? ఇప్పుడు అత్తారింట్లో వాళ్ళ హస్బెండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారంట, అక్కడ ఉండలేదు, అత్తగారు తనని డామినేట్ చేస్తుంది, అక్కడ ఉండలేరు. వాళ్ళ హస్బెండ్ ఒక పెట్ లాగా, వాళ్ళ అమ్మ ఏం చెప్తే ఆ విధంగా ఉంటారు. ఉండొచ్చు, కానీ ఒక భార్యని నెగ్లెక్ట్ చేసేంతలాగా అమ్మ మాట వినాల్సిన అవసరం లేదు. ఇది ఒక పేరెంటల్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. అయితే ఈ విధంగా ఉన్నటువంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నిజంగా ఇక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి ఆడపిల్లలండి, పాపం డివోర్స్

0: పోలీస్ స్టేషన్స్కి వెళ్ళలేరు, బికాజ్ మళ్ళీ వాళ్ళ ఈగో రైజ్ అయ్యి వీళ్ళ మీద ఏమన్నా అటాక్ చేస్తే, వీళ్ళ మీద ఏమన్నా కోర్టులకి వీటికి తిరిగేటువంటి ఓపిక తీరిక సహనం అంత ఆర్థిక బలం వీళ్ళ అమ్మాయిల పేరెంట్స్కి ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాటన్నిటిని తట్టుకునేంత స్థితి ఉండకపోవచ్చు. మరి ఇలాంటి వారు డైవోర్స్ తీసుకునే అంత ధైర్యం లేని వాళ్ళు పుట్టింట్లో మిగిలిపోతున్నారు, పుట్టింట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి భారంగా మిగిలిపోతున్నారు, అండ్ వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగా విడిగా కూడా బతకలేకపోతున్నారు. ఇక్కడ పుట్టింటి వారికి బర్డెన్గా ఫీల్ అవుతూ కుంగి కృశించిపోతూ ఉన్నారు, ఆర్థిక స్వాతంత్రం లేకపోగా విడిగా వెళ్ళలేకపోతున్నారు, అక్కడ హెరాస్మెంట్ మూలంగా అత్తగారింట్లో ఉండలేకపోతున్నారు. అసలు ఇటువంటి వారు ఏం చెయ్యాలి అనేది నా పాయింట్ అండి.
1: మేడం, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేటువంటిది, కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా మంచిది అనేటువంటిది, అంటే సైంటిఫిక్గా ఓకే అనుకుందాం. ఇంకా మన దేశంలో అంటే ఎలా విశాలమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఇప్పుడిప్పుడే వస్తున్నట్లు ఉన్నారు, బట్ ముందు ముందు ఇంకా కొంచెం ఎక్కువగా వస్తే బాగుండని ఆశిద్దాం. సరే మేడం, వివాహం చేసుకున్నారు, చేసుకున్న కొన్ని రోజుల్లోనే అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినటువంటి సందర్భాలు, కేసులు కూడా నేను చాలా చూశానండి అని కూడా మీరు అన్నారు. వివాహం చేసుకున్న వెంటనే స్టార్ట్ అవుతున్నాయి అభిప్రాయ భేదాలు అనగానే కౌన్సిలింగ్ వచ్చినా కొంత ఏమైనా ఫలితం ఉంటుందా?
0: ఎంతవరకు ఉంటుంది అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి. ఎందుకంటే నేను ప్రతిసారి ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్కి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానంటే మీరన్న ఈ పాయింట్ మీదనే. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఆ ఏర్పడిపోవడం వలన కొంచెం మైండ్లో ఉన్నది తీసేయడం కష్టమే. ఫిజికల్గా ఉన్నదైతే తీయగలం కానీ అండి, మైండ్లో ఉన్నది ఎవరికి వాళ్ళే తీసుకోవాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి సక్సెస్ అవుతుందా అన్న మీ క్వశ్చన్కి, అవుతుంది అవ్వదు రెండు ఉన్నాయి. ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళు కనుక హానెస్టీగా వాళ్ళు కమిట్మెంట్తో ఉండాలి, కంపల్సరిగా నాకు ఆ ఎదుటి మనిషి కావాలి అనేటువంటి కనెక్షన్ కనుక బాండింగ్ కనుక ఏర్పడితే కొంతవరకు చాలా వరకు సక్సెస్ అవుతుంది. వేరాజ్ వాళ్ళు నిజంగా విడిపోవాలనుకునే వాళ్ళు ఎవరు కలపలేరండి, ఇంకంతే. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. మేబీ ఇంకేమన్నా రిలేషన్ ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న భయాలు అయి ఉండొచ్చు. మన ప్రయత్నం అయితే మనం చేస్తాము, బట్ వేరాజ్ వాళ్ళకి కనుక ఆనెస్ట్గా ఉండాలి, నా కమిట్మెంట్తో ఉంటాను అని వాళ్ళు కనుక ఒకరికొకరు అనుకున్నట్లయితే కంపల్సరిగా సక్సెస్ అవుతుందండి. ఒక చిన్న పాయింట్ చెప్పి కంక్లూడ్ చేద్దాం సార్. మనం కనుక నిజంగా మన స్పౌజ్ని, ఒక భార్య భర్తను ఏ విధంగా చూసుకోవాలి అంటే, ఒక కన్న తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో కనుక అలా కనుక చూసుకున్నట్లయితే అసలు విడాకులు అనే పదం రాదండి. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి విడాకులు లేవు. వేరాజ్ భర్త ఒక భార్యను కనుక తన కన్న కూతురులాగా చూసుకున్నట్లయితే విడాకులకి దారి తీసేటువంటి పరిస్థితులు రావు. మన బిడ్డ అనగానే మనం ఆటోమేటిక్గా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేస్తాం. అది ఎంత పెద్ద తప్పు అయినప్పటికీ కూడా అర్థం చేసేసుకుంటాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మ్యారీడ్ లైఫ్. ప్రతి ఒక్కరూ దాన్ని ఆస్వాదించాలని, ఆనందించాలని, సంతృప్తిగా జీవించాలని నా కోరిక.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు వివాహ పూర్వ అవగాహన శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఇప్పుడు ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మనతో పాటు గొడుగు లేదా టోపీ లేకపోతే రుమాలు తలకు చుట్టుకొని వెళ్లాలి. మనతో పాటు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకుని వెళ్లాలి. ఎండలకు శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది కాబట్టి ఎక్కువగా ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి. అలాగే వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలి. అవసరం అనుకుంటేనే బయటకు వెళ్లాలి. పిల్లలను వృద్ధులను చాలా జాగ్రత్తగా

0: చూసుకుంటూ ఉండాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. బయటనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఏసీ గదిలోకి వెళ్లకూడదు, ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సామాన్య స్థితికి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాతే మంచినీళ్లు తాగాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే ఎండ వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అర్థం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు గమనిక విన్నారు టీన్ టైం కార్యక్రమాల్లో హిందీ చిత్రగీతాలు వింటారు ముందుగా మక్కీ చిత్రం నుంచి కేకే జీ సాహితీ పాడిన పాట వింటారు నీలేష్ మిశ్రా సాహిత్యం

కార్యక్రమంలో తర్వాత ఎంఎస్ ధోని చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట వింటారు. అమాల్ మల్లిక్ సంగీతం, మనోజ్ ముంతాజిర్ సాహిత్యం.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిందీ వారి సాహిత్యానికి పంకజ్ ఉదాస్ సాధన సర్గం పాడిన పాట మోహ్రా చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత ముజసే షాదీ కరోగే చిత్రం నుంచి సోను నిగమ్, అల్కా యాగ్నిక్, షబాబ్ షబ్రి పాడిన పాట వింటారు. జలేస్ శర్వాణి గీత రచన.

0: కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు, నమక్ హలాల్ చిత్రం నుంచి.
1: ఉహ్

अरे तो लो भैया हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल।

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ ఓ గంట సేపు మీతో విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పంచుకోబోతోంది మీ యువలయ. మీరు సిద్ధమేనా? 866-248-8812 నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మొదలు పెట్టేసుకుందాం.

యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న అడిగిస్తున్నాను. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి? సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి? ఈరోజు విశేషం ఏంటో తెలిస్తే మెసేజ్ చేయొచ్చు 8662488812 నెంబర్కి. ప్రశ్న ఇంకోసారి, సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి?

సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి అని అడిగాను. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ. గుడ్ ఈవినింగ్ అండి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. ఇంకా అగైన్ నేను ఇంకా అడిగాను కదా, ఆ ప్రశ్నకు కూడా సమాధానం పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుబాని, విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కుర్తిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర సువర్ణ.

ஆ கரெக்ட் ஆன்சர் பி சிவகுமார் முதிராஜ் விசி காலனி நந்தியால் நுஞ்சி கரெக்ட் ஆன்சர் பம்பிச்சாரு ஃபனிராஜ் நெல்லூர் நுஞ்சி கரெக்ட் ஆன்சர் குட் ஈவினிங் அண்டு பொம்மிதேன் லக்ஷ்மீநாராயண கரீம்நகர் ஜில்லா அம்மன்குர்த்தி நுஞ்சி கரெக்ட் ஆன்சர் சுமதி ஆத்மகூர் நந்தியால ஜில்லா நுஞ்சி ராங் ஆன்சர் அண்டி காகபோதே அது கூட ஆயனக்கு ஒரு பிருதுகா உண்டேது ஆனகட்ட பேர் அயிதே மாத்திரம் அது காது ఖమ్మం నుంచి రాధా కరెక్ట్ ఆన్సర్ తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మెడదల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గగన్ పెరుమాళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా శుభ సాయంత్రం అంటూ కందిరి గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పూజారి

కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ కందిరి గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం రావు ఒంగోలు నుంచి, దానికి ఇంకొక పేరుంది, మీరు రాసింది అయితే కరెక్ట్ ఆన్సర్ కాదండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం సిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నిహాన్, శ్రీరామ్దాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స వీరందరూ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు విష్ణు, కైలాష్, మనోజ్, తరోజ్ వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, శివశంకర్, సుజాత, నందకిషోర్, భానుప్రకాష్, ఆశ, తీర్థన్, సిండికేట్ నగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర, కొవ్వూరు, రాజమండ్రి దగ్గర మీరందరూ పేర్లు అయితే పంపించారు కానీ ఆన్సర్ కూడా పంపించండి. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నుంచి విశాల గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నుండి నల్గొండ జిల్లా దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపుర గ్రామం చిరంజీవి నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కీర్తిక, లితిక, అశ్వని కుమార్, ఉమా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో చెన్న కోటేష్, చెన్న కేశవరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదమ్ని, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్ష, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి లత, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామ్దాస్, సంజయచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, తెనాల్ నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
ఇంకా రాంగ్.

చూపించండి, నాగేంద్ర బాబు ఉడే మలకుమూరు తాలూకు కర్ణాటక నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్తో చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి, రాంబాబు సుశీల రాజా క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సరార్ధర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి? ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణ సుభాషిణి విష్ణు కైలాష్ ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాగి మౌనిక సందీప్ వర్మ సంజయ్ రామ్ దుర్గా బాజ్పల్లి హైదరాబాద్ నుంచి. సరే, ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై నిర్మించిన ప్రసిద్ధ ఆనకట్ట పేరు ఏంటి అని అడిగాను. వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ధవళేశ్వరం ఆనకట్ట, ధవళేశ్వరం బ్యారేజ్. 1861 బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థర్ కాటన్కు నైట్హుడ్ అనే బిరుదుతో సత్కరించారు. ఆయన గౌరవార్థం రాజమహేంద్రవరంలో ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఆర్థర్ కాటన్ గారి జయంతిని జరుపుకుంటున్నాం. 1803 May 15 జన్మించిన కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట, ప్రకాశం బ్యారేజ్, కేసీ కాలువ నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్లో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేశారు. ఆ సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా రైతులు ఆయనను కాటన్ దొరగా పిలుచుకునేవారు. అదన్నమాట సంగతి. మొదటి ప్రశ్న అయిపోయింది, ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి? యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి?

యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చూసేద్దాం. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు ధవళేశ్వరం అంటూ ఎంసీ రెడ్డి అనంతపూర్ నుంచి. ధవళేశ్వరం అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి నందికొట్కూరు నుంచి నాగనవీన్ సౌందర్య ఐ థింక్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రులు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకటభావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్లి రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రేణుక, గోపరాజు కడప నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధవళేశ్వరం అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు ఒంగోలు నుంచి. మీ పేరు కూడా పంపించండి. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. రాంబాబు, సుశీల, రాజా, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి. నేదరూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగర మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి. చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు, అంజయ్యచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గగన్ పెరుమాళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదల లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, అశోక్ బాబు, శోభన్ బాబు, సుష్మా, సాయి ప్రకాష్ వీరందరూ. లతా సుహాస్ హోస్కోట్ నుంచి.

నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే సాగి మౌనిక సందీప్ వర్మ సంజయ్ రామ్ దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల ఉంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక త్రికోక్ నెహాన్ ఇంకా శ్రీరామదాసు కృపాచారి భిక్షమాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ రవీంద్రచారి కొండోజు వెంకటాచారి నల్గొండ పద్మ దేవరకొండ రత్నమాల కొండోజు భిక్షమాచారి వీరందరూ ఒక్క ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మీ రామకృష్ణయ్య గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న వీరందరూ హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి సాయిరం తనుజ పావని చిరంజీవి బృందావనం పద్మశ్రీశ్యామ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్తోనే బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగం వెంకటస్వామి అన్నయ్య మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ రాంగ్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి ఒకసారి చెక్ చేసుకోండి యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లల్లో నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ కుంచి రామ్మూర్తి కుంచువానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కందరి గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదమ్ని వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్తో జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ శివశంకర్ సుజాత నందకిషోర్ భానుప్రకాష్ ఆశ తీర్థన్ జడ్పిహెచ్ హై స్కూల్ యునైటెడ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొమ్మగూడెం నుంచి తాడేపల్లిగూడెం నుంచి కృష్ణప్రసాద్ రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో తాళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాంగ్ ఆన్సర్ అండి ఎవరు ఆన్సర్తో పాటు మీ పేరు చిరునామా కూడా టైప్ చేసి పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని వీరంతా ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. రాంగ్ ఆన్సర్ అండి భాస్కర్రావు శ్రీకాకుళం కొంచెం రిలేటెడ్గా ఒక పదం పంపించారు దాని ఫుల్ ఫామ్ ఏంటో కావాలి నాకు. రాంగ్ ఆన్సర్ అండి హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం శివయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ తనోజ్

కొంచెం కరెక్ట్ ఆన్సర్ దగ్గరగానే ఉంది. నెల్లూరు నుంచి విశాల, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుంచి సమీరా, శృతి, అభి, అన్విత్ వీరందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అడగండి. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యుఎన్జిఏకి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. తెలుగులో మాట్లాడుకుంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లేదా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అని కూడా పిలవచ్చు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందో తెలుసా? న్యూయార్క్. న్యూయార్క్లో ఈ యుఎన్జిఏ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఒకే వేదికపై చర్చలు జరిపే అత్యున్నత సంస్థగా ఈ యుఎన్జిఏ తన సేవల్ని అందిస్తుంది. అదన్నమాట సంగతి. ఇంకొక మెసేజ్ వచ్చేసింది, ఇంకెవరు పంపించొద్దు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పేశాను కాబట్టి. రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక యువలయ కార్యక్రమంలో మూడవ ప్రశ్న ఏంటంటే, వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?

వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి, విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కుర్తిక, మారుతినగర్ నుంచి. రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దగ్గరగా ఉన్న స్పెల్లింగ్స్ అన్నీ తీసుకుంటున్నాను. బొమ్మిదల లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్తో, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి, రాధ ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంక్ష దక్షిణ చిరువలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉదయవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్, ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి గగన్ పెరుమళ్ళ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియా సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాల నుంచి కుమార్ జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రికోక్, నిహాన్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో తిరుపతి నుంచి కందరి గోపినాథ్, సుధారాణి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, హ్యాపీ హోమ్స్ కాలనీ నంద్యాల జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఒక రకంగా తీసుకోవచ్చు కానీ రాంగ్ ఆన్సర్, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాంజి, సియోన, నాగట్టి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ ఇంకా కరెక్ట్ ఆన్సర్తో యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా హుబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, ముంత పెద్దన్న, గురుగుండ్ల నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్, కృష్ణ ప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్తో, పుజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్తో, పీర్జాది కూడ నుంచి శ్రీనివాస్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒంగోలు నుండి సమీరా, అన్విత్, రంగారావు, పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, చూసుకోండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురారి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌదామ్ని, వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. భాస్కర్రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో అశ్విని కుమార్ లితిక కీర్తిక ఉమా నెల్లూరు నుంచి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాంగంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టెల్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో శివశంకర్ సుజాత నందకిషోర్ భానుప్రకాష్ తీర్థన్ ఎక్కడి నుంచో కూడా పంపించండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్ విజయలక్ష్మి సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఇంకా ఆమని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు ఎవరు? ఒంగోలు నుంచి పుష్పరాజు, అంతేనా? కరెక్ట్ ఆన్సర్తో సయ్య జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపురి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నాగనవీన్ సౌందర్య నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పటిదాకా నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? వాతావరణ శాస్త్రం లేదా మీటియారాలజీ? మేబీ చివరి ప్రశ్న, బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి? బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటో తెలిస్తే మెసేజ్ చేయండి 866-248-8812 నెంబర్కి. ప్రశ్న ఇంకోసారి, బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి?

బిహెచ్ఐఎంకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చూసేద్దాం. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి ఓకే శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఏం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు? కృష్ణప్రసాద్, కొమ్ముగూడెం, తాడేపల్లిగూడెం జిల్లా, వెస్ట్ గోదావరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. రమేష్, దొంతి, గగన్, పెరుమళ్ళ, అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం, రుద్రాంశ, దక్షిణ చిరువల్లంక, ఆవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. లతా, ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన, జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధ, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో సమీర, అన్విత్, అజయ్, హరిత, రంగారావు, పద్మావతి వీరందరూ పంపించారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఇందాకడ అడిగిన ప్రశ్నకి వాతావరణ శాస్త్రం అంటూ తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇంకా భారతీ కిషోర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మి కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా, లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రేణుక, గోపరాజు, కడప నుంచి. హైదరాబాద్, బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లత, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా, అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్తో. పాలెం, పోలయ్య, అలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, గురుగుంట్ల నుంచి. ముంత పెద్దన్న, మస్తాన్, భాషా, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి వీరందరూ. ఇంకా కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాణిక్యాలరావు, సత్యవతి కరెక్ట్ ఆన్సర్తో. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, శివన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మా వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి శివకుమార్, ముద్రాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. హంపాపురం గ్రామం నుంచి

చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో విశాల నెల్లూరు నుంచి, ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీశ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనుజ, శ్రీవత్స, ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్తోనే. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్లి రమేష్ కరెక్ట్ ఆన్సర్తో, రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి, శ్రీరామ్దాసు కృపాచారి, భిక్షమాచారి అనిత, సాయి వర్షిత్, సాయిరికేత తంగెళ్ళ పెళ్ళి, రవీంద్రాచారి, కొండోజు వెంకటాచారి నల్గొండ నుంచి, పద్మ దేవరకొండ రత్నమాల, కొండోజు భిక్షమాచారి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కందిరి గోపినాథ్, సుధారాణి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, సుందర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ నుంచి శివశంకర్, సుజాత, నందకిషోర్, భానుప్రకాష్, తీర్థన్, ఆశ, సిండికేట్ నగర్ నియర్ గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, రమేష్ కుమార్ అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్ వెల్లుళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో చిలుకు నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, అభినవ్ వీరందరూ. పుష్పరాజు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శశాంక్, అచ్యుత పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు. ఓకే, ఇవి మీ దగ్గర నుంచి నాకు అందిన మెసేజెస్ అన్నీ చదివేశాను. భీమ్ అనే పదానికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన ఒక జాతీయ డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐని ఉపయోగించి బ్యాంక్ ఖాతాల మధ్య నేరుగా సురక్షితంగా తక్షణమే నగదును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. అందరూ వాడేదే కాబట్టి చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రెండు మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. పెడన జగనందరావు కాలనీ నుంచి, ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక కరెక్ట్ ఆన్సర్ పంపించారు దైద ప్రీతం, చిన్మయ్, త్రివేణి, నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి పేర్లు మాత్రమే పంపించారు. ఇది ఈరోజు యువలయ. మీ అందరికీ పార్టిసిపేట్ చేసిన, మీ అందరికీ ఆన్సర్ చేసిన, కరెక్ట్ ఆన్సర్ చేసిన వారందరికీ, పార్టిసిపేట్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అనంత శ్రీరామ్ సాహిత్యంలో ప్రదీప్ విజయ్ కళ్యాణి నయ్యర్ పాడిన గీతం చిత్రం ఇష్క్.

0: కార్యక్రమంలో తర్వాత జెస్సీ గిఫ్ట్ పాడిన గీతం వింటారు. చిత్రం యువసేన, రచన రామజోగయ్య శాస్త్రి.
1: House music all night long. The

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: చిత్రగీతలు కార్యక్రమంలో వినబోయే గీతం అనురాగ్ కులకర్ణి రమ్య మెహరా పాడిన గీతం. చిత్రం స్మార్ట్ శంకర్.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. కార్యక్రమంలో మొదటిగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం మే 15న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కుటుంబం అనేది మన జీవితానికి మొదటి పాఠశాల లాంటిది. ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, సహనం వంటి మంచి విలువలు మనకు మొదటిగా నేర్పేది కుటుంబమే. ఈ రోజుల్లో ప్రపంచం ఎంతో వేగంగా మారిపోతుంది. ఉద్యోగాలు, చదువులు, టెక్నాలజీ, సోషల్ మీడియా కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కలిసి గడిపే సమయం తగ్గిపోతుంది. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒక్కొక్కరు తమ తమ ఫోన్లలో బిజీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సమయంలో కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేయడానికే ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. కుటుంబం చిన్నదైనా పెద్దదైనా అందులో ప్రేమ ఉండాలి, పరస్పర గౌరవం ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు అనుభవం, చిన్నవాళ్ళు ఆనందం కలిసినప్పుడు ఆ ఇల్లు నిజమైన ఆనందాల నిలయంగా మారుతుంది. పిల్లల పెంపకంలో కూడా కుటుంబ పాత్ర చాలా గొప్పది. మంచి మాటలు, మంచి అలవాట్లు, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కుటుంబం ద్వారానే తరతరాలకు చేరుతాయి. ఇప్పుడు చాలామంది ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొందరు వృద్ధ తల్లిదండ్రులు ఒంటరిగా జీవిస్తున్నారు. అలాంటి సమయంలో వారితో మాట్లాడటం, వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, ప్రేమగా పలకరించడం కూడా ఎంతో పెద్ద సహాయమవుతుంది. కుటుంబ సభ్యులతో రోజుకు కొద్దిసేపైనా కలిసి మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, చిన్న చిన్న విషయాలు పంచుకోవడం బంధాలను మరింత బలపరుస్తాయి. కుటుంబం మనకు కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, కష్టాలలో తోడుగా నిలిచే బలం కూడా. మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్పు చెప్పేది కుటుంబమే. విజయాన్ని సాధించినప్పుడు మనకన్నా ఎక్కువగా ఆనందించేది కూడా కుటుంబ సభ్యులే. అందుకే ఈరోజు మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుదాం. పెద్దలను గౌరవిద్దాం, పిల్లలకు మంచి విలువలు నేర్పిద్దాం. ప్రేమతో, పరస్పర అర్థంతో కుటుంబ బంధాలను మరింత బలంగా మార్చుకుందాం. ఇలా కుటుంబాలు బలంగా ఉంటే సమాజం కూడా బలంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం.

ఎంసీఐ చిత్రం నుండి జస్ప్రీత్ పాడిన పాట విన్నారు. పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం హిందీ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించిన మహానుభావుడు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది గారు 1864 మే 15 ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఆయన గొప్ప రచయిత, సమాజ సంస్కరణ గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీ భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి. హిందీ సాహిత్యంలో ఒక కొత్త దశను తీసుకువచ్చారు. ఆయనను ఎంతో గౌరవంగా గుర్తిస్తారు. ఆకాశంలో హిందీ భాషలో సరళత, స్పష్టత, శైలి అనే అంశాలను ఎక్కువగా ప్రాధాన్యత లేదు. కానీ ద్వివేది గారు హిందీ భాషను సాధారణ ప్రజలకు దగ్గరగా చేయాలని ప్రయత్నించారు. సులభమైన భాషలో రచనలు చేయాలని రచయితలకు ప్రోత్సాహమిచ్చారు. అందుకే ఆయన కాలాన్ని ద్వివేది యుగం అని కూడా పిలుస్తారు. ఆయన సరస్వతి అనే ప్రముఖ హిందీ పత్రికను సంపాదకత్వం వహించారు. ఆ పత్రిక ద్వారా అనేక మంది కొత్త రచయితలు పరిచయం చేశారు. సమాజంలో ఉన్న సమస్యలు, దేశభక్తి రచనలు కేవలం సాహిత్యపరంగా మాత్రమే కాకుండా సమాజానికి మార్గదర్శకంగా కూడా నిలిచారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, భాషపై ప్రేమ ఆయన జీవితంలో స్పష్టంగా

కనిపిస్తున్నాయి. ఇప్పటి యువత కూడా ఆయన జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా భాషను ప్రేమించడం, చదవడం, అలవాటు చేసుకోవడం, సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించడం వంటి మంచి విషయాలు ఆయన మనకు నేర్పించారు. సాహిత్యం అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజాన్ని మార్చగల శక్తి కూడా అని ఆయన రచనల ద్వారా నిరూపించారు. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం. ఇప్పుడు మీరు వినబోయే పాట టాక్సీవాలా చిత్రం నుండి శ్రీశ్రీరామ్ పాడిన పాట వింటారు.

0: పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం వేసవి సెలవులు అంటే పిల్లలకు ఆనందం, ఆటలు, విశ్రాంతి మాత్రమే కాదు కొత్త విషయాలు నేర్చుకునే మంచి అవకాశం కూడా. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ కోచింగ్ క్లాసుల వైపు ఆసక్తి చూపుతున్నారు. కానీ బెస్ట్ కోచింగ్ అంటే కేవలం చదువు చెప్పే చోటు మాత్రమే కాదు, పిల్లల ఆసక్తిని గురించి వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీసేలా ఉండాలి. కొంతమంది పిల్లలకు మ్యాథ్స్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో కోచింగ్ అవసరం అవుతుంది. మరికొందరికి స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, డ్రాయింగ్, సంగీతం, డ్యాన్స్ లేదా అబాకస్ వంటి కోర్సులు ఉపయోగపడతాయి. వేసవిలో పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా వారికి ఇష్టమైన కోర్సులు ఎంపిక చేయడం చాలా ముఖ్యం. పిల్లలు ఆనందంగా నేర్చుకునే వాతావరణం ఉండాలి. మంచి టీచర్లు, భద్రతమైన వాతావరణం, పిల్లలపై శ్రద్ధ ఉంటే కోచింగ్ సెంటర్ అయితే ఇంకా మంచిది. అలాగే రోజంతా కోచింగ్ క్లాసులతో పిల్లలను బిజీ చేయకుండా ఆటలు, విశ్రాంతి, కుటుంబంతో గడిపే సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. తల్లిదండ్రులు కూడా ఇతరుల మాటలు విని కోచింగ్ ఎంపిక చేయకుండా తమ పిల్లల ఆసక్తి అవసరాలని బట్టి నిర్ణయం తీసుకోవాలి. వేసవికాలం పిల్లల ప్రతిభను పెంచే సమయంగా మారాలి, కానీ ఒత్తిడిగా కాకూడదు. అందుకే ఈ సమ్మర్లో పిల్లలకు మంచి అలవాట్లు, కొత్త నైపుణ్యాలు నేర్పించే కోచింగ్లను ఎంచుకొని వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. ఇప్పుడు ఒక చక్కని పాట మీకోసం.
1: కలర్ ఫోటో చిత్రం నుండి కాలభైరవ పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో మరొక పాట. పుష్ప చిత్రం నుండి మౌనికా యాదవ్ పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు దాకా మనం ఎంతో ముఖ్యమైన విశేషాలు తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో మంచి ఆసక్తికరమైన విశేషాలతో మేము ముందుకొస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి. మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్ గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మ నిర్భరత అనేది ఓ కీలకమైన అంశమని పేర్కొన్నారు. 4 డిఫెన్స్ కంపెనీలకు శంకుస్థాపన, కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
2: ఆజ్ ఇస్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ మే 4 ప్రముఖ ప్రాజెక్ట్స్ ప్రారంభ హో రహే హై. ఇస్కే అలావా 8 డ్రోన్ కంపెనీయో కా ఏక్ సమూహ మిల్కర్ కర్నూల్ మే ఏక్ డ్రోన్ సిటీ భీ ఎస్టాబ్లిష్ కర్ రహా హై. ఆజ్ యహాన్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ యాని ADA కే 5th జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కే లియే కోర్ ఇంటిగ్రేషన్ ఆర్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కి ఫౌండేషన్ స్టోన్ రఖీ గయి.
0: సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ముందుచూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడు కాటన్ అని కొనియాడారు. ధవళేశ్వరం బ్యారేజ్కు 117 కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150.09 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే పూర్తయిందని, ఆ సర్వే ఆధారంగా DPR తయారు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఈరోజు జరిగిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమకు రక్షణ ప్రాజెక్టులు వచ్చాయని, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశామన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రలో చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. విజయవాడ

0: లోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందించారు. రాష్ట్రంలో ఏ పథకమైనా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రి ప్రసవాల పట్ల గతంలో ఉన్న భయాందోళనలు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని సూర్యకుమారి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలియజేశారు. శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యం మూఢనమ్మకాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీతానగరం మండలం మరిపివలసలో నాటు వైద్యానికో నమస్కారం పేరిట ఈరోజు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను నాటు వైద్యం మూఢనమ్మకాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నాటు వైద్యం వల్ల శరీరంలోని కీలక అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురవుతాయని, అత్యవసర సమయంలో ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచించారు. తిరుపతి జిల్లా గాజుల మండ్యం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్ధరణ ఆధునీకరణ అంశాలపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందని పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి ఈరోజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. చక్కెర కర్మాగారం పునరుద్ధరణ జరిగితే రైతులకు, కార్మికులకు, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు విశాఖపట్టణంలో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ద్వారం వికేజీ త్యాగరాజు నిర్వహణలో అలనాటి మధుర భావగీతాలు పేరిట సంగీత విభావరి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ పల్లి నల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత, కార్యక్రమ విభాగ అధిపతి పివి రామ్గోపాల్, ఆకాశవాణి సిబ్బంది, శ్రోతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో పరిస్థితులు రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య భద్రతకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహనలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ఎండ తీవ్రత అధికంగా ఉందని, నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మంచి ఆరోగ్యానికి సమతుల ఆహారం శ్రీ జి మీనాక్షి గారితో పరిచయం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో చీడపురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం. ఇంకా జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలవుతుంది. 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం చోళులు. 8:05 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమంలో డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతాయి. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ ఎం రాములు బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. రాత్రి 10:30 to 11:00 వరకు ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:10 భక్తి రంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో సహనం సర్వశ్రేష్టం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ వీరం సుందరరావు గారు. 6:35 చేను ముచ్చట్లలో మేకల పెంపకం వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుంచి రిలేవుతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. 7:05 ఉదయ కిరణాలు కార్యక్రమంలో సమాజ సేవలో కళలు వాటి రక్షణ చర్చా కార్యక్రమం ఉంటుంది. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి. 8:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ నుంచి రిలేవుతాయి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం మహిళా శ్రోతలకు ప్రత్యేకం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మానవ హక్కుల అవగాహన అడ్వకేట్ శ్రీమతి ఏ జాన్సిరాణి గారితో పరిచయం. ఇంకా లలిత గీతాలు ప్రసారం అవుతాయి. అలాగే రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లేవుతాయి. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 డిఆర్ ఎఫ్ఎంలో మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల నుంచి రిలేవుతాయి. 7:05 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బత్తాయి సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖాధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. ఇక రేపు సాయంత్రం 7:45 8:40 చిత్రమంజరిలో ఫిలిం గీతాలు వినవచ్చు. రేపు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో రేపటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. రేపు రాత్రి 9:30 to 10:00 వరకు మధుర గీతాలు వినవచ్చు. 9:00 ఆంగ్ల వార్తలు. 9:05 స్పాట్ లైట్. రాత్రి 10:00 to 11:00 వరకు జాతీయ సంగీత సభా కార్యక్రమం. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతాయి. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు. చెస్ట్ పక్క క్లిక్లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా
3: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు ఆరోగ్య సలహాలు. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మంచి ఆరోగ్యానికి సమతుల ఆహారం శ్రీ జి మీనాక్షి గారితో పరిచయం వింటారు.
6: ఒక్కొక్క ఆరోగ్య నిపుణుల్ని మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా అసలు ఆరోగ్యం అనేది కాపాడుకోవడానికి ఎంతవరకు మనలో అవగాహన ఉంది, ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఇంట్లోనే కొన్ని చర్యలు తీసుకోవచ్చు, అనారోగ్యం రాకుండా ముందుగానే మనం నివారణ చర్యలు కూడా తీసుకోవచ్చు, ఈ విషయాలు మనకు తెలియజేయడానికి డయాగ్నోస్గా పనిచేస్తున్న శ్రీమతి జి మీనాక్షి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మీనాక్షి గారు.
7: నమస్తే సార్.
6: మీనాక్షి గారు, మరి ప్రధానంగా చెప్పండి, అసలు మీ అనుభవంలో మీరు ఎంతో మంది చూస్తుంటారు, సాధారణంగా ఇప్పటి రోజుల్లో ప్రజల్లో ఈ రకమైనటువంటి అవగాహన అంటే తమ ఆరోగ్యం పట్ల ఎంతవరకు ఉందంటారు
7: సార్? ఇప్పుడు అవగాహన అంటే చదువుకున్న వాళ్ళు ఇంకా చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది ప్రతిరోజు క్రమం తప్పకుండా మంచి ఆహారం తీసుకునేవాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పటి వరకు 97 సంవత్సరాలనే సెల్ఫ్ మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఏమంటే పేషెంట్స్ తో మాట్లాడితే తీసుకున్న ఆహార అలవాట్లతోనే చాలా వరకు వాళ్ళ ఆయుష్ తొందరగా తగ్గిపోయి లేనిపోని వస్తున్నాయి. ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేము. కోట్లు మంది డాక్టర్లు కొన్న మన ఆరోగ్యాన్ని వెనక్కి తెప్పించుకోలేము. ఇప్పుడు మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము. ఒకరికి ఇంట్లో బాగలేకుండా పోతే ఇంట్లో వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండరు. ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్లో ఉంటే మనం అసలు మనకు పండగ అనేది తెలియదు, సంతోషం అనేది ఉండదు, మంచి బట్టలు కట్టుకోలేము, ఏం చేయలేము. అదే మనం ఆరోగ్యంగా ఉంటే రోజు ఒక పూట తినకపోయినా పర్వాలేదు, రోజు పట్టు బట్టలు కట్టుకోకపోయినా అవసరం లేదు, మనం సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాము. అట్లా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారము మంచిగా తీసుకోవాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం క్రమం తప్పకుండా కొంచెం ఆహారం తీసుకోవాలి, మితంగా విషతుల్యమైనటువంటి ఆహారం అంతా తీసుకోకూడదు, బయట ఆహారం తీసుకోకూడదు. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నా అంటే బయట ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంది పిల్లలు కూడా చాలా తొందరగా కడుపు నొప్పి అనేసి, కొంతమంది ఏమంటే వంశపారంపర్యంతంగా వచ్చే జబ్బులు అయితే చాలా వరకు తక్కువే చూస్తూ ఉంటే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లతోటి వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్లతోటి ఇప్పుడు మనకు సాధారణంగా నేచురల్ ఫుడ్ అనేది దొరకట్లేదు. బయట ఎక్కువ మంది కష్టపడుతున్నారు, ఎండల్లో పనిచేస్తున్నారు, కానీ వేళ్లకు మంచి నీళ్ళు అనేది చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఎవరైతే బాగా 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తీసుకుంటూ ఆహారం అంతా తినేవాళ్ళు, వేళ్లకు స్నానం అంతా చేసి పరిశుభ్రంగా ఉండేవాళ్ళు బాగానే ఉంటున్నారు, ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గి ఏమి రాకుండా జ్వరాల బారిన కూడా పడకుండా ఉంటున్నారు. ఈ నీళ్లైతే చాలా తక్కువ తాగి వాళ్ళు పలకరిస్తే చెప్తున్నారు వాళ్ళకి ఇట్లా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, మరి ఎండాకాలం ఎక్కువ ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడు వామిటింగ్స్ మోషన్స్ ఏదైనా అయినప్పుడు సరిపోయినంత వాటర్ బాడీలో లేకుండా పోవడం మూలం వల్ల దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళితే వెనక్కి వచ్చేయచ్చు. మనం తాచారం వల్ల ఇంకా వెళ్దాంలే అనుకుంటారు, తీరా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు వెళ్తారు, అప్పటికి ఇంకా ఏం చేయలేరు. ఎన్ని పరీక్షలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వెనక్కి వచ్చేది ఉండదు. అట్లాంటి ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు వస్తే వాళ్ళకు డయాలసిస్ వరకు పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వచ్చి అంత ప్రమాదం ముంచుకొచ్చే వరకు చేసుకుంటున్నారు.
6: అదే దీని ప్రకారంగా మీరు దాన్ని బట్టి చూస్తే అవగాహన అంతగా లేదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆ తర్వాత ఒకసారి అనారోగ్యం బారిన పడితే మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది, ఒకసారి మళ్ళీ అసలు ఆరోగ్యం పూర్తి ఆరోగ్యం కూడా రాకపోవచ్చు అనే అవగాహన కూడా తక్కువ.
7: దాంతో హాస్పిటల్ ఎప్పుడు తిరగాలి. అదే మనం గుడికైతే ఎంత సంతోషంగా వెళ్తాం, ఆశ్రమానికి అయితే ఎంత సంతోషంగా వెళ్తాం, చర్చికి అయితే ఎంత సంతోషంగా వెళ్తాం, మసీదుకు సంతోషంగా వెళ్తాం కదా, అదే హాస్పిటల్కి సంతోషంగా వెళ్ళలేము. అంత బాధలతో పోయి అంత ఉన్నా ధనము పోతుంది, మన ఆయుష్ పోతుంది, మన వాళ్ళందరూ మనతో పాటు సఫర్ కావాలి. అది లేకుండా ఉండాలి అంటే, మన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలంటే క్రమం తప్పకుండా ఆహారం ఏదైనా చిన్నది వస్తుంది జర్నీస్ చేసేటప్పుడు, అట్లాంటప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అనేవి కామన్ గా వస్తాయి, ఫీవర్ అనేది కామన్ గా వస్తుంది, తినలేము. అలాంటప్పుడు ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా

0: తీసుకోవాలి. ఆహారము నీళ్ళు అనేది కంపల్సరీ తీసుకోవాలి. మందులు వేసుకోవాలి, చిన్న చిన్న వాడితో పోతుంది తీసుకోవాలి. అలా తప్పలేదు, మనం తీసుకోలేము అంటే పక్కనున్న డాక్టర్ దగ్గర, ఎక్కడో ఒక మంచి డాక్టర్ దగ్గర పోతే సెలైన్ అనేవి పెడతారు. పెట్టి మనకు సరిపోయింది ఆహారాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకు ఆ ఆర్గాన్స్ అనేవి, కిడ్నీలు అనేవి దెబ్బతినవు. అలా దెబ్బతినకుండా ఉంటే అప్పుడు కొన్ని టెస్టులు చేస్తారు. ఆ కొన్ని టెస్టులు చేస్తే ఆ టెస్ట్లలో అప్పుడే తెలుస్తుంది మనకి ఏం ప్రాబ్లం అని. టెస్టులు లేదంటే మళ్ళీ సాధారణంగా డాక్టర్ చెప్తారు, లేదు ఇప్పుడు డాక్టర్స్ ఎందుకు సార్ ఇంత చదువులు చదువుకొని ఇంత ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు, కాబట్టి మనకు తెలుసు అనేది మాత్రం పెట్టుకునే పెట్టుకోకూడదు. ఇప్పుడు వైద్య సలహాలు పాటించాలి.
1: అయితే ఇప్పుడు ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ముందుగా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్తున్నారు మీరు, అంటే మనం ఆరోగ్య పరంగా కానీ మన జీవన విధానాన్ని బట్టి కానీ. అయితే అసలు ఆరోగ్య మరి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా మనం అంటే ఇంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: మన ఇంటి మూడు చుట్ల ఉండే స్థలాన్ని బాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సార్. ఆహారము మనమే ఇంట్లో ఉండి తినేటట్టు చూడాలి. బయట ఫుడ్కి అలవాటు పడకూడదు, చేయకూడదు. అలా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు కానీ సమ పాళ్ళలో బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, న్యూట్రియన్స్, ఆకుకూరలు, పండ్లు, అన్ని ఏ సీజన్ కా సీజన్ దొరికినవి తీసుకుంటూ రావాలి. ఇప్పుడు షుగర్ కూడా రాకుండా మనము మెయింటైన్ చేయొచ్చు ఆ విధంగా. ఈ షుగర్ అనేది ఎప్పుడో కొంతమందికి ఏదో రేర్ సార్, వంశ పారంపర్య అంతరం అని వచ్చేది. మనం పుట్టినప్పుడు అట్లా అంటే ఉండి ఉండొచ్చు, లేకుండా పోవచ్చు వంశ పారంపర్య, అది మనం అంటే డాక్టర్స్ చెప్తారు, ఇంకా నీట్ గా చెప్తారు. నాకు తెలిసి నేను పేషెంట్స్ తో పలకరిస్తుంటే ఇట్లా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లతోనే స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల ఇట్లా ఎక్కువ మందిలో వస్తా ఉంది.
1: జంక్ ఫుడ్
0: తీసుకోవడం వల్ల, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల, డైలీ స్వీట్స్ తీసుకోవడం వల్ల, ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువ వస్తుంది. మేము ఇలా చెప్తున్నారు వాళ్ళు, మేడం మేము ఇంత తీసుకుంటున్నాం, ఇలా తీసుకున్నాను. ఒక అబ్బాయి వచ్చాడు, ప్రతిరోజు మాంసాహారం లేకుండా తినడంట 33 ఏళ్ళ అబ్బాయికి. పొట్ట ఇంత వికారంగా వచ్చేసింది, అప్పుడు కడుపులో వికారమైన మంటలు పుడుతున్నాయి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో చూడండి ఎట్లా ఉందో. అదే మనం ఇంట్లో అన్ని రకాలు ఎప్పటికప్పుడు చేసుకుని కారం తగ్గించాలి, పులుపు తగ్గించాలి. దేనికైనా ఒక మితమైన అదే ఉంటది సార్. ఇప్పుడు మనకి తక్కిడుంది, పరిమితనే ఉంటది, తక్కిడుంది కదా, బ్యాలెన్స్డ్ రెండు పక్కలు ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ గా ఉంటది. ఇప్పుడు ఆ ఈక్వల్ తప్పింది అనుకోండి, దాంట్లో తక్కిడిలోనే ప్రాబ్లం ఉన్నట్టుంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ ఇంత తీసుకోవాలని ఒక బుక్లో రాసిన డాక్టర్స్ చెప్తారు, కారం ఇంత తీసుకోవాలని చెప్తారు, స్వీట్ రోజుకి ఇంత తీసుకోవాలని చెప్తారు. అసలు స్వీట్స్ రోజు తినకూడదు, ఉప్పు అయితే మనం రోజు తింటున్నాం ఆహారంలో తీసుకోవాలి. అలాంటిది ఎంత వరకు అనేది ఒక పరిమితి అని ఉంటుంది. ఆ పరిమితి దాటి తీసుకుంటే, ఆ పరిమితి తప్పిందంటే మళ్ళా వన్స్ కిడ్నీ ప్రాబ్లం అని వస్తే వెనక్కి వచ్చేది ఉండదు. చూడండి ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం మనం. ఆ డయాలసిస్ కన్నా వెళితే హాస్పిటల్ మనం వదిలేసిన హాస్పిటల్ మనవలను వదలదు. తిరిగి తిరిగి తిరిగి లాస్ట్ చివరి దశకి చేరుకుంటే వాళ్ళకు రోజు డయాలసిస్ చేసుకునే వాళ్ళు, 3 రోజులకు 1 సారి, వారానికి 1 సారి. అలా డయాలసిస్ అంటేనే ఒక పెద్ద ప్రమాదమైన దీనికి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతవరకు వస్తుందంటే వాళ్ళకి అవగాహన లేదు. అట్లా వామిటింగ్స్, మోషన్స్ అయినప్పుడు కానీ ఇట్లా వాళ్ళని ఇంజెక్షన్స్ వేరా, నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, పోతారు. నొప్పి తగ్గేదానికి ఇంజెక్షన్ తెచ్చి వేసుకునేస్తారు, టాబ్లెట్స్ తెచ్చి వేసుకునేస్తారు. అట్లా ఒక కూడా విధంగా ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా
1: ఏవో చాక్లెట్స్, పెప్పర్మెంట్లు కొనుక్కున్నట్టు
0: వెళ్ళిపోయేసి టాబ్లెట్స్ కొనుక్కొని వేసేసుకుంటున్నారు. కానీ అప్పుడే తెలియట్లేదు వాళ్ళు, మళ్ళీ చెప్తున్నారు. నేను ఒక పేషెంట్ చూడండి, మేము అడిగాను సార్, మాట్లాడాను, ఏమయ్యా మీకు ఏమైనా అలవాటు ఉన్నా, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎందుకు అంటే చెప్పారు మేడం, మా భార్య చెప్పింది, మా వాళ్ళు చెప్పారు, వినలేదు. ఎవరైనా కానీ నువ్వు చచ్చిపోతావు ఇలా తీసుకుంటే అని చెప్పుంటే, నువ్వు బీడీ తాగితే చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది, ఇట్లా మందు తాగితే చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది కడుపులో, నువ్వు చచ్చిపోతావు అంటే నేను తాగుండను, నాకు ఎవరు అలా చెప్పలేదు, మానే మానే అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారని నేను లేదు, నాకు తెలియకుండానే ఇలా తాగేశాను, చచ్చిపోతానా, నాకేమైంది అలా అడుగుతున్నారు చాలా మంది తెలియకుండా,
1: అవగాహన
0: లేకుండా. నేను ఇప్పుడు ముఖ్యంగా అలాంటి వాళ్ళని చూస్తే కడుపు అలానే తరుక్కుపోతుంది సార్. అట్లా నేను సోషల్ సర్వీస్ చేస్తూ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో కొంతమంది అయినా మంచిగా సమాజానికి అంత ఇంత సేవ చేయాలనే నేను ఈ డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావడం కూడా జరిగింది.
1: చాలా సంతోషం అండి మీనాక్షి గారు. అయితే మరి ఇప్పుడు మీరు అన్నారు ఈ రకంగా మనకు ఆరోగ్య నివారణలో కొన్ని మనం ఇటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే కొంచెం ఈ ఆరోగ్య పరిరక్షణలో అనారోగ్యం రాకుండా ఉండదు మీరు అన్నారు ఇందాకనే, అటువంటి అనారోగ్యం ఏదైనా వచ్చి ఏదైనా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనే సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందుగా మనం ఇంట్లోనే ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది ఎటువంటి చర్యలు మనం తీసుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందుగా ఈ సమస్య ఎక్కువ కాకుండా ఉంటుందంట?
0: సరే ఇప్పుడు వామిటింగ్స్ అయింది అనుకోండి, తాగడం ఆపకూడదు, ఏదైనా తినడం ఆపకూడదు. మోషన్స్ అయింది అనుకోండి, తాగడము తినడం ఆపకూడదు. ఎందుకంటే బావిలో నీళ్లు ఉన్నాయి కదా, ఉన్నంటే మోటార్ పోతా ఉంటే ఏమవదు, బావిలో నీళ్లు లేకపోతే మోటార్ వదిలితే ఏమైంది, కాలిపోతుంది. ఆ విధంగా మన బాడీలో

0: కిడ్నీలకు సరిపోయేంత నీళ్లు ఆల్రెడీలో ఉంటే ఏం అవ్వదు. ఒక పక్క వామిటింగ్స్ అయిపోయినా ఒక పక్క రీప్లేస్మెంట్ ఉంటుంది, దానికి సిస్టమ్ దెబ్బతిందు. అదే ఇప్పుడు బాడీలో నీళ్లు లేదనుకోండి, ఇప్పుడు బావిలో నీళ్లు లేకపోతే మోటార్ ఏ విధంగా కాలిపోతుందో, మనకు బాడీలో నీళ్లు లేకపోతే అప్పుడే కిడ్నీలు ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల మనం తొందరగా తాగడం అయితే ఆపకూడదు, ఏదో టాబ్లెట్ వేసుకుని తాగి తొందరగా డాక్టర్ దగ్గరికి చేరుకోవచ్చు. అట్లా లేదు అంటే ఒక సెలైన్ ద్వారా ఎట్లా ఒకట్లా తీసుకుని రీప్లేస్మెంట్ అనేది ఉండాలి. అలా చేసి తొందరగా బాగా మంచి డాక్టర్ దగ్గరకి వెళ్ళిపోతే ఆయన టెస్ట్లు అనేవి కొన్ని చేస్తారు. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, దాంట్లో మినిమమ్ వాల్యూస్ అని ఉంటాయి, ఇంత అని మాక్సిమం వాల్యూస్ ఉంటాయి. అది తప్పింది అంటే దాంట్లో ARF అని CRF అండి, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని, రీనల్ ఫెయిల్యూర్ అని, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అని. అంటే క్రానిక్ అనేది కొన్ని డిసీజ్ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని, ARF అయితే ఇట్లా వామిటింగ్స్ మోషన్స్ వల్ల వచ్చిందని చెప్తారు సార్ వాళ్ళు. అలా చెప్పినప్పుడు దాని నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నార్మల్ క్రియాటినిన్ 0.3 ఉండాలి, 0.3 నుంచి 10-9 వస్తే కూడా సార్ వాళ్ళు వెనక్కి తెప్పిస్తున్నారు. రీసెర్చ్ తో చేసి ప్రతి క్షణం అందరూ బాగా చూస్తున్నారు, అంత బాగా ఎంత సేపు అయినా పేషెంట్ సేవ్ చేయడానికే చూస్తున్నారు. డబ్బులు డబ్బులు అనేది పక్కన పెట్టేస్తున్నారు. దోష సరుచి అంత చేస్తే జనాలు ముందుకు రావట్లేదు, చెక్ చేసుకోవట్లేదు, ఏమైనా జరిగితే ముందుకు చూపించుకోవట్లేదు. ప్రాణాంతకానికి వచ్చిన తర్వాత వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఈ జనాల్లో అవగాహన లేకుండా పోతుంది? ఎందుకు ఇలా తెచ్చుకుంటున్నారు? అంటే ఒక కూలీ ఒక రోజు కూలీ అంటారు, అది అంటారు, ఇది అంటారు, పోతే ఒక రోజు కూలీ తప్పుతుంది అంటారు. ఒక కూలీ 300 సార్, ప్రమాదం వచ్చిన తర్వాత పోతే చూడండి ఎన్ని రోజులు కూలీ తప్పుతుందో, ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. జీవితాంతం ఒకటి, పైగా అంత ఉన్నవన్నీ పోతాయి, అమ్ముకునేస్తారు, అన్ని అయిపోతాయి. పేషెంట్ కి ట్రీట్మెంట్ అయితే ఫ్రీ ఇస్తారు, వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి అందరికి పెట్టలేరు, చేయలేరు కదా, బస్ ఛార్జీలని తిరగడం అనేది పెట్టుకోవాలి, తిరగాలి, ఇంత దూరం వెయిట్ చేయాలి, ఒకరితో నలుగురు ఇబ్బంది, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అందరికీ ఇంత ఇబ్బంది ఇస్తుంది. అవగాహన అంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చిన్న చిన్నది వచ్చింది హాస్పిటల్కి పోతే 4 రకాల టెస్టులు చేస్తారు సార్, బ్లడ్ టెస్ట్, కంప్లీట్ హిమోగ్రామ్ అని చేస్తారు, ఆ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. అవి చేస్తే ఆ చిన్న వాటిన 3 టెస్టులలోనే చాలా వాళ్ళకి ఏమైనా జాండీస్ ఉందా, లేకపోతే జ్వరంతో ఏమైనా ప్రాబ్లం, ఈ రక్త కణాలు తగ్గినాయా, మలేరియా జ్వరంతో కానీ ఈ డెంగ్యూ ఫీవర్స్తో కానీ రక్త కణాలు తగ్గుతాయి. ఆ రక్త కణాలు తగ్గినప్పుడు సార్ వాళ్ళు ఇమీడియట్గా దానికి ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడమో లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వడమో చేస్తారు, అంత ప్రమాదం జరగదు. అదే వీళ్ళు లేట్ చేసి పోయే వల్ల ఆ ట్రాన్స్ఫ్యూషన్ వరకు వస్తుంది, ఇంజెక్షన్తో కూడా తగ్గకుండా వస్తుంది. అంత తెచ్చుకున్నప్పుడు వేరే వాళ్ళు రక్తం ఎక్కించాల్సి వస్తుంది. వీళ్ళు అదే తొందరలో వచ్చింటే ఒక ఇంజెక్షన్ ట్యాబ్లెట్తో పెడతారు, సార్ వాళ్ళకి తెలుసుంటుంది చేస్తారు. వీళ్ళు ఏమంటే లేట్ చేసేటప్పటికి తలకు వచ్చేస్తుంది, సెరిబ్రల్కి వస్తుంది. దేనికైనా కానీ ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్, తొందరగా ఏదైనా సరే. అప్పుడు మనకి చిన్న దీంతో 2-3 డేస్ జ్వరం అడ్మిషన్ చేస్తాం, వచ్చేస్తాం, వెనక్కి తెలుసుకుంటాం, ఇంకొకరికి రాకుండా చూసుకుంటాం. వీళ్ళు ఇంత ప్రమాదాన్ని ముంచుకొచ్చే వరకు ఉండేదాని వల్ల మళ్ళా తిప్పి ఇప్పుడు సెరిబ్రల్కి వచ్చింది అనుకో, ఒకసారి ఫీవర్ సెరిబ్రల్కి వస్తే బ్రెయిన్కి వచ్చేస్తుంది. బ్రెయిన్కి వచ్చినప్పుడు ప్రపంచం మనవాళ్ళు చూసినా మన ప్రపంచాన్ని చూడలేము, మన వాళ్ళు మనవాళ్ళు చూసినా మనం మన వాళ్ళని చూడలేము. అంతవరకు తెచ్చుకోకూడదు. కొన్ని టెస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఒకవేళ సార్ ఇప్పుడు డబ్బులు పోతే ఈ పొద్దు పోతే సంపాదించుకుంటాము.
1: ఇప్పుడు మీరు అన్నారు ఇలా మనం ప్రథమ చికిత్స చాలా ముఖ్యము అంటూ తర్వాత ఈ పరీక్షలు కూడా చెప్తున్నారు. అయితే సాధారణంగా ఇప్పుడు మనకు ముందుగానే ఏమన్నా జబ్బులు రావచ్చా అని తెలుసుకోవడం కోసం ఈ చెకప్ అన్నారు, అవి ఎటువంటి పరీక్షలు చేస్తే ముందుగా మనకు వచ్చే మనకు తెలుస్తాయి అంటారు
0: సార్? మాస్టర్ హెల్త్ చెకప్ అని బయట కూడా చేస్తా ఉన్నారు, దాంట్లో సుమారుగా 24-30 ఐటమ్స్ వచ్చేస్తాయి. మినిమం మనం చేసుకోవాలంటే థైరాయిడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఊపిరితిత్తులు కానీ ఎక్స్రే అని వస్తుంది, గుండెకి ఈసీజీ అని వస్తుంది, అట్లా కంప్లీట్ హిమోగ్రామ్ అని దాంట్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు వాటి తెలుస్తాయి. ఆ తెలిసినప్పుడు వాటిని తీసి టెస్ట్ చేస్తే దాంట్లోనే మినిమం పేషెంట్ కొన్ని వాల్యూస్ ఇస్తారు, దాన్ని చూపిస్తే మామూలు MBBS డాక్టర్ అయినా చూస్తే చెప్పేస్తారు, ఈవెన్ సిస్టర్ చూస్తే కూడా ఇది ఏమన్నా ఉంటే చెప్పేస్తారు. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ కాడికి వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు అంటే సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో తీసుకోవచ్చు, లేదంటే మనం ఆహారపు జీవన శైలిలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇలా ప్రమాదాన్ని ఎదుర్కొంటామని మనకి తెలిసిపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవచ్చు, మార్చుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. తీరా ప్రమాదం వచ్చినప్పుడు వెళ్తే వెనక్కి వచ్చేది ఉండదు, మనకు ఆయుష్ తగ్గిపోతుంది, అనారోగ్యము నుంచి ఆరోగ్యానికి వచ్చేది ఉండదు.
1: మనతో పాటే కాకుండా మనతో ఉన్న వాళ్ళందరికీ,
0: ఫ్యామిలీకి, బంధువులకి, సమాజానికి.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పారు హెల్త్ చెకప్ అనేది మనం ముందుగా చేయించుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు. సాధారణంగా మనుషులకి మరి ఎటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి అంటారు
0: సార్? ఇప్పుడు ఎక్కువ మందికి గర్భముఖి సంచి క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆడవాళ్ళకి వస్తే, మగవాళ్ళకి వస్తే లంగ్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్, మగవాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడితే 100 మంది వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార అలవాటు

0: తోటే ఉంది.
1: ఉంటుంది.
0: ఎందుకంటే స్మోక్ చేస్తాం మేడం 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి, మేము ఆపేసి 5 ఏండ్లైంది 10 ఏండ్లైంది అని చెప్తున్నారు. ఆపేసిన కొంతమంది మంచి ఆహారం తీసుకుంటే, ద్రవ పదార్థాలు ఆహారము వాళ్ళల్లో కొద్ది రోజులు లేట్ చేసి వస్తూ ఉంది. ఒకవేళ క్యాన్సర్ రాకపోయినా, ఆస్తమాగా వదిలిపెట్టట్లేదు, టీబీ వదిలిపెట్టట్లేదు, ఏజ్ వచ్చే కొద్దికి వాళ్ళకి ఆస్తమా అన్న వస్తుంది, టీబీ అన్న వస్తుంది. ఎంత మంచిగా ఆహారం తీసుకున్నా ఆస్తమా వదలట్లేదు ఈ స్మోక్ చేసిన వాళ్ళల్లో. డ్రింక్ చేసిన వాళ్ళల్లో కంటే కూడా స్మోక్ చేసిన వాళ్ళల్లో తొందరగా క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ ఆల్కహాలిక్ తీసుకునే వాళ్ళల్లో కొన్ని ఏళ్ళు లేటుగా వస్తుంది. ఆ లేటుగా వచ్చి లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, లివర్కి కడుపు క్యాన్సర్స్ వస్తున్నాయి. అట్లా తీసుకొని జ్ఞాపకశక్తి, మెయిన్గా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. తన వాళ్ళు ఎవరో, ఇద్దరు వాళ్ళు ఎవరో తెలియట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఆ విధంగా అవుతా ఉంది. కాబట్టి అలవాట్లు తెలుసుకున్నారనుకోండి, ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో అబ్నార్మాలిటీ వాల్యూస్ ఉంటాయి, ప్రోటీన్ వాల్యూస్ తెలుస్తాయి, జాండీస్ ఉన్నాయా తెలుస్తాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్ తెలుస్తుంది. అప్పుడు వెంటనే డాక్టర్కి వెళ్తే ఇలా చేయకూడదు, మనం మానేయాలి అనేది వాళ్ళు తెలుసుకుంటారు ఆ టెస్టులు చేసుకోవడం వల్ల. వాళ్ళు అట్లా చేసుకోకుండా తీరా లాస్ట్ స్టేజ్కి వచ్చి ఒక భాగంలో క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది అన్ని భాగాలకు పాకిపోయి వేర్లు పెట్టిపోతుంది. ఇప్పుడు మర్రి చెట్టు ఊడలు చూసారు, ఆ విధంగా లివర్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, గుండెకి, ఊపిరితిత్తులకి, వెముకలకి, ఇట్లా అన్ని భాగాలకి, కడుపులో అన్నిటికి, చర్మానికి, అన్నిటికీ పాకిపోతుంది. పాకిపోయినప్పుడు సెకండరీస్ అంటారు కదా, సెకండరీస్ అంటే ఇట్లా వేర్లు ఒక భాగం నుండి క్యాన్సర్ వచ్చి అది లోపల అన్ని భాగాలకు పాకిపోయిందని సెకండరీస్ అని అంటారు సార్ మామూలుగా. అట్లా మర్రి చెట్టుకి ఏ విధంగా అయితే ఊడలు పాకిపోయినాయో ఆ విధంగా అన్ని భాగాలకు పాకిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసేది ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఒకటి భాగంలో ఉండి ప్రథమ తొందరగా వెళ్ళారనుకోండి, పరీక్షల ద్వారా తెలుసుకున్నారనుకోండి, భాగాన్ని సర్జరీ ద్వారా తీసేస్తారు, దానికి కరెంటు పెడతారు, మందుల ద్వారా కొంతవరకు నయం చేస్తారు. అలా నయం చేస్తే చాలా వరకు 5 ఏండ్లు బతికే వాళ్ళని 15 ఏండ్లు కూడా బతికిస్తా ఉన్నారు. అదే తీవ్ర పరిణామం ఏర్పడినప్పుడు వస్తే మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, గవర్నమెంట్ ఎంత ఇచ్చినా, డాక్టర్స్ ఎంత కష్టపడినా, నర్సింగ్ కేర్ నుంచి ఎంత చేసినా, కానీ వాళ్ళ జబ్బును మనం వెనక్కి తీసుకురాలి. అది అవగాహన అనేది వచ్చి ప్రజల్లో ఇప్పటికన్నా ఇంత ఉంది. ఇప్పుడు మనకైతే సార్ ముందు అయితే తెలిసేది కాదు, వాళ్ళు అస్సలు డబ్బులు హాస్పిటల్ ఖర్చు పెట్టమంటే, పైసా ఖర్చు పెట్టమంటే పెట్టారు. 2007కి ఇప్పటికి చూస్తే అప్పుడు అంత సెన్సస్ తెలిసేది కాదు క్యాన్సర్ ఇంత ఉంది అని. గర్భముఖ సంచి క్యాన్సర్స్ తో ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఒక 50 మంది ఉంటే, ఆల్రెడీ రేడియోథెరపీకి పోయిన వాళ్ళు 50 మంది ఉంటే, ఈ రోజు మళ్ళీ కేసులు మినిమం 50 మంది ఉంటారు. అంటే ఒక సిమ్స్ కే ఇంతమంది మినిమం అటో ఇటో వస్తుంటే బయట హాస్పిటల్ లో ఎంతమంది ఉంటారు చూడండి. అట్లా 2030కి ఓల్డ్ క్యాన్సర్ డే రోజు స్టేట్మెంట్ ఇచ్చారు, రేడియో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, 50% క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు
1: మొత్తం
0: ప్రపంచ జనాభాలో. 50% క్యాన్సర్ 2030కి 50% క్యాన్సర్ పేషెంట్స్ అంటే, వీళ్ళు తీసుకుంటే ఆహారంలో ఎంత దురలవాట్లకు అలవాటు పడుతున్నారో, ఎంత దిగజారిపోతున్నారో చూడండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటేనే మన ప్రపంచం అంతా, మనం భారతదేశం సంపదలో ఉంటుంది. ఎప్పుడైతే అనారోగ్యం అయితే మన సంపద కోల్పోయినట్టే కదా సార్, రోజు రోజుకు మనం ఆరోగ్యం కోల్పోతే మన సంపదను కోల్పోయినట్టే. ఇంత లక్ష్యాలు పెట్టినా ఎంత మంది క్యాన్సర్ నుంచి లేకుండా పోగొట్టుకొని ముందుకొచ్చారు అనేది మనం ఆలోచిస్తే, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎంత వైద్యం ఇచ్చినా, క్యాన్సర్ ఎంత ఇచ్చినా, లాస్ట్ చివరి క్షణాలకు చేరిపోతున్నారు కానీ, లాస్ట్ దీనికి ఇట్లా కిందికి వెళ్తున్నారు కానీ, ఇట్లా ముందుకొచ్చి క్యాన్సర్ నుంచి వచ్చే సమయం వెనక్కి అన్న వాళ్ళు లేరు. నాకు తెలిసి నేను చూసి ఇట్లా పల్లెల్లోగా
1: జీవనం, జీవితాన్ని కొంచెం ఆయుష్ని కొద్దిగా పొడిగించవచ్చు కానీ,
0: క్యాన్సర్ నుంచి నివారించుకోవడం అనేది లేదు.
1: తక్కువ
0: జబ్బు కనుక్కున్నారు, వైద్యం కనుక్కున్నారు, కానీ కంప్లీట్ గా క్యాన్సర్ క్యూర్ చేయడానికైతే లేదు అంటున్నారు. వాషింగ్టన్, అమెరికాలో భారతీయ సంతతి వాళ్ళు కనుక్కుంటారు రోజుకు ఒకటి ఇలా చేస్తున్నారు అనేసి. కానీ తీరా అది వచ్చి వచ్చే లోపలికి రోజుకు రోజుకు పెరుగుతున్నారు, కానీ క్యాన్సర్ పేషెంట్స్ తగ్గట్లేదు.
1: ఎందుకంటే ప్రధానంగా వారి జీవన విధానాలు,
0: జీవన శైలి విధానం
1: అలవాట్లు.
0: ఇప్పుడు ఈ గర్భముఖ సంచి క్యాన్సర్స్ మెయిన్ గా విలేజ్ వాళ్ళకే ఎక్కువ వస్తుంది, టౌన్ లో తక్కువ. ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో వాళ్ళకి అవేర్నెస్ ఉంది, ఆ క్లీన్లీనెస్ తో పాటు నీళ్ళు ఎక్కువ తాగడం, ఆహారం మంచిగా తీసుకోవడం అట్లా అలవాటు ఉంది. ఈ పల్లెల వాళ్ళకి అవగాహన లేదు, నీళ్లు చాలా తక్కువ తాగుతారు, క్లీన్లీనెస్ అంతా పూర్ ప్రోగ్నోసిస్, ఆ పరిశుభ్రత అనేది, ఇంటి చుట్టూ చెత్తలుంటాయి, ఇంట్లో కూడా అపరిశుభ్రంగా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పినా తెలియదు, వాళ్ళకి వినిపించుకోరు. అట్లా చేసేదాని వల్ల ఆహారం కూడా సరిగా తీసుకోరు, వేళకి సరిగా నీళ్లు తాగరు, వాళ్ళు మళ్ళీ టైం మనలాగా అన్ని మజ్జిగని పళ్ళరసాన్ని అంటే వాళ్ళకు లభ్యము కాదు, పాపము చాలా కష్టము. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకొని వాళ్ళు పడే బాధలు సార్, నేను ఒక సూపర్వైజర్ రౌండ్స్కి వెళ్తాను, రౌండ్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, నాకు డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కనీసం పలకరించాలని ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. వాల్యుబుల్ టైము ఈ నాకు, ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను లోపలికి ఎంటర్ అయినా నాకు అంత సాటిస్ఫాక్షన్.

0: ఇట్లా ఉండదు. ఇప్పుడు ఏమనంటే సామరస్యంతో మనం ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్థాన చలనం చెందకముందు, అంటే నేను రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి వాళ్ళతో మాట్లాడడానికంటే రిటైర్డ్ కాకముందు ఆన్ డ్యూటీలో వాళ్ళతో మాట్లాడితే నాకున్న సాటిస్ఫాక్షన్ తో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో చెప్తున్నారు. అస్సలు ఇప్పటికి కూడా ఎంతమంది పస్తులు ఉన్నారు, మూడు పూట్ల తినకుండా ఎంతమంది బాధపడుతున్నారు. అసలు ఒక రేడియోథెరపీ క్యాన్సర్ వార్డు కానీ చూస్తే అలాగా బాధలు ఎదుర్కొంటున్నారు. అలాంటిది రాకూడదు అంటే,
1: జబ్బు రావటం కాదు కానీ ఆ జబ్బు వచ్చిన తర్వాత చికిత్సలో కూడా
0: నొప్పి సార్, క్యాన్సర్ తో పడే బాధ నొప్పి ఇంకొక నొప్పి దేంతో అలా ఉండదేమో అంత బాధలు పడుతున్నారు. అలా రాకూడదు అంటే జీవనశైలిని మార్చుకోవాలంటే వీరు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తొందరగా పల్లె వాళ్ళైనా పట్టణం వాళ్ళైనా ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు ఏదైనా చిన్న సమస్య ఆకలి కాకుండా పోవచ్చు, ఏదైనా కొంచెం ఆహారమే కూడా ఎక్కువ తీసుకోవచ్చు, లేపు ఏదైనా ఉండొచ్చు సార్. మనకిప్పుడు ఆహార అలవాట్లతో వచ్చినవైనా ఉండొచ్చు, వంశ పారంపర్యమైనతో వచ్చినవైనా ఉండొచ్చు, దేనికైనా కానీ ఆలస్యం అనేది చేయకూడదు. ఆలస్యం అయితే అమృతం కూడా విషమైపోతుంది. అలా ఆలస్యం చేయడం వల్ల మనకున్న ఇది ఇంకా ఎక్కువ చేసుకోవడానికంటే ఆలస్యం కూడా తొందరపడి వైద్యుడి దగ్గరికి వెళితే మనకు తొందరగా పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారంతో వచ్చే జబ్బులను కూడా పోగొట్టుకోవచ్చు.
1: అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ నివారణ చర్యలు ప్రస్తుతం మన ఇంట్లోనే ఉన్నాయి,
0: ఇంట్లోనే ఉన్నాయి, మన చేతుల్లోనే ఉన్నాయి.
1: ఇవి కొన్ని జబ్బులు ఇప్పుడు మీరు అన్నారు క్యాన్సర్స్, కొన్ని మనం ఆహార అలవాట్లు మార్చుకుంటే కూడా చాలా వరకు నివారించుకోవచ్చు అది అన్నారు. అయితే మన జీవన విధానాన్ని బట్టి కాకుండా, లేకపోతే వంశ పారంపర్యంగా కాకుండా, ఇంకా వేరే విధంగా ఏమైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందండి?
0: కాకుండా అంత తక్కువ సార్, వేరే దీనికి మనకు సైడ్ ఎఫెక్ట్ ఒకరి నుంచి ఒకరికి వచ్చేనే తక్కువ. ఇప్పుడు హెచ్బిసిసి ఉంది పచ్చకామెరలో లాంటివి, వాళ్ళకి వేసిన ఇంజెక్షన్లు వేస్తే వాళ్ళని డైరెక్ట్ గా తాకడం వల్ల అట్లేదన్నా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చేతిలో లేడీస్ కి అయితే ఇట్లా పగుళ్ళు ఉంటాయి సార్, అట్లా పచ్చకామెరల పేషెంట్ ని హెచ్బిసిసి పాజిటివ్ పేషెంట్స్ ని టచ్ చేయడం సార్ వాళ్ళు చెప్తుంటారు. అట్లా ఇప్పుడు ఈ పిల్లలు యూరిన్ పాస్ చేస్తారు, వాళ్ళ కామెర్లు యూరిన్ పాస్ చేస్తే తొక్కడం వల్ల చిన్నపిల్లలకు అంటుకుంటుంది. ఈ టీబీలు ఉన్నాయి, కాఫ్ చేస్తే ఒకరి నుంచి పేపర్లో రాస్తున్నారు ఒక్కసారి కాఫ్ చేస్తే 40,000 క్రిములు బయటకు వస్తాయి అని. అలా క్రిములు బయటకు వచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వస్తాయి, కళ్ళు ముక్కులు అన్ని ఓపెన్ లో ఉంటాయి, లోపలికి వెళ్తాయి. మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటే మనకు అవేం చేయు, వాటిని గిల్ చేస్తాం. మనకు రెసిస్టెన్స్ పవర్ లేకుండా చాలా వరకు పిల్లల్లో ఎక్కువ వచ్చేస్తుంది. అట్లా సంక్రమణ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వచ్చేది, వాళ్ళకి సరిగా ఆహారం తీసుకోరు, రెసిస్టెన్స్ పవర్ ఉండదు, దానివల్ల కాఫ్ చేసినప్పుడు ఇట్లా యూరిన్ పాస్ చేసినప్పుడు తొక్కడం వల్ల తొందరగా వచ్చేస్తుంది. అలాంటి ఏదైనా ఉంటే కాఫ్ వస్తే మనం తాచారం చేయకూడదు. సాయంత్రం పూటలు జ్వరం వస్తుంది, వస్తే చిన్నపిల్లల నుంచి ఏదైనా వస్తే టీబీ అట్లా వస్తే వాళ్ళకి సరైన డాక్టర్ దగ్గర తీసుకుపోతే సరైన మందులు పెడతారు, సరైన ఆహారం అది పెడితే వాళ్ళు ముందుకు వచ్చేస్తారు, వెనక్కపోయేది ఉండదు. ఇట్లా ముందుకు వచ్చేస్తారంటే రోగం పోకుండా ఆరోగ్యానికి వస్తారు ఆ విధంగా చేయడం వల్ల.
1: అంటే ముందుగా చేతులు లేకుండానే మన ప్రమేయం లేకుండా కూడా
0: కొన్ని వ్యాధులు వస్తాయి. ఇప్పుడు పచ్చకామెర్లని అట్లా వస్తాయి, ముందు జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఊపుతున్నారంటే CD4 CD8 కౌంట్ అనేది చేస్తే గానీ మనకు కరెక్ట్ గా తెలుస్తుంది, ఇప్పుడు చేస్తే కొన్ని తెలియకపోవచ్చు అనేసి ఆ CD4 CD8 కౌంట్ చేస్తే మాకు 3 ఏళ్ళ ముందరే బయట తెలిసిపోతుంది. అలాంటివి చూసారా ఎంత మంచిగా ఉంది. కాబట్టి సైన్స్ చాలా డెవలప్ అయింది అసలు, సైంటిఫిక్ గా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ రోజుల్లో 10 రూపాయలు పోతే సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోతే సంపాదించాం. కాబట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యంగా ఉండడానికి చూడాలి సార్ ప్రతి ఒక్కరు.
1: అంటే ప్రధానంగా మనం ఆరోగ్య పరిరక్షణకు బాగా అవగాహన కలిగి ఉండి ఇంట్లోనే మనం మన ఆహార అలవాట్లు గనక చక్కగా మార్చుకుంటే ఎటువంటి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండదు. ఒకవేళ దురదృష్టవశాత్తు వేరే పరిస్థితుల మూలాన అనారోగ్య పాలన పడితే సంబంధిత వైద్యుల్ని సంప్రదించి, వ్యాధి ఎక్కువ కాకముందే సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తే ఆ వ్యాధి ముదరకుండాను దానివల్ల మిగతా వాళ్ళకి ఇబ్బందులు రాకుండా తనకి ఇబ్బంది రాకుండా ఉండొచ్చు. మరి చాలా మంచి విషయాలు తెలియజేశారండి మీనాక్షి గారు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఆరోగ్యం పట్ల మన శ్రోతల్లో ఇంకా అవగాహన బాగా పెరుగుతుందని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.
2: మీరు ఇంతవరకు మంచి ఆరోగ్యానికి సమతుల ఆహారం శ్రీ జి మీనాక్షి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సినిమా పాట విన్నారు. ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హోర్ముస్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: स्वीकार्य नहीं है. इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరాక్చి పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి

0: కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యహ్ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే

0: डॉक्टर जोड़ेगा।
1: ఆత్మనిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014లో 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुँच जाएगा.
1: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈరోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిస్లినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్ట్రీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిస్లినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేయబడిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపినందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ సెంటర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్యాసేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపైన ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో చీడపురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కే బుజ్జిబాయి గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు ఉంటాయి. ముందుగా కొన్ని వ్యవసాయ ప్రకటనలు విందాం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. తెరే బిజూ కా
3: पुतला बोल रहे हैं?
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: परम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परम्परा है परम्परागत खेती.
5: వ్యవసాయ ప్రకటనలు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మొక్కజొన్న సాగులో చీడ పురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం.
6: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో మొక్కజొన్నలో చీడ పురుగుల యాజమాన్యం గురించి తెలియజేయడానికి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం.
7: నమస్కారం సార్.
6: ఓకే మేడం గారు, మన ప్రాంతంలో మరి మొక్కజొన్నను కూడా రైతులు సాగు చేయడం జరుగుతుంది. మరి మొక్కజొన్నను పలు రకాలుగా కూడా వాడుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ముందుగా మొక్కజొన్న గురించి కొన్ని విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
7: అలాగే సార్. ముఖ్యంగా ఏంటంటే మన పశ్చిమ ప్రాంతంలో మొక్కజొన్న సాగు అంతకుముందు కంటే కూడా ఇప్పుడు విరివిగా జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడడం వల్ల మొక్కజొన్న సాగుకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎకరాకు వచ్చేసి 25 నుంచి 30 క్వింటాల్ దాకా మొక్కజొన్న దిగుబడి అనేది వస్తుంది. దీనికి యాజమాన్య పద్ధతులు కూడా తక్కువగానే ఉంటుంది, పెట్టుబడి కూడా కొంచెం తక్కువగా ఉంటుండడం వల్ల ఎక్కువగా మొక్కజొన్నకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రైతులు. ముఖ్యంగా ఏంటంటే ఈ మొక్కజొన్నలో కూడా వివిధ రకాల మొక్కజొన్నలు ఉన్నాయి. దీంట్లో మొక్కజొన్నను మనం ఆహారం దాన్నే కాకుండా పశువుల దాణాలాగా కూడా ఉపయోగిస్తున్నాము. కోళ్ల పెంపకంలోను, చేపల పెంపకంలోను, తర్వాత పశువులకి దాణాలాగాను, తర్వాత వచ్చేసి మనం స్వీట్ కార్న్ లాగా యూజ్ చేస్తున్నాము. పెద్ద పెద్ద రెస్టారెంట్లలోకి వచ్చేసి దీన్ని స్వీట్ కార్న్లోనే చాలా ప్రాసెసింగ్ చేసి ఎక్కువగా రేటుకు అమ్ముకుంటున్నారు. అలాంటి పర్పస్కి కూడా దీన్ని ఇప్పుడు వాడుతున్నారు. ఇదేంటంటే పిల్లలకి కానీ మంచి ప్రోటీన్ ఇచ్చే ఆహార పదార్థం లాగా, కాబట్టి ఎక్కువగా మొక్కజొన్న సాగు కూడా మనకి పెరగడం జరిగింది. తద్వారా రైతులు కూడా మొక్కజొన్న సాగుని ఎక్కువగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి కోళ్ల పెంపకంలో గుడ్డు యొక్క క్వాలిటీని పెంచడం కోసము, తర్వాత కోళ్ళది బలాన్ని ఎక్కువగా చేర్చడం, బరువుని పెంచడం కోసము మొక్కజొన్నని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే మనకి మొక్కజొన్న సాగు కూడా ఎక్కువగా పెరగడం జరిగింది.
6: ఓకే మేడం గారు, మరి మొక్కజొన్న సాగు గురించి రైతు సోదరులకు వివరంగా చెప్పడం జరిగింది. ముందుగా మనం అనుకున్నట్టుగా మొక్కజొన్నలో మరి చీడ పురుగుల యాజమాన్యం గురించి చెప్పుకుందాం మేడం. ఇందులో ఏమేమి చీడలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, మరి వాటిని మనము ఎలా

0: వారించాలి అనే విషయాలు ఒక్కొక్కటిగా రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి మేడం.
1: ముఖ్యంగా మనకి మొక్కజొన్న సాగులో వివిధ రకాల చీడలు అనేది ఆశించడం జరుగుతుంది. ఎక్కువగా ఏంటంటే మొక్కజొన్నలో మనకి కాండం తొలచు పురుగు ఎక్కువగా ఉంటుంది. ఇది పైరు మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల దాని నుంచి ఆశిస్తూ ఉంటుంది. తల్లి పురుగు ఏంటంటే 2 నుంచి 3 వరుసల్లో ఆకుల మొదటి కాండం భాగంలో ముత్యాల వంటి గుడ్లను 7 నుంచి 20 రోజుల్లో పెడుతుంది. వారం రోజుల్లో గుడ్డు పగిలి పిల్ల పురుగులు మొదట ఆకు పైన పత్రహారతాన్ని గోకి తర్వాత కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి అంకురాన్ని తింటుంటాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సుద్ది మాదిరిగా లేదా అగ్గిపుల్లల మాదిరిగా చిన్న చిన్న రంధ్రాలు అనేవి పెడుతూ ఉంటాయి. ఆ చిల్లుల వరుసల్లో మనం గమనించుకున్నట్లయితే కాండం లోపల మొత్తం ఎస్ ఆకారంలో చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసి ఆకు మొత్తాన్ని తింటూ ఉంటుందన్నమాట. ఈ అలాగా మనము మొక్కజొన్నలోని ఏదైతే మనకి కాండం తొలచు పురుగు వచ్చిందనేది మనం ఈ పద్ధతిలో మనం గమనించుకోవచ్చు. అవి ఆకులను ఏంటంటే రంధ్రాలు పెట్టుకుంటూ వరుసల్లో రంధ్రాలు పెట్టుకుంటూ పైన ఆ మువ్వని మొత్తాన్ని చంపేస్తూ ఉంటుంది. అప్పుడు మువ్వ ఎండిపోయి చనిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ లేదా మువ్వకూళ్ళ తెగులు కూడా అంటారు. ముఖ్యంగా ఏంటంటే మొక్కజొన్నలో మనకి ఈ పురుగు ఎక్కువగా ఆశించడం వల్ల మొక్కజొన్న చిన్న దశలోనే అంటే 10 నుంచి 15 రోజుల్లోనే మనకి ఎక్కువగా మొక్కలన్నీ చనిపోతూ ఉంటాయి. దీన్నే మనము మువ్వకొళ్ళు తెగులు అంటాము లేదా కాండం కుళ్ళు తెగులు అంటాము. హార్ట్ డెడ్ హార్ట్ అని కూడా అంటాము. డెడ్ హార్ట్ అంటే ఏమిటంటే మొక్కకి ప్రాణం ఆ కాండంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని డెడ్ హార్ట్ అంటాము. ఇదేంటంటే ఎక్కువగా మొక్కజొన్నలో మనకి 10 నుంచి 15 రోజుల్లోనే పంట వేసిన తర్వాత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ కాండం తొలచు పురుగుల్ని మనము గుర్తించుకొని రైతులు గనక దీనికి తగు పిచికారీలు గనక చేసుకున్నట్లయితే దీన్ని చిన్న దశలోనే మనము ఎక్కువగా పంట నష్టాన్ని కలిగించకుండా మనం చేసుకుంటాము.
0: ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో కాండం తొలచు పురుగు గురించి చెప్పారు కదా, కాండం తొలచు పురుగు గురించి మరి నివారించుకోవడానికి ఏమేమి పద్ధతులు ఉన్నాయి, ఎలా నివారించుకోవాలనే విషయాలు తెలియజేయండి మేడం.
1: మనం మొక్కజొన్నలో ఈ పురుగు ఆశించిందని చూసుకున్న వెంటనే మామూలుగా అయితే ఆ మొక్కని పీకి వేసేయాలి. ఎందుకంటే దాని ద్వారా ఆ పక్కన మొక్కలకు కూడా ఈ పురుగు ఆశించి మిగతా వాటిని కూడా వీటిని చంపి తినేస్తుంది. కాబట్టి ఆ మొక్కలు ఎక్కడైతే 1-2 మొక్కలు మనము పంట మీద గుర్తించుకుంటామో వాటిని మొక్కని పీకి పక్కన పడేసేయాలి. తర్వాత ఏంటంటే మనకి ఇది అసలు ఈ పురుగు ఆశించకుండా ఉండడం కోసము మన పంట చుట్టూ 1-2 లేదా 3 వరుసల్లో మనం జొన్న పంటని మన కంచె పంటగా వేసుకోవాలి. ఈ కంచె పంటగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పక్క పొలం నుంచి మన పొలానికి ఈ పురుగు అనేది రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మనము అంతర పంటగా వీటి కింద కందులు కానీ సోయాబీన్ కానీ బొబ్బర్ల సాగుని కానీ మనం చేసుకున్నట్లయితే వీటిలో ఏంటంటే ఆ పురుగు ఉధృతి అనేది కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ఒకసారి ఈ పురుగు అనేది వచ్చినప్పుడు మువ్వ లోపలికి వెళ్ళి తినేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏంటంటే కొన్ని యజమాన పద్ధతిలోని పురుగు మందులను స్ప్రే చేసుకోవాలి. క్లోరంట్రానిఫ్రోల్ అనేది 0.3 ఎంఎల్ గనక 1 లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే లేదా మనం మధ్యలో ఆ గుళిక మధ్యలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం 3 కేజీలు గినక 1 ఎకరానికి చొప్పున గుళిక లోపల కాండం లోపల గినక పడేసినట్లయితే అందులో పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. తర్వాత మనకేంటంటే యాజమాన్య పద్ధతిలో నత్రజని కానీ భాస్వరం కానీ ఎరువులు అనేది సమపాలలో అందించడం కూడా చెయ్యాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ కాండం తొలచు పురుగులు అనేవి మనం పురుగు గుడ్డు పరాన్నజీవిని గినక దాని మీద గినక వదిలినట్లయితే ఆ పరాన్నజీవి వెళ్ళి కాండంలో ఉన్న ఆ పురుగుని తినేయడం జరుగుతుంది. దానికి కూడా మనం ఏంటంటే ట్రైకోగ్రామా అనేది మనము దాదాపుగా 10 నుంచి 12 రోజుల్లోపు ఒకసారి తర్వాత 22 రోజుల్లోపు గినక ఒకసారి ట్రైకోగ్రామాని గినక మనము జీవిని గినక రిలీజ్ చేసినట్లయితే దాని ద్వారా కూడా మనకి ఈ పురుగుని అనేది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది.
0: ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో చీడ పురుగుల యాజమాన్యంలో భాగంగా కాండం తొలచు పురుగు గురించి వాటి నివారణ గురించి చక్కగా తెలియజేశారు. మరి ఇందులోనే మరి కత్తెర పురుగు అనేది ఆశించడం జరుగుతుందన్నాము మొక్కజొన్నలో, కత్తెర పురుగును కూడా ఆశించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేయండి మేడం.
1: మొక్కజొన్నలో ఇంకొక మరొక చీడ ఏంటి అంటే ఎక్కువగా పురుగులు ఆశించేది ఏంటంటే కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగుని మనం ఎలా గుర్తించాలంటే ఇది గొంగళి పురుగు ఆకారంలో ఉంటుంది. దాని పైన తలభాగంలో వై ఆకారంలో గుర్తులుంటాయి. దాని పొట్ట మీద తిన్న తిన్న తెల్లని చుక్కలుంటాయి, తర్వాత నల్లని చారలుంటాయి. ఈ పురుగుని మనం ఎలా గుర్తించాలి అంటే పంటలో కత్తెరలాగా ఒక కత్తెరని మనం ఎలాగైతే చేసుకుంటామో అట్లాగే సైడ్ సైడ్ ఆకులన్నీ తినుకుంటా కొసల పైన ఉన్న భాగాలన్నీ తినుకుంటూ వస్తుంది. దానికి ఈ గొంగళి పురుగు ఏంటంటే కాండం మధ్యలోకి వెళ్ళిపోయి ఆకులు పైన ఉన్న

0: పత్రహరితాన్ని మొత్తాన్ని కూడా తినేస్తూ ఒక కత్తెర మాదిరిగా కట్ చేసుకుంటూ, మనం ఎప్పుడైనా ఒక మొక్క పీకి చూసుకున్నప్పుడు అది కత్తెరతో ఎలా అయితే కట్ చేస్తూ ఉంటుందో అలాగా ఆకుని మొత్తాన్ని తినుకుంటూ వెళ్తుంది. అందుకే దీన్ని కత్తెర పురుగు అని అంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి పంట వేసిన తర్వాత 20 నుంచి 25 రోజులు లేదా 35 రోజుల వరకు ఈ కత్తెర పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో గనక మనం గుర్తించకుండా ఉన్నట్లయితే మొక్కజొన్న అనేది బాగా నష్టపరచడం జరుగుతుంది. 2-3 రోజుల్లోనే పంట మొత్తాన్ని దాన్ని కంప్లీట్గా ఆహారం మొత్తంగా తినేసుకొని మన ఎకరాల ఎకరాల పొలాన్ని అనేది నాశనం చేయడం జరుగుద్ది. మనం దీన్ని మొదటిగా ఏంటంటే గొంగళి పురుగు ఆకుపై పత్రహరితాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఏమంటే ఆకులు చివరి తినుకుంటూ వస్తుంది. అట్లాగా మనం దీన్ని గుర్తించవచ్చు, కత్తెర పురుగు వచ్చిందనేది మనకి బాగా గుర్తించవచ్చు అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఆకులు భాగాలు తినడమే కాకుండా మొక్క కాండము మనకేంటంటే లోపల కండె తయారవుతున్నప్పుడు లేతగా ఉంటుంది, కాబట్టి ఆ లేత భాగాల్ని కూడా మొత్తం తినేస్తూ లోపల ఇటువంటి కంకి అనేది రానికుండా చేస్తుంది అనమాట. ఈ కత్తెర పురుగు గనక మనం ఒక 4-5 రోజుల్లో గనక చూసుకోలేకపోతే పూర్తిగా పంట మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది.
1: ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో చీడ పురుగుల యాజమాన్యంలో భాగంగా కత్తెర పురుగు మరి దాని నివారణ చర్యలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మొక్కజొన్నలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏమేమి ఉన్నాయి, మరి రైతులు ఏ విధంగా వాటిని పాటించాలనే విషయాలు కూడా చెప్పండి మేడం.
0: ముఖ్యంగా ఏంటంటే ఈ కత్తెర పురుగు అనేది మనకి ఎక్కువగా ఉధృతి ఉంటుంది, కాబట్టి దాన్ని మనం నివారించుకోవడానికి పంట చుట్టూగా 2 లేదా 3 వరుసల్లో నేపియర్ గడ్డి, ఈ కాలు ఇప్పుడు ఏంటంటే మనం అందరికి గేదెలకు కూడా ఈ నేపియర్ గడ్డి అనేసి మనం వాడుతున్నాము, చూడడానికి మనకి జొన్నలాగా సజ్జలాగా ఉంటుంది. 3 నుంచి 4 వరుసల్లో కనుక ఈ నేపియర్ గడ్డి వేసుకున్నట్లయితే మనకి పక్క పొలం నుంచి వచ్చే ఈ పురుగుని మన పంటను అనేది చూడకుండా ఉండటానికి మనము ఒక వెజిటేటివ్ బ్యారియర్ లాగా చుట్టూ ఒక కంచె పంటలాగా మనము దాన్ని వేసుకోవడానికి ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏదన్నా గడ్డి జాతి మొక్కల్ని మన పంట చుట్టూ కూడా ఒక 3 నుంచి 4 వరుసల్లో మనం దీన్ని వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలు వేసినట్లయితే ఆ బుట్టలలో పురుగులు అనేవి పడడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనం వీటిని ఉధృతిని తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి. అవి ఎక్కడైతే ఉంటాయో ఆ మొక్కల్ని పీకేసి వాటి గుడ్లని అన్నీ కూడా చంపేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏంటంటే వీటిని ట్రైకోగ్రామ బదనికలు అనేవి ఎకరానికి ఒక 20,000 చొప్పున కనుక మనం రిలీజ్ చేసామంటే, అంటే ఇవి ఏంటంటే మనకి ఏదైతే పురుగు హాని చేస్తుందో వాటిని చంపి తినే పరాన్న జీవులు లాంటివి అనమాట. ఈ ట్రైకోగ్రామ అనేది దొరుకుతుంది, వాటిని కూడా మనం పొలాలలో గనక వదిలినట్లయితే అవి కూడా అక్కడున్న గుడ్లని తర్వాత వాటి లార్వా దశలో ఉన్న పురుగులని చంపి నాశనం చేసి మన పంటని కాపాడడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ వీటి ఉధృతి గనక ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు మనకేంటంటే గొంగళి పురుగు నివారించడానికి 500 ml క్లోరిపైరిపాస్ని లేదా 400 ml క్వినాల్ఫాస్ని మనం అన్ని పంటలకు కూడా వేస్తూ ఉంటాము. వీటిని ఏంటంటే ఇవి గనక మన లార్వా దశలో ఉన్నప్పుడు అంటే పురుగు దశలో ఉన్నప్పుడు గనక స్ప్రే చేసుకున్నట్లయితే వీటిని మనము కత్తెర పురుగుని నివారించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కత్తెర పురుగుకి వేప నూనె, ఏ పురుగైనా సరే ఏ పంటకైనా సరే మనం వేప నూనెతో గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ వేప నూనెలో ఉన్న చేదుతనానికి గుడ్లు అనేవి పగలకుండా మళ్ళీ పిల్లల్ని పెట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత వేప నూనె ఉండే జిగురు పదార్థం మనము పంపించిన మందుని మనం ఏదైతే మనము రసాయనిక మందులు ఏదైతే మనము పంటల మీద ఆశించి పంటను నాశనం చేస్తున్న పురుగుల్ని చంపడానికి మనం వాడుకుంటామో ప్రతి రసాయనిక పురుగుల్లో కూడా వేప నూనెను కనుక వేసుకున్నట్లయితే ఆ చేదుతనానికి అందులో ఉన్న జిగురుతనానికి మనం అందించిన మందు అనేది అట్లే మొక్కల మీద కొంత సమయాన్ని దాని మీద ఉంచుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకు పురుగు కానీ ఏదైనా తెగులు కానీ ఉన్నా కూడా ఎక్కువసేపు వాటిని చంపడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వేప నూనెని మనకి ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున 2 లేదా 3 దశల్లో గనుక మనం వేప నూనె వాడుకున్నా కూడా మనం ఏ పురుగునైనా కూడా తగ్గించుకోవచ్చు. లేదా తర్వాత ఏంటంటే గొంగళి పురుగు గనుక ఎక్కువగా ఉన్నదంటే ఇమామెక్టిన్ బెంజైట్ అనేది మనం 80 గ్రాములు లేదా స్ట్రిప్టోపాస్ ఒక 60 ml 1 ఎకరానికి గనుక స్ప్రే చేసుకున్నా కూడా మనకి కత్తెర తెగుళ్ళు అనేది మనం నివారించుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే 2 లేదా 3 సార్లు ఈ పురుగుని మందుని పిచికారీ చేసుకోవాలి. ఎక్కువగా గనక గొంగళి పురుగులు మన పంటలో ఉన్నాయంటే 10 కేజీల తౌడును, 2 కేజీల బెల్లాన్ని మరియు 2 లీటర్ల నీటిని కలిపి ఒక రోజంతా నానబెట్టేసుకొని దాన్ని పులే పెట్టేసి తర్వాత రోజు గనక మన పంట పొలం మీద చల్లుకున్నట్లయితే స్ప్రే చేసుకున్నట్లయితే దీంట్లో థైడికార్బు గనక మనము జోడించి 100 గ్రామ్స్ థైడికార్బుని కలిపి మన పంటల మీద గనక సాయంత్రం వేళల్లో

0: గుడులల్లో మువ్వలలో వేసినట్లయితే కూడా ఆ మువ్వల్ని ఆ బెల్లాన్ని తినడానికి వచ్చిన పురుగు తినేసి చనిపోతుంది. తద్వారా కూడా మనం ఏంటంటే ఈ కత్తెర పురుగుని త్వరగా నివారించడానికి వీలుగా ఉంటుంది.
1: ఓకే మేడం గారు, మరి మొక్కజొన్నలో సమగ్ర యాజమాన్యంలో భాగంగా పేనుబంక గురించిన వివరాలు, మరి ఆ పేనుబంక ఆశించినప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: ముఖ్యంగా ఏంటంటే మనకు మొక్కజొన్నలో కాండం తొలచు పురుగు, తర్వాత కత్తెర పురుగు ఎంతైతే ఉధృతినిస్తుందో ఈ పేనుబంక కూడా బెట్టగా వచ్చినప్పుడు, అంటే మనకి వర్షాలు సరిగా లేక తేమ శాతం సరిగా లేనప్పుడు ఈ బెట్టగా వచ్చినప్పుడు మొక్కజొన్నలో ఈ పేనుబంక అనేది, దీని ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా పంట 20-30% నష్టపరుస్తుంది. ఈ పేనుబంక ఏంటంటే బెట్టగా ఉన్నప్పుడు మన మొక్క పైనకి చేరి గుడ్లు, తర్వాత ఆ పురుగంతా కూడా పైన ఉన్న పత్రహరితాన్ని మొత్తం తినేసి దాని నుంచి ఒక వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉంటుందో వాటిని జిగురు రూపంలో దాని మీద అంటిస్తుంది. ఆ జిగురు రూపంలో అంటించినప్పుడు వాటి వ్యర్థాలన్నీ కూడా జిగురు రూపంలో మొక్క పైనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి పైనుంచి వచ్చిన సూర్యరశ్మి అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల ఆ మొక్క అంతా కూడా చనిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, ఆకులన్నీ కూడా పాడైపోయినట్టుగా ఉంటుంది. దాని మీద ఉన్న ఆ పేనుబంక పురుగు కూడా పత్రహరితాన్ని మొత్తం గీకేసి తినేస్తుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంటుంది. ఈ పేనుబంక ఏంటంటే వాటి విసర్జ్యాలన్నీ కూడా శిలీంధ్రాలు సోకి, ఆ తర్వాత ఏంటంటే ఈ ఏ పేనుబంకలో ఉన్న విసర్జ్యాలన్నీ కూడా విసర్జించినప్పుడు దానిపైన ఏంటంటే పక్కనున్న శిలీంధ్రాలు కూడా ఆ విసర్జ్యాల మీద ఉండిపోయి అది కూడా మన మొక్కని నాశనం చేస్తూ ఉంటుంది. తద్వారా ఏంటంటే బాగా దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది.
1: ఓకే మేడం గారు, మరి ఈ సమగ్ర యాజమాన్యంలో భాగంగా పేనుబంక గురించి చెప్పారు. ఈ పేనుబంకకు సంబంధించి నివారణ చర్యలు ఏమేమి ఉన్నాయనేది వివరంగా తెలియజేయండి మేడం.
0: మనకి మొక్కజొన్నలో వచ్చిన పేనుబంక కూడా బాగా మన పంటని బాగా నాశనం చేస్తుంది. దీంట్లో కూడా మనం ఏంటంటే యాజమాన్య పద్ధతులు చూసుకుంటే మనం ఎస్టామిప్రైడ్ని మనం 1.5 గ్రాములు ఎస్టామిప్రైడ్ లేదా తర్వాత ఎసిఫెట్ని 1.5 ml ఎసిఫెట్ని లేదా ఎసిటామిప్రైడ్ని 0.2 గ్రామ్స్ గినక మనము చేసిన లేదా ఇమిడాక్రోపిడ్ని 0.3 ml మనము ఆ పంట మీద 1 ఎకరానికి చొప్పున మనం స్ప్రే చేసుకున్నా కూడా ఈ పేనుబంకని మనము నివారించుకోవచ్చు. తద్వారా కూడా మనం పంటను కాపాడుకుంటాము. ఎప్పుడైతే మనం బెట్టగా అనిపించిందో మన మొక్కలకి ఆ టైంలో ఈ పేనుబంక ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని సకాలంలో గనుక నివారించుకోలేకపోతే ఇది కూడా పంటని ఎక్కువగా నాశనం చేసి దిగుబడిని అనేది బాగా తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనకి ఎక్కువగా వచ్చేది ఈ 3 పురుగులు మన మొక్కజొన్నలో ఎక్కువగా వస్తాయి. పేనుబంక 1, కత్తెర పురుగు 1, తర్వాత కాండం తొలచు పురుగులు. ఇవి గనక మనము పంటని మొక్క వేసినప్పుడు 15 రోజుల నుంచి మనం 50 రోజుల్లోపు గనక ఈ పురుగులన్నీ కూడా రాకుండా మనం గనక జాగ్రత్త తీసుకున్నట్లయితే మనము దిగుబడిని దాదాపు 25 నుంచి 30 క్వింటాల్ దాకా కూడా మొక్కజొన్నలో మనం దిగుబడిని చూస్తుంటాము. కాబట్టి రైతు సోదరులు ఈ 3 పురుగుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండి సకాలంలో యాజమాన్య పద్ధతులు పాటించుకొని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము.
1: ఓకే మేడం గారు, మరి సమగ్ర యాజమాన్యంలో భాగంగా పేనుబంక గురించి కూడా, దాని నివారణ చర్యలు కూడా చక్కగా తెలియజేశారు. మొక్కజొన్నలో చీడ పురుగులు యాజమాన్యం గురించి మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారు రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు మొక్కజొన్న సాగులో చీడ పురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి మార్కాపురం మండలం వ్యవసాయ అధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.
3: జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

సంసార శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. మరి ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. సరిచేయడానికి ఓ మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణలు ఒక్కసారి మనం విందాము.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

0: సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
1: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే పిఎంఎఫ్ఎంఈ ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
1: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
0: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
1: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
0: ఇందులో మహిళలకు కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ

0: ఇవి కూడా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
1: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
1: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
0: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
1: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
0: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
1: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటిఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
0: నవీన్ కుమార్ గారు,
1: చెప్పండి.
0: స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
1: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
0: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
1: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక

0: టీమ్ ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం చోళులు. ముందుగా విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. సీటెట్ ప్రకటన. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువులకు అర్హత సాధించేందుకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ను సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు, పరీక్ష పేరు సీటెట్ సెప్టెంబర్ 2026, నిర్వహించు సంస్థ పేరు సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు. దీని ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు పరీక్షల్లో ఉత్తీర్ణ

అయిన వారి కోసం విద్యార్హతలు. సీటెట్లో రెండు రకాల పరీక్షలు ఉంటాయి. పేపర్ వన్, ఈ పరీక్ష రాయడానికి అభ్యర్థులు 2 సంవత్సరాల డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం డిఈడి కోర్సు చదువుతున్న వారు కూడా అర్హులే. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించడానికి పేపర్ 1 పాస్ అవ్వాలి. ఇక పేపర్ 2 గురించి, ఈ పరీక్ష రాయడానికి అభ్యర్థులు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ అంటాము, లేదా ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేయాలి. చివరి సంవత్సరం బీఈడి లేదా బీఈడి డిగ్రీ చదువుతున్న వారు కూడా అర్హులే. 6 నుంచి 8-9 తరగతుల వరకు బోధించుటకు పేపర్ 2 పాస్ అవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా 132 నగరాల్లో 27 భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. తెలుగులో కూడా రాసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణకు వచ్చేటప్పటికి హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మార్కులు పేపర్ 1, పేపర్ 2 రెండింటిని 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు, ఒక్కొక్క పేపర్కు 2.5 గంటల సమయం ఇవ్వబడుతుంది. గమనిక, ఇందులో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు అని గమనించుకోండి. ఇక దరఖాస్తులకు ప్రారంభ తేదీ 11 మే 2026, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ నెల, అంటే వచ్చే నెల 10వ తేదీలోగా పంపుకోవాల్సి ఉంటుంది. ఇక సీటెట్ పరీక్ష జరిగే తేదీ 6 సెప్టెంబర్ 2026. ఇతర వివరాలకై వెబ్సైట్ చిరునామా ctet.nic.in. వెబ్సైట్ చిరునామా మరొక చదువుతాను, ctet.nic.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

సినిమా పాట విన్నారు. ఈనాటి యువాని యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం చోళులు, చోళ రాజవంశం గురించి తెలుసుకుంటారు. దక్షిణ భారతదేశాన్ని 13వ శతాబ్దం వరకు ఏలిన ప్రముఖ తమిళ రాజవంశాలలో చోళులు ప్రముఖమైన వారు. కరికాల చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వంటి పాలకుల హయాంలో ఈ సామ్రాజ్యం కళలు, సాహిత్యం, నౌకాదళం మరియు విస్తరణలో స్వర్ణయుగాన్ని సాధించిందని చెప్పవచ్చు. వీరు కావేరి నదీ పరివాహక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ వరకు తమ అధికారాన్ని విస్తరించారు. ఇక చోళుల చరిత్ర, ఇది 4 రకాలుగా వర్గీకరించబడింది. సంగం సాహిత్యం ప్రకారం ప్రారంభకాల చోళుల తర్వాత కొంతకాల వ్యవధిలో చోళుల పతనం తర్వాత అజ్ఞాతంగా ఉన్న చోళ వంశాలు తిరిగి విజయాలయ నాయకత్వంలో మధ్యకాల చోళులుగా విజయాలయ రాజవంశంగా అభివృద్ధి చెందింది. 11వ శతాబ్దం మధ్యకాలంలో కులోత్తుంగ చోళవంశం చివరి చోళ రాజవంశంగా పరిపాలన సాగించింది. ఇక చోళుల రాజధాని విషయానికి వస్తే, ప్రస్తుతం తిరుచిరాపల్లిలో ఒక భాగమైన ఒరియూర్ అనే ప్రాంతము చోళుల పురాతన రాజధాని అని చెబుతారు. ప్రారంభంలో చోళుల రాజధానిగా కావేరి పట్టణం పనిచేసింది. ఇక ఆంధ్రదేశంలో చోళుల గురించి చెప్పాల్సి వస్తే, 7వ శతాబ్దంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో చోళ రాజ్యం అభివృద్ధి చెందింది. కాంచీపురంలో చాలా నెలలు గడిపిన చైనా యాత్రికుడు జువాన్ జాంగ్ 639-640 సంవత్సరాల సమయంలో ఈ తెలుగు చోళుల గురించి కులియా రాజ్యం అనే తన గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. చోళుల రాజుల్లో ప్రముఖమైన వాడు రాజరాజ చోళుడు. ఈయన అసలు పేరు అరుమేలి, ఈయన బిరుదు ముమ్మడి చోళ. ప్రముఖ చోళ రాజుల్లో ఈయన ఒకరిగా చెప్తారు. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ఈయన తన పరిపాలనా కాలంలో అనేక సంస్కరణలు చేశారు. తంజావూరులోని ప్రఖ్యాత బృహదీశ్వరాలయం నిర్మాత ఇతడే అని చెప్తారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

ఇక చోళ రాజుల ప్రభుత్వం గురించి చెప్పాల్సి వస్తే, శాలివాహన శకం 850 నుంచి 1200 మధ్య సామ్రాజ్య కాలంలో చోళ ప్రభుత్వం తన ప్రత్యేకత సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందింది. మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఒకే పాలన క్రిందకు తీసుకుని రావడానికి ప్రయత్నించిన మొదటి రాజవంశం చోళులు అని చెప్పవచ్చు. చోళుల పరిపాలన వ్యవస్థ అత్యంత వ్యవస్థీకృతమైనది మరియు సమర్థవంతమైనదిగా చెప్పవచ్చు. రాజు పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటారు. రాజు నియమించిన గౌరవ వేలిర్ మంత్రులు అన్ని అధికారాలు నిర్ణయాలను కలిగి ఉంటారు. క్షేత్రస్థాయి కార్యకలాపాలను గౌరవనీయ మంత్రులతో సంబంధం ఉన్న అంబలక్కరర్లు అనే స్థానిక పంచాయతీ నాయకులను చూసుకునేవారు. ఇక చోళ రాజధానుల విషయానికి వస్తే, తంజావూరు తర్వాత గంగైకొండ చోళపురం ప్రాంతాలు చోళ సామ్రాజ్యానికి రాజధానులుగా ఉన్నాయి. అయినప్పటికీ కాంచీపురం మరియు మధురై ఈ రెండు ప్రాంతాలను ప్రాంతీయ రాజధానులుగా పరిగణించేవారు. వీటిలో అప్పుడప్పుడు న్యాయ విచారణలు కూడా జరిగేవని చెప్తారు. ఇక ముఖ్యంగా చెప్పుకోదగ్గది యునెస్కో వారసత్వాన్ని సంపాదించిన తంజావూరు ప్రారంభ దశలో

రాజు పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటారు. రాజు నియమించిన గౌరవ వేలిర్ మంత్రులు అన్ని అధికారాలు నిర్ణయాలను కలిగి ఉంటారు. క్షేత్రస్థాయి కార్యకలాపాలను గౌరవనీయ మంత్రులతో సంబంధం ఉన్న అంబలక్కరర్లు అనే స్థానిక పంచాయతీ నాయకులను చూసుకునేవారు. ఇక చోళ రాజధాని విషయానికి వస్తే, తంజావూరు తర్వాత గంగైకొండ చోళపురం ప్రాంతాలు చోళ సామ్రాజ్యానికి రాజధానులుగా ఉన్నాయి. అయినప్పటికీ కాంచీపురం మరియు మధురై ఈ రెండు ప్రాంతాలను ప్రాంతీయ రాజధానులుగా పరిగణించేవారు. వీటిలో అప్పుడప్పుడు న్యాయ విచారణలు కూడా జరిగేవని చెప్తారు. ఇక ముఖ్యంగా చెప్పుకోదగ్గది యునెస్కో వారసత్వాన్ని సంపాదించిన తంజావూరు. తంజావూరు ప్రారంభ దశలో చోళులు ఉరయ్యూర్ మరియు ఉప్పుహార్ అనే ప్రాంతాలను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు. అయితే విజయాలయ చోళుడు పాండ్య సామంతులైన ముత్తరయ్యర్లను ఓడించి తంజావూరు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఒకటవ రాజేంద్ర చోళుడి వరకు చోళ చక్రవర్తుల పాలనలో ఈ తంజావూరు నగరం ప్రధాన నగరంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తంజావూరులోని గొప్పదైన బృహదీశ్వర ఆలయం ఉనికి చోళుల రాచరికపు వైభవానికి సామ్రాజ్య ఆర్థిక కేంద్రంగా విరాజిల్లింది అని చెప్పవచ్చు. ఇక చోళ సామ్రాజ్య పతనం గురించి చెప్పాల్సి వస్తే, 13వ శతాబ్దంలో పాండ్యులు మరియు హోయసాలుల రాజవంశాల ఆధిపత్యం పెరగడంతో చోళ సామ్రాజ్యం క్షీణించింది.

మీరింతవరకు తెలుసుకుందాం రండి కార్యక్రమంలో చోళ సామ్రాజ్యం గురించిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: భారతీయుల మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితోటి 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
1: నమస్కారం నరసింహారావు గారు.
0: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
1: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు ఉండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషుల పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు.
0: అప్పట్లో
1: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ళ ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
0: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేదంటారు.
1: ఉండేది అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
0: అంటే ఒక చిన్న ప్రశ్న
1: చెప్పండి,
0: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు? అంటే మీకు తెలిసి?
1: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
0: నాటకాలు, సినిమాలు ఇవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళు.
1: ఎక్కువగా నాటకాలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
0: మీరు గత సుమారు 40 ఏళ్ళుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
1: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణాజిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణాజిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
0: ఇంకొక ప్రశ్న
1: చెప్పండి.
0: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
1: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైందని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్ళపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు.
1: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది

0: నూతన అక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు, కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపాల్ సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు 1922 జూన్ 3వ తేదీన ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రామ్ అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపురం కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు, అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది. మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది. సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది. లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది. అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడము జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100 కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే మా ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను, విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా

0: ఎలా అనుభూతి చెందారు?
1: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్ళకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్ళు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
0: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి, అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ఆ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
1: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలామందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలామందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలను ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారండోయ్ రారండోయ్ బాలల్లారా రారండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్ళు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
0: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళు ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
1: 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
0: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
1: నమస్కారాలు.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ శీర్షికన డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబిలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ యూరప్లలో పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబి చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యుఏఈపై ఇటీవల జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో యుఏఈ నాయకత్వం చూపిన స్థైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఎమిరేట్స్కు భారతదేశం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల కాలంలో చర్చలు, దౌత్యం మాత్రమే ముందుకు సాగే ఏకైక మార్గమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: పశ్చిమ ఏషియా క్షేత్రంలో యుద్ధ పరిస్థితి ప్రాథమికతా అంతర్జాతీయ కానూనో కా పాలన అవశ్యం. భారత్ హర్ పరిస్థితి యుఏఈకే సాథ్ కంధే సే కంధా మిలాకర్ ఖడా హై ఔర్ ఆగే భీ ఖడా రహేగా.
0: కాగా పెట్రోలియం నిల్వలపై ఒక అవగాహన ఒప్పందంతో పాటు ఎల్పీజీ సరఫరాలపై భారత్ యుఏఈల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత పశ్చిమ తీరంలోని వడినార్లో ఒక నౌకా మరమ్మత్తు క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి. బహుపాక్షికత లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026 రెండవ రోజు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులిచ్చే ప్రాధాన్యతను ఈ సమ్మేళనం ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈరోజు ఆయన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా రక్షణ దార్శనికతను ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన స్తంభంగా ఎదుగుతోందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తూ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారతదేశం ఆత్మనిర్భరతపైనే ఆధారపడి ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద బలమైన ఆత్మవిశ్వాసం గల భారతదేశానికి స్వదేశీ రక్షణ తయారయ్యే పునాది అని రక్షణ మంత్రి పేర్కొంటూ,
2: ఆడా సర్కార్ కే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యా భారత్ కే లియే స్వదేశీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మే అప్నీ భూమికా నిభాతీ హై. ఇసీ ఏడీఏ నే హమే ఎల్సీఏ తేజస్ మార్క్ 1 దియా ఔర్ అభీ మార్క్ 2 పర్ కామ్ చల్ రహా హై ఔర్ అబ్ యహీ ఏడీఏ 5th జనరేషన్ అమ్కా పర్ భీ కామ్ కర్ రహీ హై. ఫుల్ ఫ్లెజ్డ్ 5th జనరేషన్ స్టీల్ ఫైటర్ హోగా జో దునియా కే కుచ్ హీ దేశో కే పాస్ ఐసా ఫైటర్ ప్లేన్ హోగా.
0: డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు వాయుసేన సామర్థ్యానికి దోహదపడతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థల యుఏఎస్పై సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలిటరీ రివ్యూ సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఒక సెమినార్ ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ల సమయంలో డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు మానవ ప్రాణాలకు ముప్పును తగ్గిస్తాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఉగాండా విదేశీ వ్యవహారాల మంత్రి ఒడోంగో జేజే అబూబకర్తో సమావేశమయ్యారు. భారత్ ఉగాండా దేశాల మధ్య దీర్ఘకాల సహకారం కొనసాగుతున్నదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షీని కలిశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, ప్రభావాలపై ఆయనతో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియా పోస్టులో ఆయన తెలిపారు. అలాగే క్యూబా విదేశాంగ వ్యవహారాల మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లాను కలిసినట్టు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

0: నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించిందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు అందుతాయని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుండి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్టు మంత్రి తెలియజేశారు. ఎన్టీఏలో సంస్కరణలు అవసరమన్న కేంద్ర మంత్రి, భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్టు వెల్లడించారు. అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా ఏ కారణంగానూ తమ హక్కులను కోల్పోకూడదని ప్రభుత్వం దృఢంగా భావిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: అగ్లే సాల్ సే నీట్ కి పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సే హో, నిశ్చిత రూప్ మే ఎన్టీఏ కో ఔర్ సుధారనే కి ఆవశ్యకతా హై, ఉస్కో హమ్నే గంభీరతా సే లియా. 24 కి జో లూఫల్స్ ఆయి థీ, 24 కి లూఫల్స్ కో ఇస్ బార్ హమ్నే పూరా ప్యాక్ కియా థా, పూరా ఠీక్ కియా థా, లేకిన్ ఉస్కే బావజూద్ భీ యే ఫిర్ ఘటనా హుయీ హై, ఇస్లియే ఎన్టీఏ మే నిశ్చిత రూప్ మే ఔర్ సుధార కి ఆవశ్యకతా హై, ఇస్కో సుధార్ కియా హి జాయేగా. తులనాత్మక ఓఎంఆర్ సే సీబీటీ థోడా ప్రొటెక్టెడ్ హై, ఇస్ బార్ మాల్ ప్రాక్టీస్ హోనే నహీ దేంగే.
0: మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత శాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది. నషాముక్త్ భారత్ అభియాన్ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్య రహిత భారత్ను నిర్మించాలనేది ఒక జాతీయ సంకల్పమని ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కింద నషాముక్తి మిత్రగా మారి మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో పౌరులు తమ వంతు సహకారం అందించడానికి, అలాగే ఆసక్తి గల ప్రతి పౌరునికి ఒక అధికారిక వేదికను కల్పించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామీకరించడమే ఈ చొరవ లక్ష్యమని సుధాంశ్ పంత్ తెలిపారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం వర్చువల్ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాలలో చేపట్టే విషయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతిచ్చినట్టు తెలిపారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, క్రిస్టియన్ హెట్టే నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. న్యాయ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సహకారం, న్యాయ పంపిణీ వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ జర్మనీ సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకితభావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత, ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ప్రకటన విన్నారు. చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినండి దొంగల్లుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట, సంగీతం రాజ్ కోటి.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చిత్రమంజర్లో తరువాత వినండి. ఆయుధం ఈ చిత్రం కోసం కుమార్ సాను, నిష్మా పాడుతున్నారు. సాహిత్యం చిన్నిచరణ్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

హైలైట్స్ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు. చిత్రమంజర్లో మెలోడీ ఫిలిం గీతాలు ఇప్పుడు వినండి. బావా బావమర్ది ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. వేటూరి సాహిత్యానికి రాజకోటి స్వరాలు కూర్చారు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 9:30 గంటల నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటల కార్యక్రమంలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 9 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారం అవుతుంది. తొలిసారిగా మీరు వినబోతున్న ఈ పాటను వాట్సాప్ సందేశం ద్వారా కోరుతున్నవారు అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి, పొన్నాపురం కాలనీ, నంద్యాల జిల్లా నుంచి. వీరు కోరుతున్న పాట మీనా నటించిన రెంగమాంబ చిత్రం నుంచి ముత్యాల హారతి అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. నరసింహారెడ్డి గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినండి.

శ్రోతలు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినబోతున్న ఈ సందేశాన్ని పంపించిన వారు శ్రీకాంత్ విజయ హరిధృతి ఈశ్వర్ భాగ్యలక్ష్మి వీరందలు మార్కాపురం జిల్లా దోర్నాల నుంచి. విక్కిదాదా చిత్రం నుంచి గంట గంటకి అనే పాటను ప్రసారం చేయండి కోరుతున్నారు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. శ్రీకాంత్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట.

పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల కార్యక్రమంలో తరువాత సందేశాన్ని వాట్సాప్ ద్వారా పంపించిన వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్, వందనములు. వీరందరూ కోరుతున్న పాట రాముడు భీముడు సినిమాలో ఒక మంచి పాట వేయమని కోరారు. ఉందిలే మంచి కాలం ముందు ముందున ఘంటసాల పిసు.

పాటొక వేలాయిరా కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఈ సందేశాన్ని పంపిన వారు మల్లేశ్వరరావు, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు. వీరందరూ ఉప్పలూరు గ్రామం, కంకిమాడు మండలం, కృష్ణా జిల్లా. వీరు జోరు అనే చిత్రం నుంచి పువ్వులకు

రంగయ్యాలనే పాటను వినిపించమని కోరారు. మన దగ్గర ఈ చిత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదండి, దాని కోసం శ్రేయ ఘోషల్ గారు పాడిన పాటాన్ని అడిగారు కాబట్టి మీరు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో శ్రేయ ఘోషల్ గారు పాడిన మరొక పాటను మీకోసం వినిపిస్తున్నాం. మల్లేశ్వరరావు గారు గమనించగలరు. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట చలి చలిగా వెళ్ళింది.

తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు చౌటుప్పల్ తెలంగాణ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరందరూ కోరుతున్న పాట సింహరాశి చిత్రం కోసం అమ్మ అని పిలిచి పిలిచి గుండె పిండకు రా పాడినవారు ఎస్ జానకి. రాముడు గారు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట.

పాటకు వేలయ్యరా, వాట్సాప్ ద్వారా శ్రోతలకు అన్న సినిమా పాటల కార్యక్రమంలో చివరిసారిగా మీరు వినబోతున్న ఈ సందేశాన్ని పంపినవారు పద్మావతి దీక్షిత తిరుమలేశ్వర రెడ్డి. వీరందరూ నందికొట్కూరు గ్రామం కర్నూలు జిల్లా నుంచి. వీరు కోరుతున్న పాట కాంతారావు గారు నటించిన విజయసింహ చిత్రం నుంచి ఎస్ జానకి గారు పాడిన అదిగో అదిగో పూదోట అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. పద్మావతి గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం విజయసింహ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన ఈ పాట.

0: మీరింతవరకు పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో శ్రీ ఎం రాములు బృందం వారు పాడిన జానపద గీతాలు ఇప్పుడు వింటారు.
1: ఎదురియ బొంగులు ఎదురియ బొంగులు యాపయ్య వాసాలు రే పల్లెవాడలో ఎవరింద మంచా మంచా దిగవే మంచా దిగవే నా

మంచదగను పార మాటలాడను పారమందట మా అన్నలరు కాలున్నాయిరా మంచదగను మంచదగన మరి మామ కొడుకో మంచదగను మంచదగవు పోతే మాటలాడకపోతే మట్టి గడ్డల్లోనే మరణమే పిల్ల మంచదగవే మంచదగవే నా పంచాల సిలుక మంచదగవే ఎదురియ బొంగులు యాపయ్య వాసాలు రే పల్లె మంచా మంచా దిగవే.

చెరు కట్టదు నుంచిరుయాలో చెరుకులే నాటించిరుయాలో మంచి మేనా మంచి ఉయ్యాలో.

దెబ్బల వేలికలు ఉయ్యాలో సంచులే కామించ ఉయ్యాలో పొయ్యల బూడిదలు ఉయ్యాలో నష్టనే.

ఏం ఎరగని వాడి ఉయ్యాలో అయ్యాల వస్తువు రన్న ఉయ్యాలో పెట్టలాదో లేటి ఉయ్యాలో ఓపిరికి ఓపడు సవ్వాలో కలియగిరి గట్లకి ఉయ్యాలో దారులెందు

0: ఎక్కడో తరిని కొట్లేసినాడే
1: సాసుబామును బట్టగా ఎక్కడో తరిని చుట్లేసినాడే చుట్టు పురుగును బట్టెనో ఎక్కరో మెట్లుగా మించినాడే
0: సాసుబాముని బట్టెనో ఎక్కరో తరిమి చుట్లేసినాడే
1: చుట్టి పురుగుని బట్టెనో ఎక్కరో మెట్లుగా మించినాడే కలగంటి కలగంటినే ఎక్కరో నేనక్క కలగంటినే ఏమి కలగన్నవమ్మా చెల్లెల నాతో వివరించవే
0: కలగంటి.

మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీ ఎం రాములు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు కొన్ని సినీ భక్తి గీతాలు వింటారు.

సినీ భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ఆ పాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మీరు వినండి శభాష్ రాముడు ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

ఆపాత మధురాలు వింటున్నారు. తర్వాత డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

శ్రోతలు ఆ పాత మధురాలు వింటున్నారు. తర్వాత నిండు హృదయం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్న పాట. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యానికి టీవీ రాజు స్వరాలు కూర్చారు.

మీరింతవరకు ఆ పాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు విన్నారు. ఈనాటి ఆ పాత మధురాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.